ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ మరియు 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 6వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 28వ తేదీ శుక్రవారం. నిలయంలో సమయం 5:59. మా ప్రియమైన శ్రోతలందరికీ శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 6:05. ఇప్పుడు వింటారు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: నాతీయ కలం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు సూక్తి రత్నావళి. శ్రీ ఎస్ మెహబూబ్ బాషా గారి వ్యాఖ్యానంలో సూక్తులు వింటారు.
1: والعصر ان الانسان لفي خسر الا الذين امنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر అని పవిత్ర ఖురాన్ లో లిఖించబడింది. అంటే కాలం సాక్షి, మానవుడు ఘోరమైన నష్టంలో పడి ఉన్నాడు. అయితే దైవాన్ని విశ్వసించి సత్కార్యాలు ఆచరిస్తూ సత్యం సహనాలను గురించి పరస్పరం ఉపదేశించుకునే వారు ఏమాత్రం నష్టపోరు అని అర్థం. ఇందులో మూడు విషయాలున్నాయి: దైవ విశ్వాసము, మంచి పనులు చేయడం, సత్యము సహనాలను గురించి పరస్పరం బోధించుకోవడం. ఈ మూడు వర్గాల వారు తప్ప మిగతా వారంతా నష్టంలో పడి ఉన్నారు. అంటే దారి తప్పి ఉన్నారన్నమాట. కాలం సాక్షి అనడంలో ఔచిత్యమేమిటంటే, కాలం అనాదిగా అనేక సంఘటనలకు సాక్షిభూతమైనది. ఎన్నో యథార్థాలను అది ప్రపంచానికి అందించింది. కాలం విలువను గుర్తించిన వారే ఈ యథార్థాల నుంచి గుణపాఠం నేర్చుకుంటారు. కాలం ఎవరికోసమూ ఆగదు. తన కర్తవ్య సాధనలో అది అప్రతిహితంగా సాగిపోతూనే ఉంటుంది. అంతేకాదు, కాలం చాలా కర్కశమైంది కూడా. అది ఎవరినీ క్షమించదు. ఎంతోమంది మహామహులు, తమకు ఎదురు లేదని విర్రవీగిన వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారు. కనుక కాలం విలువను గుర్తించాలి. అది దైవము అపార శక్తి సామర్థ్యాలకు, అసాధారణ కార్యదక్షతకు ప్రస్ఫుట నిదర్శనమని అంగీకరించాలి. ఈ సత్యాన్ని విశ్వసించి తదనుగుణంగా మంచి పనులు చెయ్యాలి. ధర్మబద్ధమైన కార్యాలను ఆచరించాలి. సమస్త పాప కార్యాలకు, అన్యాయము అధర్మాలకు దూరంగా ఉండాలి. సత్యంపై స్థిరంగా ఉన్న కారణంగా కష్టనష్టాలు ఎదురు కావచ్చు. మనోవాంఛలను త్యాగం చేయాల్సి రావచ్చు. సత్య మార్గాన పయనిస్తున్న క్రమంలో కష్టాలు, కడగళ్లు కలగవచ్చు. ఒక్కోసారి మన ఆత్మీయుల నుంచి కూడా మనకు ప్రతిఘటన ఎదురు కావచ్చు. సత్కార్యాలను మనమొక్కటే ఆచరించక ఇతరులకు హితబోధ చేసి వారిని సత్కార్యాల వైపుకు మరల్చాలి. ఎందుకంటే మునుపటి కాలాలలో ప్రపంచంలో చెడు ప్రబలినప్పుడు, సమాజము భ్రష్టుపట్టినప్పుడు దైవము తన ప్రవక్తలను పంపేవాడు. వారు మానవులకు హితబోధ చేసి చెడు నుండి మంచి కార్యాల వైపు వారిని మరల్చేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దైవం పంపిన ఆఖరి ప్రవక్త. ఇక ప్రళయం వరకు ఏ ప్రవక్త రారు. కావున ఇక సమాజ బాగోగులను చూసే బాధ్యత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుచరులమైన మనదే. కావున మనము స్వయంగా మంచి పనులు చేస్తూ మన తోటి వారిని కూడా మంచి పనుల వైపు ఆహ్వానించాలి. ఒకవేళ వారు చెడు పనులు చేస్తుంటే వారిని ఆపడానికి ప్రయత్నించాలి. మనకెందుకులే అని వదిలేస్తే ఆ చెడు పనులకు మనము కూడా బలవుతాము. ఎలాగైతే మన చుట్టుప్రక్కల మంటలు చెలరేగినప్పుడు మనకెందుకులే అని ఆగితే అవి మనల్ని కూడా దహించి వేస్తాయో, అలాగే సమాజములోని అసత్యము, అన్యాయము, అధర్మము లాంటి దుర్గుణాలను మనము ఆపకపోతే అవి మనల్ని కూడా దహించి వేస్తాయి. ఇస్లాం ధర్మం ప్రకారము చెడును చేతితో ఆపడము విశ్వాసము యొక్క అత్యుత్తమైన దశ. చెడును నోటితో, అంటే మాటల ద్వారా ఆపడమనేది విశ్వాసము యొక్క తరువాతి దశ. ఈ రెండూ చేయలేక కేవలం చెడును మనసులో చెడుగా భావించి ఊరుకోవడమనేది విశ్వాసము యొక్క కనిష్ట దశ. అంటే వీటిలో విశ్వాసము యొక్క దశలు అంతమవుతున్నాయన్నమాట. కనుక చెడును కనీసం మనసులో కూడా చెడుగా భావించని వాడు విశ్వాసే కాదన్నమాట. అన్ని సందర్భాల్లో మానవుడు విశ్వాసానికి నీళ్లొదలకుండా సత్యంపై, న్యాయంపై, ధర్మంపై స్థిరంగా ఉంటూ సహనం వహించాలి. పరస్పరం సత్యాన్ని, సహనాన్ని బోధించుకుంటూ దైవంపై భారం వేసి ముందుకు సాగాలి. ఇలాంటి వారు మాత్రమే ఇహపర లోకాల్లో సాఫల్యం పొందుతారని, మిగతా వారు నష్టపోతారని మనకు అర్థమవుతుంది. కనుక మనందరం కాలం విలువను గుర్తించాలి. విశ్వాస బలిమితో సత్యంపై స్థిరంగా ఉంటూ మంచి పనులు చేస్తూ ప్రజలకు మంచిని, సత్యాన్ని, సహనాన్ని బోధిస్తూ స్వయంగా ఆచరిస్తూ సాఫల్యం పొందడానికి ప్రయత్నించాలి. దైవం పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలి. మరియు చేసిన తప్పులకు క్షమాపణ కోరుకుంటూ ఉండాలి. అల్లాహ్ మనందరికీ స్థిరత్వాన్ని ప్రసాదించాలని, సన్మార్గంపై నడపాలని మనసారా కోరుకుందాం.
0: శ్రీ ఎస్ మెహబూబ్ బాషా గారి వ్యాఖ్యానంలో సూక్తులు విన్నారు.

0: పొలం కబుర్లు. ఈనాటి కార్యక్రమంలో ఎలుకల నివారణకు చర్యలు ఈ అంశం గురించి శ్రీ కె సురేష్ అందించే వివరాలు వింటారు. వినే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: ఎలుకల నివారణకు సమగ్ర యాజమాన్యం ఎలా ఉండాలంటే, ముందుగా సేద్యపు పద్ధతులు. వేసవిలో లోతుగా దుక్కి దున్నాలి. పొలం గట్లపైన పొలంలోని కలుపు మొక్కలను తీసి శుభ్రపరచుకోవాలి. దీనివల్ల గట్లు శుభ్రపడి ఎలుకలకు ప్రత్యామ్నాయ ఆహారమైన నాము, కలుపు మొక్కల గడ్డలు లభించకుండా ఉంటాయి. సాధ్యమైనంత వరకు గట్ల సంఖ్యను, పరిమాణాన్ని తగ్గించుకోవాలి. ఇలా చేయటం వల్ల ఎలుకలు ఆశ్రయం పొందే ప్రాంతం తగ్గి ఎలుకల సాంద్రత కూడా తగ్గుతుంది. సాధ్యమైనంత వరకు నాట్లు ఒకేసారి సకాలంలో జరిగేటట్లు చూడాలి. ఫలితంగా వరి ప్రత్యుత్పత్తి కాలం పరిమితమై ఎలుకల సాంద్రత తగ్గుతుంది. వేర్వేరు సమయాల్లో నాట్లు చేపడితే ఎలుకలకు వరి చిరుపొట్ట దశ ఎక్కువ కాలం లభ్యమయ్యి ప్రత్యుత్పత్తి కాలం పెరిగి వాటి ఉధృతి కూడా పెరుగుతుంది. నారుమడిలో తగినంత నీరు ఉండేటట్లు చేయాలి. దీనివల్ల మొలకెత్తే విత్తనాలు ఎలుక వల్ల నష్టపోకుండా ఉంటాయి. ఇక భౌతిక యాంత్రిక పద్ధతులు. సామూహికంగా రైతులందరూ ఎలుక బుట్టలను, బోన్లను పొలంలో దమ్ము చేసే సమయం పైరు తొలిదశలో ఎకరానికి 20 చొప్పున అమర్చుకోవటం వల్ల వలస వచ్చే ఎలుకలను నివారించవచ్చు. పొగబారించు యంత్రాన్ని ఉపయోగించి ఎలుక బొరియల్లో పొగబారించుకున్నట్లయితే ఎలుకలు ఊపిరాడక చనిపోతాయి. ఈ విధానం చాలా మంచిది, పర్యావరణానికి ఎటువంటి హాని కలగదు. రసాయన పద్ధతుల కన్నా ఇది శ్రేష్టమైనది. పైరులో గుడ్లగూబ స్థావరాలను ఏర్పరచుకుని ఎలుకల ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. ఎరా తెరా పద్ధతి ద్వారా వరిలో ఎలుకల నివారణ ఎలా చేయాలంటే, ఎరా తెరా పద్ధతి ఎలుకల యొక్క ప్రవర్తనావళిని ఛేదిస్తూ ఎలుకలను తన వైపుకు ఆకర్షిస్తూ ఎలుకలను అమర్చిన బుట్టల్లో పడేసేటట్లు చేసి వాటిని సమర్థవంతంగా నివారిస్తుంది. దీనికి గాను 2 అడుగుల ఎత్తున్న ప్లాస్టిక్ షీటును తీసుకుని 2 అడుగులు నేలపై, కొంచెం పొలంలోకి మట్టి కింద ఉంచి ఇనుప తీగ, వెదురు బద్దల సహాయంతో పైరు చుట్టూ గోడ మాదిరిగా తెరను ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి 20-25 సెంటీమీటర్ల పొడవుకు తెరలో నీటి మట్టం పైభాగాన చిన్నపాటి రంధ్రం చేసి లోపలి వైపున తీగ బోన్లను అమర్చుకోవాలి. ఎలుకలు సులువుగా లోపలికి చేరుకోవటానికి తెర ముందు కన్నానికి నేరుగా చిన్నపాటి గట్టును ఏర్పాటు చేసుకోవాలి. ఎరా తెర లోపల గల పైరును 20 రోజుల ముందుగా నాటుకున్నట్లయితే మంచి ఫలితాలను ఆశించవచ్చు. ఇది సాధ్యం కాని పక్షంలో ఎరా తెరను ఎలుకలు ఎక్కువగా సంచరించే పెద్ద గట్లున్న మడిలో ఏర్పాటు చేసుకోవాలి. 1 ఎకరం అమర్చిన ఎరా తెర చుట్టూ ఉన్న 10-15 ఎకరాల నుండి ఎలుకలను ఆకర్షించి బుట్టలో పడేటట్లు చేయటం వల్ల చుట్టుపక్కల పొలాల్లో కూడా ఎలుకల బిడద గణనీయంగా తగ్గిపోతుంది. లోపల గల పైరు నుండి వెలువడే రసాయన సంకేతాలకు ఎలుకలు ఆకర్షించబడి వాటి ప్రవర్తన ప్రకారం తెరను ఆనుకుని ఈదుకుంటూ రంధ్రానికి ముందర ఏర్పరిచిన గట్టును చేరుకుని దాని ద్వారా తెరకు అవతల వైపున పైరులో నుంచి ఉంచిన తీగ బుట్టల్లో పడిపోతాయి. ప్రతిరోజు ఉదయం ఎరా తెరను పరిశీలించి ఎలుకలు పడ్డ తీగలను బయటకు తీసి పంట కాల్వలో 2 నిమిషాలు పూర్తిగా ముంచినట్లయితే ఎలుకలు ఊపిరాడక చనిపోతాయి. చనిపోయిన ఎలుకలను వేరుచేసి తీగ బుట్టలను యథాస్థానంలో మళ్లీ మనం ఉంచాలి. 1 ఎకరంలో ఎరా తెర ఏర్పాటు చేయటానికి సుమారు 250 మీటర్ల పొడవైన ప్లాస్టిక్ షీట్ అవసరమవుతుంది. దీని ఖరీదు సుమారుగా 1000 రూపాయల వరకు ఉంటుంది. ఒక సీజన్లో వాడిన ప్లాస్టిక్ షీట్ వెంటనే తీసేసి దానిని జాగ్రత్త చేసి మరో 2 సీజన్ల వరకు వాడుకోవచ్చు. తీగ బుట్టలు చాలా కాలం వరకు, అంటే 4-5 సంవత్సరాల వరకు వాడుకోవచ్చు. ఒక్కొక్క తీగబుట్ట ఖరీదు సుమారుగా 200 వరకు ఉంటుంది. ఒక ఎకరా పొలంలో ఎరాతెర ఏర్పాటుకు సుమారుగా 3000 వరకు ఖర్చవుతుంది. ఈ ఖర్చు తగ్గించుకునేందుకు గాను రైతులందరూ సామూహికంగా ఈ పద్ధతిని అవలంబించినట్లయితే 10-15 ఎకరాల విస్తీర్ణానికి గాను ఒక ఎకరా పొలంలో 20 రోజుల ముందుగా నాట్లు వేసుకుని దీని చుట్టూ ఎరా తెరను ఏర్పరిస్తే ఈ పొలంతో పాటు చుట్టుపక్కల గల పొలాల నుండి కూడా ఎలుకలు ముదురు పైరుకు ఆకర్షింపబడి చుట్టూ ఉన్న మిగతా పొలాల్లో వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. చుట్టుపక్కల పొలాలు కూడా ఎలుకల బారి నుండి రక్షింపబడతాయి. రైతులు ఎలుకల బెడద ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కడైతే ముందుగా నారుమళ్లను వేయటానికి భయపడతారో అటువంటి నారుమళ్ల చుట్టూ ఈ తెరలను ఏర్పాటు చేయటం వల్ల నారుమళ్లను ఎలుకల బారి నుండి మనం రక్షించుకోవచ్చు. ఎరా తెర పరిమాణాన్ని, అమర్చవలసిన ప్రాంతాన్ని, అవసరం మరియు సందర్భాన్ని బట్టి పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేసుకుంటూ పంటను ఎలుకల బారి నుండి సమర్థవంతంగా రక్షించుకోవచ్చు. ఇక రసాయన పద్ధతుల ద్వారా ఎలుకల నివారణ అనే ప్రక్రియ చాలా సాధారణమైనది. వీటిని ఎర్రమందుగా తయారు చేసుకుని సామూహికంగా గ్రామం లేదా మండలం ఒక యూనిట్గా తీసుకుని చేసినట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చు. ప్రస్తుతం మనకు 2 రకాల ఎలుక నివారణ మందులు లభ్యమవుతున్నాయి. అవి బ్రోమాడయోలోన్ అంటే తెల్లమందు, జింక్ పాస్పైడ్ అంటే నల్లమందు. బ్రోమాడయోలోన్ మందు బూడిద వర్ణంలో ఉంటుంది. ఎలుకలు నెమ్మదిగా 4-5 రోజుల్లో రక్తస్రావంతో చనిపోవటం వల్ల ఎలుకలు ఈ మందును తినటానికి సందేహించవు. మొదటి రోజు ఏం జరుగుతుందంటే సజీవ ఎలుకలు బొరియలను గుర్తించి ఈ మందును 10-15 గ్రాముల విషపు ఎరను కాగితంతో ప్యాకెట్లుగా కట్టి నూకలు, నూనె, ఈ మందును ఒక్కొక్క బొరియలో వేయాలి. పైరు పొట్ట తగిలిన తరువాత విషపు ఎరలను ఎలుకలు అంతగా స్వీకరించవు. కాబట్టి ఈ సామూహిక ఎలుకల నివారణ వరి పైరు చిరుపొట్ట దశ కంటే ముందే అవలంబించాలి. జింక్ పాస్పైడ్ మందు నలుపు రంగులో ఉంటుంది. ఇది అత్యంత విషపూరితం. పంటకాలంలో ఒకే ఒక పర్యాయం దీన్ని వాడుకోవాలి. ఎలుకలను తక్కువ సమయంలో చంపగలిగిన శక్తిగల మందు ఇది. అయితే ఈ మందు వాడటానికి ముందు విషం లేని ఎరలను వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మందును ఎలుక సందేహిస్తుంది. కాబట్టి రైతులు 2 సార్లు, అంటే ఒకసారి మందు కలపకుండా మరోసారి మందు కలిపిన ఎరలను ఎలుకల బొరిల దగ్గర ఉంచాలి.

ఆకాశవాణి కడప కేంద్రం సమయం 6:45 కాస్తుంది. మరి కాసేపట్లో ముందుగా ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, అనంతరం 6:55 సంస్కృత

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. నేపాల్లో చిక్కుకున్న యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాజధాని అమరావతి గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ ఆమోదం తెలిపింది. పంటల బీమాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు. నేపాల్లో సంభవించిన వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసుల పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి చెందిన 41 మంది నేపాల్ వరదల్లో చిక్కుకున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. కర్నూల్, ఆదోని ప్రాంతాలకు చెందిన 4 టిబెట్లో, తిరుపతికి చెందిన 28 మంది కాఠ్మండ్లో సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. 7 ఆచూకీ తెలియడం లేదని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, నేపాల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఆచూకీ తెలియని వారి వివరాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ప్రజలు దేశవ్యాప్తంగా ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయత, పరస్పర రక్షణకు ప్రతీకని వారు పేర్కొన్నారు. ఈ పండుగ కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 65వ సీఆర్డీఏ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశ నిర్ణయాలను మంత్రి పి నారాయణ పాత్రికేయులకు వెల్లడించారు. 2వ దశ భూ సమీకరణకు భూములిచ్చిన రైతులకు కూడా రుణమాఫీ వర్తింపచేయనున్నామని చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు రైల్వే లైన్ల వరకు ఉన్న భూములను ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి తీసుకువచ్చేందుకు సీఆర్డీఏ అనుమతిచ్చిందని మంత్రి తెలియజేస్తూ,
1: 29 గ్రామాల్లో కూడా ఈజీడీ చేసేటట్టుగా అడిషనల్ గా మరొక 533 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. విలేజ్ గుండా ట్రంక్ రోడ్స్ పోతున్నాయి, వాళ్ళకి ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చి లేఅవుట్ వేసిస్తున్నాం. మొత్తం 1437 కోట్లతో 29 గ్రామాల్లో 100% మౌలిక వసతులు పూర్తవుతాయి. 6/1/2026 ముందు వరకు ఎవరైతే లోన్లు తీసుకుంటారో కుటుంబానికి అప్ టు 1.5 lakh వరకు రుణమాఫీ చేసేదానికి సీఆర్డీ యాక్చువల్ గా అప్రూవ్ చేయడం జరిగింది.
0: వచ్చే 5 ఏళ్లలో 25,000 కోట్ల రూపాయలతో క్రీడా మౌలిక వసతులు అభివృద్ది చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిన్న మాట్లాడుతూ, 2014 తర్వాత క్రీడారంగంలో పలు వ్యవస్థీకృత సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో 14 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. క్రీడా బడ్జెట్ను 2,000 కోట్ల నుంచి 4,000 కోట్లకు పైగా పెంచినట్లు పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల నేపథ్యంలో అక్కడ ఉన్న తెలంగాణ వాసుల భద్రతపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధువులు అందించిన సమాచారంతో ఇప్పటి వరకు 23 మంది తెలంగాణ వాసులను ప్రాథమికంగా గుర్తించి వారి వివరాలను కేంద్ర విదేశాంగ శాఖకు పంపినట్లు చెప్పారు. వారి ఆచూకీ భద్రతపై కేంద్ర విదేశాంగ శాఖ కాఠ్మండు భారత రాయబార కార్యాలయం నేపాల్ అధికారులతో తెలంగాణ ప్రభుత్వం నిరంతరం సమన్వయం చేస్తోందని అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్ లైన్, హైదరాబాద్ సచివాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.

0: భవిష్యత్ సాంకేతికతంత కృత్రిమ మేధస్సు ఏఐదేనని జీఎస్టీ అదనపు డైరెక్టర్ జనరల్ ఇ రవికిరణ్ అన్నారు. ఏఐ యుగంలో విశ్లేషణాత్మక ఆలోచన ప్రాధాన్యత అనే అంశంపై విశాఖపట్నంలోని ఒక కళాశాలలో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏఐ పనితీరు, భవిష్యత్ తరాలకు దానివల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమశిక్షణ అలవర్చుకుని ఉన్నత విద్యను అభ్యసిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చునని తెలిపారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. విజయవాడలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ గత 16 నెలల్లో హంద్రీనివా ప్రాజెక్టుపై 3,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీటిని అందించినట్లు వెల్లడించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో పంటల బీమాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఎకరా ఊరికి ఇన్సూరెన్స్ కట్టాలంటే ఒక జిల్లాలో 34 రూపాయలే, ఒక జిల్లాలో 74 రూపాయలే. రైతు వాటా ఎందుకు పెడుతున్నాం? రైతు వాటా అంటే కట్టలేక కాదు, బాధ్యత ఉండాలి. రైతుకి బాధ్యత కలిగించాలని ఒక 2% తో భాగస్వామ్యం చేసి ఇన్సూరెన్స్ కట్టాం. ఈ సంవత్సరం 45 లక్షల మంది ఇన్సూరెన్స్ కట్టారు. ఎక్కడ ఒత్తిడి చేయలేదు, ఎడ్యుకేట్ చేసి కట్టించాం. మొంతా వచ్చిన మనం డబ్బులు ఇచ్చాం, విడత విడతలుగా ఇస్తున్నాం. అంతకుముందు 2-3 తుఫాన్లు వస్తే డబ్బులు ఇచ్చాం. బుడమేరు ములిగిపోయింది, 24 గంటల్లో ఎన్యూమరేషన్ చేసి డబ్బులు ఇచ్చాం.
0: కర్ణాటకలోని దేవదుర్గ గని నుంచి ఖనిజాలను వెలికితీసి దేశ సంపదను పెంపొందించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కర్ణాటకలోని రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా లింగదహళ్లి గ్రామంలో చేపట్టిన రాగి బంగారం అన్వేషణ కార్యక్రమాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం అన్వేషణ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో సింగరేణి సంస్థ దేవదుర్గ బ్లాక్ అన్వేషణ హక్కులను దక్కించుకుందని, పనులను త్వరలోనే వేగవంతం చేస్తామని చెప్పారు. బంగారం, రాగి నిక్షేపాలు లభిస్తే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ఈ ప్రాంతం వేగంగా అభివృద్ది చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ దోషరహిత జాబితా రూపొందించాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ పవన్ కుమార్ శర్మ సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ పురోగతిపై కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ, 3 అక్టోబర్ తుది ఓటర్ల జాబితా ప్రచురించే వరకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఓటర్లు విచారణకు హాజరు కాలేని సందర్బాల్లో బూత్ స్థాయిలో అధికారులు బీఎల్ఓల ద్వారా ఇంటి వద్దే సహాయం అందించాలని ఆదేశించారు. ఎస్ఐఆర్లో వెనుకబడిన జిల్లాలు, నియోజకవర్గాలు సెప్టెంబర్ 5 తేదీలోపు పురోగతి సాధించాలని పవన్ కుమార్ శర్మ సూచించారు. తెలంగాణ, దానిని ఆనుకుని ఉన్న రాయలసీమ ప్రాంతాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ తెలంగాణ పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేపాల్లో చిక్కుకున్న యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాజధాని అమరావతి గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ ఆమోదం తెలిపింది. పంటల బీమాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు.

ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7:15 కాంతి రేఖలు. ఈ కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు వివరాలు, ఆ తర్వాత సమాచార వేదిక, అనంతరం సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా సంస్కృత భాషా విశిష్టత ఈ అంశం గురించి కొన్ని వివరాలు వింటారు. మనకందిస్తున్నవారు శ్రీ కె భాస్కర శర్మ, అనంతరం భాగవత కథాసుధ 10వ స్కందం పూర్వాధ్యాయం 2వ భాగం 3వ అధ్యాయం వింటారు. వినిపిస్తున్నవారు ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు గారు. చివరిగా గాంధీ మార్గం వింటారు. ఈ అంశాలన్నీ ఈ ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖల్లో. 8:30 వార్తా వ్యాఖ్య, 8:35 చిత్రమంజరి సినీ గీతాలు, 9:00 హలో అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ సినీ గీతాల కార్యక్రమం ఉంటుంది. ఈ ప్రసారంలో 9:30 డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఉంటుంది. ఇందులో ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందిస్తారు దంతవైద్య నిపుణురాలు డాక్టర్ ప్రియాంక పాలెం గారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు పారద డెంటల్ క్లినిక్ కడప. ఉదయం 10:00 11 ఏళ్ల ప్రధానమంత్రి జన్ధన్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం వెలువడుతుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. 10:15 మనోరంజని, ఇందులో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే సినీ గీతాలు ప్రసారమవుతాయి. 11:00 చిత్రసీమ సినీ గీతాలు, 11:30 ఫిలిమీగానే హిందీ చిత్రగీతాలు.

మధ్యాహ్నం 12:05 కర్ణాటక సంగీత కార్యక్రమం. ఇందులో డాక్టర్ రామవరపు మాధురీదేవి గారిచే వీణా వాయిద్యం వింటారు. 12:40 ఏకచిత్ర గానం. ఈ శీర్షికన రక్షాబంధన్ సందర్భంగా హిట్లర్ చిత్రం నుండి పాటలు వింటారు. ఈ మధ్యాహ్నం 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ఈ అనుబంధం ఖరీదు ఎంత నాటికి వింటారు. రచన శ్రీ ఎరంశెట్టి సాయి, నిర్వహణ డాక్టర్ వై సరోజ నిర్మల. అనంతరం వంట వార్పు, వంటింటి చిట్కాలు వింటారు. ఇక ఈ సాయంత్రం ప్రసారం 5:00 సినీ గీతాలతో ప్రారంభమవుతుంది. 5:15 యువవాణి యువతి యువకుల కార్యక్రమంలో క్రీడావాణి క్రీడా విశేషాలు వినిపిస్తారు కుమారి ఎం దివ్యవాణి. ఆరు 30 పల్లె ప్రాంతాలు. ఈ కార్యక్రమంలో శ్రీ మొగలి రామాంజనేయులు గారు వినిపించే జానపద గీతాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 పంట సీమలు. ఈ కార్యక్రమంలో వివిధ పంటలలో అడవి పందుల యాజమాన్యం గురించి సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ పిఎన్ హారతి గారు అందించే వివరాలు వింటారు. అనంతరం రైతులకు సూచనలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్. రాత్రి 8:00 చిత్రసీమ సినీ గీతాలు. రాత్రి 9:15 స్పాట్ లైట్. 9:30 కరెంట్ అఫైర్స్. ఈ రాత్రి 10:00 ద్రౌపది స్వయంవరం హరికథ ప్రసారమవుతుంది. కథకురాలు శ్రీమతి వి విజయకుమారి భాగవతారని. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు విన్నారు ఆకాశవాణి కడప.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. నేపాల్లో ఆకస్మిక వరదలు వచ్చిన చోట్ల ఆచూకీ లేకుండా పోయిన భారతీయుల కోసం మన ప్రభుత్వం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ సందర్శిస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికా పర్యటనకు వెళతారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద 78% అకౌంట్లు గ్రామీణ ప్రాంతాల్లో తెరిచినట్లు ఈరోజు పథకం 13వ వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వం తెలియజేసింది. రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ఈరోజు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను గుర్తించి రక్షించే ప్రయత్నాలను భారత్ ముమ్మరం చేసింది. నేపాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 389కి చేరింది. 290 మంది భారతీయులతో సహా వేలాది మంది గల్లంతైన వారిని వెతికేందుకు అధికారులు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. టిబెట్ నేపాల్ అధికారుల సమాచారం ప్రకారం 1500 మందికి పైగా గల్లంతయ్యారు. వారిలో చాలామంది విదేశీయులున్నారు. 30 దేశాలకు పైగా చెందిన ప్రజలు గల్లంతైనట్లు 2 దేశాల అధికారులు చెప్పారు. నేపాల్లో ఇంతవరకు 84 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వారిలో త్రిశూలి 1 ప్రాజెక్టుకు చెందిన 63 మంది కార్మికులు, అలాగే తమిళనాడుకు చెందిన 21 మంది ఉన్నారు. ఇంతవరకు 290 మంది భారతీయులతో ఎటువంటి సంబంధం ఏర్పడలేదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, ప్రభావిత ప్రాంతంలో సమాచార ప్రసార వ్యవస్థలు దెబ్బతినడంతో సమాచారాన్ని సేకరించేందుకు ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం ప్రాజెక్టు అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. నేపాల్లో కొనసాగుతున్న రక్షణ సహాయ చర్యలకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో భారత్ 47 టన్నులకు పైగా అత్యవసర సహాయ సామగ్రి పంపినట్లు కూడా జైస్వాల్ తెలియజేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్ ను 9111230887 18, 9111230887 19 అనే నెంబర్లలో సంప్రదించవచ్చు. ఫోన్ నెంబర్లు మరోసారి 9111230887 18, 9111230887 19. వాట్సాప్ కాల్స్ మెసేజ్ల కోసం కూడా ఒక నంబర్ ఏర్పాటు చేశారు. ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం కూడా అత్యవసర సంప్రదింపు నంబర్లను ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తారు. మధ్య ఆసియా దేశమైన ఉజ్బెకిస్తాన్ లో ఆయన 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కండ్ సందర్శిస్తారు. ఈ పర్యటనలో 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడితో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మరోపక్క ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి అమెరికాలో 6 రోజుల పర్యటనలో ఉంటారు. తన అమెరికా పర్యటనలో భాగంగా షికాగో, యాష్విల్, న్యూయార్క్ నగరాలు సందర్శిస్తారు. షికాగోలో ప్రముఖ పెట్టుబడిదారులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్థిక మంత్రి పాల్గొని ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో చర్చిస్తారు. షికాగోలో కంపెనీల సీఈఓలు, సీనియర్ నాయకులతో ద్వైపాక్షిక వ్యక్తిగత సమావేశాలు కూడా జరుగుతాయి. భారత్లో పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక దృక్పథం, భారత్ అమెరికా దేశాల మధ్య వ్యాపార పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసే రంగాలపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారిస్తాయి. షికాగో విశ్వవిద్యాలయంలోని పోల్స్కీ సెంటర్ ఫర్ ఆంటర్ప్రినర్షిప్ అండ్ ఇన్నోవేషన్ కూడా ఆర్థిక మంత్రి సందర్శించి అక్కడ పారిశ్రామికవేత్తలు, ఆవిష్కరణలు, సాంకేతిక వాణిజ్యీకరణపై అభిప్రాయాలు పంచుకోవడంతో పాటు భారత్లో వేగంగా విస్తరిస్తున్న స్టార్టప్ ఇన్నోవేషన్ ఇకోసిస్టమ్తో సంబంధాలను బలోపేతం చేయడం గురించి నిర్మలా సీతారామన్ చర్చిస్తారు. అలాగే షికాగోలో భారతీయ సంతతికి చెందిన వారు, ప్రవాస భారతీయులతో కూడా ఆమె సమావేశమవుతారు. యాష్విల్లో అమెరికా అధ్యక్షతన జరిగే G20 ఆర్థిక మంత్రుల సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి నిర్మలా సీతారామన్ నేతృత్వం వహిస్తారు.

0: సెప్టెంబర్ 1వ తేదీలో జరగనున్న ఈ సమావేశంలో G20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్రీయ బ్యాంకుల గవర్నర్లు, సీనియర్ ఆర్థిక అధికారులు పాల్గొని కీలకమైన ప్రపంచ ఆర్థిక ద్రవ్య అంశాలపై చర్చిస్తారు. ఆగస్టు 29-30 తేదీల్లో అంతకుముందు G20 ఫైనాన్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీల సమావేశం జరుగుతుంది. కెనడాలోని టొరంటోలో జరిగే తొలి ఇండియా కెనడా ఎకనామిక్ ఫైనాన్షియల్ డైలాగ్ కు అంతకు ముందు ఆర్థిక మంత్రి హాజరయ్యారు. ఆగస్టు 20వ తేదీన ఆమె తన కెనడా పర్యటన మొదటి దశలో కెనడా భారత ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. 2047 నాటికి అన్ని రంగాల్లో భారత్ ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దాలని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. అహ్మదాబాద్ లో జరిగిన ఫార్మా ఇన్నోవా అవార్డ్స్ 2026 కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలియజేశారు. అంతకుముందు గుజరాత్ విద్యాపీఠ 72వ స్నాతకోత్సవ వేడుకలో కూడా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
1: పూజ్య బాపూ కా విచార్ థా కి స్వాధీనత తబ్ తక్ అధూరీ రహేగి జబ్ తక్ హమారీ భాషా హమారీ సంస్కృతి హమారా శ్రమ ఔర్ హమారా ఉద్దేశ్య రాష్ట్రీయ న హో అపనా న హో. హమారా ధర్మ హమారీ సంస్కృతి సే హమ్ బదే హువే నహీ హై तो स्वतंत्रता का कोई मतलब ही नहीं. और मन में स्वराज की ये परिकल्पना को अनेक प्रयोगों से जमीन पर उतारने का काम किया.
0: మన సంస్కృతికి మన మతానికి కట్టుబడి లేదే స్వాతంత్రానికి నిజమైన అర్థం లేదని అమిత్ షా తన ప్రసంగంలో అన్నారు. కామన్వెల్త్ ఒలింపిక్స్ క్రీడల నిర్వహణకు దేశం సిద్దంగా ఉండడంపై అహ్మదాబాద్లోని సర్క్యూట్ హౌస్ లో ఆయన ఒక ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం ఈవేళతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దేశ ఆర్థిక సమ్మిళిత స్వరూపాన్ని మార్చడంలో ఇదొక కీలకమైన మైలురాయి. ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో ఇదే రోజున ప్రారంభించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇంతవరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరిచారు. మొత్తం డిపాజిట్లు 3,17,000 కోట్ల రూపాయలకు చేరాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత పథకంగా జన్ధన్ యోజన భారతీయులందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రతి ఖాతాలో సగటు డిపాజిట్ 5,356 రూపాయలుగా ఉంది. జన్ధన్ యోజన కింద 78% ఖాతాలు గ్రామీణ లేదా సెమీ అర్బన్ ప్రాంతాల్లో తెరిచారు. సుమారు 56% ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయని, జన్ధన్ ఖాతాదారులకు 41 కోట్లకు పైగా రూపే కార్డులు జారీ చేశారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పథకం కోట్లాది మంది ప్రజలను, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన వారికి తమ సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి బ్యాంకింగ్ ఆర్థిక సేవలు పొందేలాగా సాధికారులను చేసింది. అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల మధ్యన ప్రత్యేకమైన బంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగను ఈవేళ దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోదరి మండ్లు తమ సోదరుల మణికట్టుకు రంగురంగుల రాఖీలు పెట్టి వారి శ్రేయస్సు, ఆరోగ్యం, మంచి భవిష్యత్తు కోసం ప్రార్థిస్తారు. ప్రతిగా సోదరులు తమ అక్కచెల్లెళ్లను రక్షిస్తామని, అండగా ఉంటామని ప్రతిజ్ఞ బహుమతులు అందజేస్తారు. రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వార్షిక అమర్నాథ్ యాత్ర ఈవేళతో ముగుస్తుంది. ఏడాది జూలై 3న ప్రారంభమైన 57 రోజుల యాత్ర విజయవంతంగా ముగిసింది. పవిత్ర గుహాలయానికి మహంత్ దీపేంద్రగిరి నేతృత్వంలో చడి ముబారక్ పవిత్ర గద చేరుకోవడంతో యాత్ర ముగింపు దశకు చేరుకుంటుంది. ఈ ఏడాది పహల్గాం బల్తల్ మార్గాల ద్వారా 480,000 మందికి పైగా భక్తులు యాత్రలో పాల్గొని మన్సులింగాన్ని దర్శించుకున్నారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో క్రితంసారి ఛాంపియన్ ఫ్యాబియానో కరువానాపై అద్భుతమైన విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. మహిళల హాకీలో నెదర్లాండ్స్లోని అమ్స్టల్ వీన్లో జరిగిన ఎఫ్ఐహెచ్ ప్రపంచ కప్ మ్యాచ్లో జర్మనీపై భారత్ 3-1 తేడాతో విజయం సాధించి 5వ స్థానంలో నిలిచింది. 1974లో జరిగిన తొలి ప్రపంచ కప్లో 4వ స్థానంలో నిలిచిన తర్వాత మహిళా జట్టు సాధించిన అత్యుత్తమ విజయం ఇదే. పిఎస్ఏ బుడాపెస్ట్ స్క్వాష్ ఓపెన్ సెమీఫైనల్స్లో మన దేశానికి చెందిన వీర్ చోట్రాణిపై 3-2 తేడాతో విజయం సాధించి మన దేశానికి చెందిన వేలవన్ సందల్ కుమార్ ఫైనల్కు దూసుకువెళ్లారు. అంతకుముందు ఈజిప్ట్కు చెందిన మొహమ్మద్ ఎల్ షార్బనీపై 3-1 తేడాతో చోట్రాణి, మలేషియాకు చెందిన ప్రత్యర్థిపై 3-0 తేడాతో సందల్ కుమార్ విజయం సాధించారు. విశేషాలు.

0: మరొకసారి నేపాల్లో ఆకస్మిక వరదలు వచ్చిన చోట మన ప్రభుత్వం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ సందర్శిస్తారు. రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ఈరోజు ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

ఈనాటి కాంతిరేఖల్లో ముందుగా చరిత్రలో ఈరోజు వివరాలు, ఆ తర్వాత సమాచార వేదిక, అనంతరం సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా సంస్కృత భాషా విశిష్టత ఈ అంశం గురించి శ్రీ కె భాస్కర్ శర్మ అందించే వివరాలు వింటారు. అనంతరం భాగవత కథాసుధ 10వ స్కంధం పూర్వాధ్యాయం 2వ భాగం 3వ అధ్యాయం వింటారు. వ్యాఖ్యాత ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు. చివరిగా గాంధీ మార్గం వింటారు. ముందుగా చరిత్రలో ఈరోజు వివరాలు విని ముందుగా కొందరు అజ్ఞాత స్వాతంత్ర్య సమర వీరుల వివరాలు వింటారు. బెంగాలీ రచయిత్రి సంపదకురాలు శ్రీమతి స్వర్ణకుమారి దేవి 1855 సంవత్సరం ఆగస్టు 28వ తేదీన కలకత్తాలో జన్మించారు. నవల నాటక రచయిత్రి, స్వరకర్త అయిన వీరు పేద మహిళలకు సహాయం చేయటానికి బెంగాల్లో మొదటి మహిళా సంస్థ సఖీ సమితిని స్థాపించారు. కలకత్తాలో లేడీస్ థియోసాఫికల్ సొసైటీని కూడా స్థాపించారు శ్రీమతి స్వర్ణకుమారి దేవి. సంఘ సంస్కర్త, విద్యావేత్త, విప్లవకారుడు శ్రీ అయ్యంకళి 1863 సంవత్సరంలో ఇది రోజున కేరళలో జన్మించారు. అనగారిన వర్గాల వారికి విద్యను అందుబాటులోకి తీసుకురావటానికి ఈయన విశేష కృషి చేశారు. మరో అజ్ఞాత స్వాతంత్ర్య కార్యకర్త ఉర్దూ కవి శ్రీ రఘుపతి సహాయ్ 1896 సంవత్సరంలో ఇదే రోజున ఉత్తరప్రదేశ్లో జన్మించారు. సివిల్ సర్వీసులో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి అధ్యాపక వృత్తిని చేపట్టిన వీరు ఉర్దూలో ప్రథమంగా జ్ఞానపీఠ అవార్డు పొందిన ఘనులు. 1968 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా పొందారు శ్రీ రఘుపతి సహాయ్. కొందరు అజ్ఞాత స్వాతంత్ర్య సమర వీరుల వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం చరిత్రలో చోటు చేసుకున్న మరికొన్ని విశేషాలు. స్వాతంత్ర్య సమర యోధుడు కల్నల్ డిఎస్ రాజుగా పేరుగాంచిన శ్రీ దాట్ల సత్యనారాయణ రాజుగారు 1904 సంవత్సరంలో ఇది రోజున పశ్చిమ గోదావరి జిల్లా పోడూరులో జన్మించారు. వైద్య విద్యను అభ్యసించిన వీరు లండన్లో ఫిజీషియన్గా ఉత్తీర్ణుడైనప్పటికీ భారత సైన్యంలో మేజర్గా సేవలందించారు. ఎంపీగా 3 పర్యాయాలు గెలిచి రక్షణ శాఖలో డిప్యూటీ మినిస్టర్గా కూడా పనిచేశారు. తొలితరం సినీ నేపథ్య గాయని నటి శ్రీమతి రావు బాల సరస్వతీదేవి గారు 1928లో ఇదే రోజున వెంకటగిరిలో జన్మించారు. లలిత సంగీత సామ్రాజ్ఞిగా ప్రఖ్యాతిగాంచిన వీరు ఆకాశవాణి సంగీత కార్యక్రమాల్లో శ్రోతలకు సుపరిచితులు. మరో నేపథ్య గాయని ఏపీ కోమల గారు 1934 సంవత్సరంలో ఇది రోజున మద్రాసులో జన్మించారు. ఆలిండియా రేడియోలో ఉద్యోగినిగా పనిచేసిన వీరు తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో అనేక పాటలు పాడారు. ప్రఖ్యాత రచయిత, నాటకకర్త శ్రీ భమిడిపాడి కామేశ్వరరావు గారు 1958 సంవత్సరంలో ఇది రోజున మరణించారు. వీరు ఎక్కువగా హాస్య ప్రధానమైన నాటకాలు రచించి హాస్య బ్రహ్మ అనే బిరుదు పొందారు. రంగస్థల నటుడు, సినిమా నటుడు, దర్శకుడు, రచయిత శ్రీ డివి నరసరాజు గారు 2006 సంవత్సరంలో ఇది రోజున మరణించారు. భారత సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త శ్రీ నరేంద్ర కుమార్ గారు 2017 సంవత్సరంలో ఇది రోజున మరణించారు. సూపర్ కండక్టివిటీ డిసార్డర్ సిస్టంపై వీరు చేసిన పరిశోధనలకు అనేక జాతీయ పురస్కారాలతో పాటు పద్మశ్రీ అవార్డు పొందారు. ఈరోజు శ్రావణ పౌర్ణమి సందర్భంగా రక్షాబంధన్గా పిలువబడి

0: పడే రాఖీ పండుగను మరియు ప్రపంచ సంస్కృత భాషా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. చరిత్రలో ఈరోజు వివరాలు విన్నారు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే.

0: ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఏ పదాన్నైనా మనం పలికింది పలికినట్లుగా రాయడానికి వీలయ్యేటువంటి అవకాశం తెలుగులో ఉంది. గుర్రం జాషువా గారు తెలుగు భాషను గురించి ఒక పద్యం చెప్పారు, నేను ఆ పద్యం మీకు వినిపిస్తాను. 7 అక్షరంబుల ఎసక మెసగు కలికి భాషకు తెలుగునకు అలవిగాక, అలవియే తాజి లావణ్యము అభినుతింప తదితరంబైన భాషా వితానమునకు అని ముంతాజ్ మహల్ లో ఒక పద్యం.
3: ఇళ్లలో ఉన్నంత వరకు అయితే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడడం అలవాటు చేయాలి. ఇది తల్లిదండ్రులు ఎవరికి వాళ్ళు తమ బాధ్యతగా భావిస్తే కానీ వచ్చే తరానికి ఆ తెలుగు రాకుండా పోయే ప్రమాదం నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే, వచ్చే తరానికి మనం తెలుగు భాషను అందించాలి అని అంటే.
4: పోతన గారు, అలాగే జాషువా గారు, శ్రీశ్రీ గారు కూడా. సో శ్రీశ్రీ గారి కవిత్వ శైలి భాషకే ఒక అందాన్ని తీసుకొస్తుంది. అంటే తెలుగు భాషలో ఎంత మాధుర్యం ఉందో శ్రీశ్రీ అలాగే జాషువా గారు నిరూపించారు. పోతన కవిత్వము అందరికి, వేమన పద్యము, పోతన కవిత్వం అందరికి తెలుగు వాళ్ళకు వచ్చేస్తుంది. అంత బాగా మనకు వాళ్ళు కావ్యాల్ని అందించారు, పద్యాల్ని.
5: మీరు విన్న ఈ మాటలు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 29వ తేదీ ఉదయం 8:35 ప్రసారమవుతున్న మన తెలుగు ప్రత్యేక కార్యక్రమంలోనివి. వ్యాఖ్యానం సమర్పణ శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. ఈ ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్, ఎగువ మరియు దిగువ దవడల్లోని అన్ని దంతాలను పూర్తిగా పునర్నిర్మించడం లేదా పునరుద్ధరించడం, ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు దంతవైద్య నిపుణురాలు డాక్టర్ ప్రియాంక పాలింగారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నెంబర్ 244197.
6: ఈ కార్యక్రమ ప్రాయోజకులు
5: పార్థ డెంటల్ క్లినిక్, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర, కడప. కాంతిరేఖల్లో ఇప్పుడు విందాం సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా సంస్కృత భాషా విశిష్టత, ఈ అంశం గురించి కొన్ని వివరాలు మనకందిస్తున్నవారు శ్రీ కె భాస్కర శర్మ.

నమస్కారం. ఆకాశవాణి శ్రోతలందరికీ శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు. భాషాసు ముఖ్యా మధురా దివ్యా గీర్వాణ భారతి అంటే ప్రపంచ భాషలన్నిట్లోనూ అత్యంత ముఖ్యమైనది, మధురమైనది, దివ్యమైనది దేవభాష అయిన సంస్కృతం. ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి నాటి పవిత్ర దినాన్ని మనం ప్రపంచ సంస్కృత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ శుభ సందర్భంగా మానవ నాగరికతకు ఉగ్గుపాలు పట్టిన మన అమృత భాష సంస్కృతం గొప్పదనాన్ని, దాని ప్రాధాన్యతను తెలుసుకుందాం. సంస్కృతం కేవలం ఒక మతానికో ఒక వర్గానికో పరిమితమైన భాష కాదు. ఇది మానవ ఆలోచన వికాసానికి తొలి ప్రతిరూపం. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన గ్రంథాలైన ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అనేటువంటి చతుర్వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, రఘువంశం, శాకుంతలం వంటి జగత్ ప్రసిద్ధ కావ్యాలన్నీ ఈ భాషలోనే రూపుదిద్దుకున్నాయి. సంస్కృతం అంటే సంస్కరింపబడినది అని అర్థం.

0: అర్థం. వ్యాకరణకర్త అయిన పాణిని మహర్షి రచించిన అష్టాధ్యాయి అనే గ్రంథం సంస్కృత భాషకు ఒక అద్భుతమైన శాస్త్రీయ రూపాన్ని ఇచ్చింది. ప్రపంచంలో ఏ భాషకు లేని విధంగా ప్రతి అక్షరానికి ప్రతి పదానికి నిర్దిష్టమైన ధ్వని, అర్థం, వ్యాకరణ సూత్రాలు సంస్కృతంలో మాత్రమే కనిపిస్తాయి. చాలామంది సంస్కృతాన్ని కేవలం శ్లోకాలు, పూజల భాషగానే భావిస్తుంటారు, కానీ అది నిజం కాదు. మన ప్రాచీన సంస్కృత వాంగ్మయంలో లేని విజ్ఞానం లేదు. ఆర్యభట్ట, భాస్కరాచార్య, వరాహమిరుడు వంటి శాస్త్రవేత్తలు శూన్యం ప్రాధాన్యతను, గ్రహణాల సూత్రాలను, భూమి ఆకర్షణ శక్తిని సంస్కృత గ్రంథాల్లోనే వివరించారు. ఇక వైద్యశాస్త్రానికొస్తే ఆయుర్వేద పితామహుడైన చరకుడు, సుశ్రుతుడు రాసిన గ్రంథాలు నేటికీ ఆధునిక వైద్యానికి మార్గదర్శకాలుగా ఉన్నాయి. శస్త్రచికిత్స భావనను ప్రపంచానికి పరిచయం చేసింది సుశ్రుత సంహిత. అదేవిధంగా పతంజలి యోగ సూత్రాలు మానసిక ప్రశాంతతకు, శారీరక ఆరోగ్యానికి ఇచ్చే సందేశం విశ్వవ్యాప్తమైనది. ఇది 21వ శతాబ్దం, సాంకేతిక యుగం. మరి ఈ యుగంలో సంస్కృతానికి ప్రాధాన్యం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అని ఆధునిక శాస్త్రవేత్తలే చెప్తున్నారు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మరియు నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఎన్ఎల్పీలకు అత్యంత అనుకూలమైన భాష సంస్కృతమేనని నాసా పరిశోధకులు స్పష్టం చేశారు. సంస్కృతంలో వాక్యనిర్మాణం ఎలా ఉన్నా, కర్త, కర్మ, క్రియాస్థానాలు మారినా అర్థం మారకపోవడం దీని ప్రత్యేకత. ఉదాహరణకు, అహం గ్రామం గచ్చామి, నేను గ్రామానికి వెళ్తున్నాను అనేటువంటి వాక్యం ఏదైతే ఉందో ఇందులో సంస్కృతంలో అహం గ్రామం గచ్చామి, ఈ పదాలను ఎటువైపు నుంచి పలికినా, ఎటువైపు నుంచి రాసినా కూడా అర్థ మార్పు అనేటువంటిది సంస్కృత భాషలో మనకు కనిపించదు. అంటే అహం గ్రామం గచ్చామి, గచ్చామి అహం గ్రామం, గ్రామం అహం గచ్చామి, గ్రామం గచ్చామి అహం, ఇలా ఏ విధంగా రాసినా కూడా లేదా ఏ విధంగా చెప్పినా కూడా మార్పు అనేటువంటిది అర్థంలో మార్పు కానీ వ్యాకరణ దోషం కానీ సంస్కృత భాషలో మనకు కనిపించదు. ఇది కంప్యూటర్ అల్గారిథమ్స్కు ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా సంస్కృత ఉచ్చారణ చేయడం వల్ల నాలుక నరాలు ఉత్తేజితమై జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయని ఆధునిక నాడీ శాస్త్రవేత్తలు నిరూపించారు. ఇంతటి మహోన్నతమైన భాషను మనం మృత భాష అని ఉపేక్షిస్తే అది మన ప్రాచీన వారసత్వాన్ని మనమే కాలరాచుకున్నట్టవుతుంది. జర్మనీ, అమెరికా వంటి దేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో సంస్కృతంపై విస్తృత పరిశోధన జరుగుతున్నాయి. మన మాతృభాషలైన తెలుగు, తమిళం, హిందీ మొదలైన భారతీయ భాషలన్నిటికీ సంస్కృతమే ప్రధాన మూలం. సంస్కృతాన్ని కాపాడుకోవడం అంటే మన సంస్కృతిని, విజ్ఞానాన్ని కాపాడుకోవడమే. దీనికోసం పెద్ద పెద్ద గ్రంథాలు చదవాల్సిన పనిలేదు. ప్రతిరోజు కొన్ని చిన్న చిన్న సంస్కృత సంభాషణలు నేర్చుకోవడం, పిల్లలకు సుభాషితాలు నేర్పించడం ద్వారా ఈ భాషను పునరుజ్జీవింపజేయవచ్చు. సంస్కృతం వదతు, సంస్కృతం నయతు, భారతే సంస్కృతం నిత్యమేవ ప్రవహతు. ఈ సంస్కృత దినోత్సవం సందర్భంగా మనమందరం సంస్కృత భాషా పరిరక్షణకు, ప్రచారానికి కృషి చేద్దామని ప్రతిజ్ఞ పూనుదాం. సంస్కృతేన సంభాషణం కురు, జీవనస్య పరివర్తనం కురు. జయతు సంస్కృతం. స్వస్తి.
1: సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా సంస్కృత భాషా విశిష్టత, ఈ అంశం గురించి శ్రీ కె భాస్కర్ శర్మ గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం భాగవత కథాసుధ 10వ స్కందం పూర్వాధ్యాయం 2వ భాగం 3వ అధ్యాయం. వ్యాఖ్యాత ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు.

గ్రహించడంతో సభలో పెద్ద కలకలం రేగింది. కంసుడు కోపోద్దీపితుడయ్యాడు. వాడు మంత్రులను చూచి, ఈ యాదవ బాలకులను వెలుపలికి త్రోయండి, నందుణ్ణి బంధించండి, వసుదేవుణ్ణి చంపివేయండి, శత్రు పక్షపాతి అయిన ఉగ్రసేనుణ్ణి విడిచిపెట్టకండి అని అరిచాడు. అంతట కృష్ణుడు లేడిపై కురికే సింహంలాగా కంసునిపైకి లంఘించాడు. వాడు ఖడ్గం చేపట్టి కృష్ణుణ్ణి ఎదుర్కొన్నాడు. గరుడు పామును పట్టుకున్నట్లు కృష్ణుడు కంసుని కేశపాశం పట్టుకుని వాణ్ణి రంగస్థలంపై పడవేశాడు. నేలగూలిన కంసుడు పడినవాడు పడ్డట్లే ప్రాణాలు కోల్పోయాడు. ప్రజలు ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా సింహం ఏనుగును ఈడ్చినట్లు కృష్ణుడు అతని శరీరాన్ని బడబడా ఈడ్చాడు. ఇలా హరికి శత్రువైన కంసుడు చివరికి ఆ శత్రుభావనతోనే ఆ దేవుణ్ణి స్మరిస్తూ ఆయనలో లీనమయ్యాడు. కంసుణ్ణి వధించిన కృష్ణుని చేతకు సంతసించి దేవతలు పూలవాన కురియించారు. బ్రహ్మాది దేవతలు వాసుదేవుణ్ణి స్తుతించారు. అచ్చరులు నాట్యమాడారు. కంసుని భార్యలు అతని శరీరాన్ని కౌగిలించుకుని హా వీరా హా ప్రాణనాథ అంటూ ఆక్రందనలు చేశారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న రాజకాంతలను కృష్ణుడు ఓదార్చాడు. కంసాదులకు పరలోక సంస్కారాలు ఏర్పాటు చేశాడు. దేవకి వసుదేవులను చెరసాల నుండి విడిపించాడు. బలభద్రునితో సహా ఆ జననీ జనకులకు ప్రణమిల్లాడు. దేవకీ వసుదేవులు వీరు జగదీశ్వరులే కాని కొడుకులు కారు అంటూ విచారించి శంకించారు. కృష్ణుడు తన మాయతో వారు తన నిజస్వరూపం గుర్తించనీయకుండా నిరోధించాడు. వారితో ఇలా అన్నాడు, జననీ జనకులారా, మీరు మమ్మల్ని కన్నారే కాని బాల్యంలో మమ్మల్ని లాలించి పాలించి పోషించే పుణ్యానికి నోచుకోలేకపోయారు. మాకు కూడా తల్లిదండ్రుల వద్ద ఉంటూ వారి లాలన పొందే అదృష్టం లేకుండా పోయింది. ధర్మాది పురుషార్థాలన్నింటికీ ముఖ్య సాధనాలైన ఈ శరీరాలకు ప్రభువులు మీరే. మీ రుణం 100 సంవత్సరాలకైనా తీర్చుకోలేము. సమర్థుడై ఉండి కూడా ఎవడు తల్లిదండ్రులను సేవించడో వాడు ప్రహ్లాదుడు. వాడు తన మాంసం తానే తినేవాడవుతాట. జననీ జనకుల వృద్ధుల తనయుల గురువిప్రసాదు దారాదుల, ఏ జనుడు ఘనుడయ్యు బ్రోవక వనరును, జీవన్మృతుండు వాడు ధరిత్రిన్. కారాశాల మానిమిత్తము మిమున్ కంసుండు కారింపగా, వారింపంగ సమర్థతల్గలియున్ వారింపగా రాక, నిష్కారుణ్యాత్ములమైన క్రూరుల మహాకౌటిల్య సంచారులన్, సారాతిక్షములార మమ్ము కొరతల్ సైరించి రక్షింపరే అని కంసుడు కావించిన దుష్కృత్యాన్ని నివారింపగలిగి కూడా నివారించనందుకు మా అపరాధం క్షమించండి అని వేడుకొన్నాడు. అలా పలికిన హరిమాటలకు సమ్మోహితులై దేవకీ వసుదేవులు రామకృష్ణులను కౌగిలించుకున్నారు. బాష్పజలంతో వారి ముఖాలు తడిపివేశారు. ప్రేమపాశబద్ధులై మౌనం వహించారు. తరువాత కృష్ణుడు ఉగ్రసేనుణ్ణి చూచి, యాదవ వంశానికి చెందిన మేము రాజపీఠంపై ఉండరాదని యయాతి శాపం, అందుచేత నీవు రాజువై ప్రజల పాలించు అని చెప్పి అతన్ని సింహాసనంపై నిలిపాడు. పిమ్మట ఒకనాడు కృష్ణుడు నందుణ్ణి పిలిచి, మేము మా చిన్నతనంలో తల్లిదండ్రులను చూడలేదు. యశోదను నిన్ను జననీ జనకులుగా భావించి మసలు కొన్నాము. ఏ తల్లిదండ్రులు బిడ్డలను మీలాగా పెంచలేరు. మీ మంచితనంతో మేము నేడు ఇంతటి వారమయ్యాము. మేము ఇంకా కొంతకాలం ఇక్కడే ఉండి బంధువులకు ప్రీతి కలిగించి వస్తాము. మీరు రేపల్లకు వెళ్ళండి. మేమెక్కడ ఉన్నా మీ సేవలను మరవలేమని గోకులంలోని మన వారికి అందరికీ చెప్పండి అని అన్నాడు. నందుడు ఆ మాటలు విని అశ్రుపూరిత నేత్రుడయ్యాడు. అతడు తన వారితో కలిసి రేపల్లికి వెళ్లాడు. ఆపై వసుదేవుడు తన కుమారులకు యథావిధిగా ఉపనయనం చేయించాడు. రామకృష్ణులు సర్వజ్ఞులు, జగద్గురువులు అయినా గురుబోధ లేకుండా జనులు క్రియారంభం చేయరాదు అని లోకానికి బోధించటానికా అన్నట్లు వారు ఉపనయనానంతరం గురువు వద్ద విద్యనభ్యసించటానికి కాశీ పట్టణానికి పోయారు. అక్కడ సాందీపని అనే గురువు చెంత చదువుకోవడం ప్రారంభించారు. వేదశ్రేణియు అంగకంబులు ధనుర్వేదంబు తంత్రంబు మన్వాది వ్యాకృత ధర్మశాస్త్రము.

దేవాగ్రణి రామకృష్ణులకు సంభూత ప్రమోదంబున. ఆచార్యుడు వారికి వేదాది విద్యలన్నీ నేర్పాడు. 64 రోజుల్లో వారు 64 విద్యల్లో ప్రావీణ్యం సంపాదించారు. వారి మేధాశక్తికి ప్రభావాతిశయానికి ఆశ్చర్యపడిన సాందీపని వారితో ఇలా అన్నాడు. పూర్వం సముద్రంలోని ప్రభాస తీర్థంలో నా కుమారుడు స్నానానికి పోయి మునిగిపోయాడు. మీరు దయానిధులు, సమర్థులైన శిష్యులు. నాకు దక్షిణగా నా పుత్రుని ప్రసాదించారు.

చండి. శిష్యులు బలవంతులైతే గురువు హాయిగా జీవిస్తాడు. గుణవంతులు బలవంతులు అయిన మీరు మా కోరిక తీర్చవద్దా? అది విని రామకృష్ణులు రథమెక్కి సముద్రం వద్దకు వెళ్లారు. ఓ సముద్రుడా, మా గురుపుత్రుని తెచ్చి మాకు సమర్పించు, లేకపోతే మా బాణాగ్ని జ్వాలల్లో పడి మాడిపోతావు సుమా అని సాగరుణ్ణి హెచ్చరించారు. అందుకు సముద్రుడు, యదు ప్రభువులారా, నాలో వంచన లేదు. విప్రబాలకుడు ప్రభాస తీర్థంలో స్నానం చేస్తూ ఒక పెద్ద అలకు కొట్టుకుపోయాడు. ఆ బాలకుణ్ణి శంఖరూపధారి అయిన ఒక రక్కసుడు కబళించాడు అని చెప్పి అతడున్న చోటు చూపాడు. కృష్ణుడు అగ్నిజ్వాలను పోలిన అస్త్రంతో వాణ్ణి సంహరించి పొట్ట చీల్చి చూచాడు. అక్కడ గురుపుత్రుడు కనిపించలేదు. ఆపై ఆ రాక్షసుని శరీరం నుండి తయారైన శంఖం పరిగ్రహించి రామకృష్ణులిద్దరూ యమపట్టణానికి వెళ్లారు. ఆ పట్టణ ద్వారంలో నిలిచి శంఖం పూరించారు. శంఖధ్వని విని యముడు కోపోద్దీపితుడయ్యాడు. చివరికి వారు లీలామానుష విగ్రహాలైన విష్ణుమూర్తులు అని గ్రహించి వారిని పూజించాడు. కృష్ణుని మాట మేరకు యముడు విప్రబాలకుణ్ణి వారికి సమర్పించాడు. వారు ఆ కుమారుని గురువుకు అప్పగించారు. అందుకు మేరమేరిన సంతోషంతో ఆచార్యుడు, కాలుని వీటికి జని మృత బాలకుదేనురులవశమే భవదీయ కృప మేలు దొరుకనియమాకు విశాలమగుంకాత మీ యశములోకముల. నాయనలారా, యమనగరానికి వెళ్లిన వాణ్ణి మీరు కాక ఎవరు తీసుకురాగలరు? మీ దయవల్ల నాకు మేలు కలిగింది. మీ కీర్తి లోకంలో విస్తృతంగా వ్యాపించుగాక అని దీవించాడు. రామకృష్ణులు తిరిగి మధురానగరం చేరుకున్నారు. ఆపై ఒకనాడు కృష్ణుడు గోపికలను స్మరించాడు. ఉద్ధవుని పిలిచి, ఉద్ధవా, గోపికలు నా కొరకై ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎంతగా బాధపడుతున్నారో ఏమో, వారు నాకు శరణాగతులు. వారిని రక్షించడమే నా సహజ ధర్మం. నీవు వెంటనే బృందావనానికి వెళ్లి, పద్మవదనలారా, మిమ్మల్ని వదలను, బృందావనానికి తప్పక వస్తాను అని నా మాటగా చెప్పు అని పలికాడు. ఉద్ధవుడు కృష్ణుని ఆదేశం శిరసావహించి రథమెక్కాడు. నాటి సాయంకాలానికే వ్రేపల్లి చేరుకున్నాడు. నందుని ఇంట ప్రవేశించాడు. నందుడు అతన్ని కౌగులించుకుని సత్కరించాడు. ఆతిథ్యం సమకూర్చి, అన్నా, వసుదేవుడు నా మిత్రుడు. కంసుడు నిహతుడైన తర్వాత కుమారుడు తను సేవింపగా అతడు క్షేమంగా ఉన్నాడా? కృష్ణుడు ఇక్కడి వారిని స్మరిస్తూ ఉన్నాడా? మా పల్లెకు గోవిందుడు ఎప్పుడు వస్తాడు? అతని వదనారవిందం చూచే అదృష్టం మాకున్నదా అంటూ కృష్ణుడు పూర్వం చేసిన పనులు పేర్కొని కన్నీరు కార్చాడు. అది విని యశోద ప్రేమతో వివశురాలైంది. అప్పుడు ఉద్ధవుడు, ధీరులారా, మిమ్మల్ని చూడటానికి కృష్ణుడు త్వరలోనే వస్తాడు. మీకు మేలు కలిగిస్తాడు. చింతించకండి. బలరామకృష్ణులు శ్రీమన్నారాయణుని అవతారాలే కాని సామాన్యులు కారు. సర్వేశ్వరుని ధ్యానించేవాడు బ్రహ్మమయుడవుతాడు. శ్రీ మహావిష్ణువు కారణజన్ముడై మానవుడుగా వచ్చాడు. అతడు సమస్త ప్రాణుల్లో ఉన్నాడు. జన్మ కర్మలు ప్రియాప్రియాలు లేని నిర్గుణుడతడు. అయినా దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు సగుణుడై అవతరిస్తూ ఉంటాడు అని చెప్పి హరిని ప్రశంసిస్తూ ఆ రాత్రి గడిపాడు. ఆ మరునాడు ఉద్ధవుడు ఒకచోట ఏకాంతంగా ఉన్నాడు. కృష్ణుని వంటి మహానుభావుడొకడు అక్కడ ఉన్నాడని గ్రహించి గోపికలు అతని చెంతకుపోయారు. అతనితో ఇలా అన్నారు, అయ్యా, నిన్ను మేమెరుగుదుము. నీవా పద్మాక్షుని మిత్రుడువు. ఆయన పంపగా వచ్చావు. తల్లిదండ్రుల క్షేమం తెలుసుకుని రమ్మని కృష్ణుడు నిన్ను పంపాడు గదూ. కనీసం వారినైనా హరి మరవకుండా ఉన్నాడు. చాలా మంచిది. ఆకలి తీరితే తుమ్మిద పువ్వును వదిలిపోతుంది. ఏదో ఒక కారణంతో ఏర్పడే మైత్రి ఇలాగే ఉంటుంది. వారలా అంటూ ఉండగానే దైవయోగంతో ఆచెంతనే సంచరిస్తున్న ఒక తుమ్మెదను ఒక గోపిక చూచింది. ఉద్ధవుడు వినేటట్లు అన్యాపదేశంగా భ్రమరంతో ఇలా అన్నది, భ్రమరా దుర్జన మిత్ర ముట్టకుమా పాదబ్జముల్ నాగర ప్రమదాళి కుచ కుంకుమాంకితల సత్ప్రాణేశామ ప్రసూన మరందారుణి తాననుండవగుటం నాధుండు మన్నించుగాక మమున్నేపుచు పౌరకాంతల శుభాగరంబుల నిత్యమున్. భ్రమరా, ఓ దుర్జనమిత్ర, మా పాదపద్మాలు తాకవద్దు. నీవు నగర స్త్రీలు కుచిస్పర్శితే భాషించే ప్రాణేశ్వరుడు దాల్చిన పూమాలలోని తేనె త్రాగి మత్తిక్కి ఉన్నావు. మానాథుడు నిన్ను మన్నించుగాక. మమ్మల్ని అతడు వియోగ వ్యధకు గురి చేశాడు. ఒక పువ్వందలి తేనె ద్రావి మధుపా ఉత్సాహివై నీవు వేరొకటి భంగి
మమ్మధర పీయూషంబునందేల్చి మాయకలంకొజ్వలయో.

పూగొని అన్యాసత్తుడయ్యన్ విభుండు అగటా అతనికెట్లు దక్కెసిరి మిథ్యాకీర్తి నమ్మెంచుమీ. భ్రమరమా, కృష్ణుడు మంచివాడంటావే, నీ సంగీతానికి మేము మురిసిపోతామా? అతని చరిత్రలు మాకేమి క్రొత్తలా? నీవు నీ సంగీతం ఆ నాగరకాంతలకు వినిపించు, వాళ్లే నీ కోరికలు తీరుస్తారు. మా వారినందరినీ వదిలి తన్నే నమ్ముకున్న మమ్మల్ని ఇలా వియోగ సాగరంలో ముంచి వెళ్లడం మీ ప్రభునకు ఉచితమా చెప్పు. కాంచన రత్న సంఘటిత సౌధంబులే మా కుటీరంబులు మాధవునకు, వివిధ నరేంద్ర సేవిత రాజధానియే మా పల్లెయదు వంశమండనునకు, సురభి పాదపలతా శోభితారామమే మాయరణ్యము సింహ మధ్యమునకు, కమనీయ లక్షణ గజ తురంగంబులే మా ధేనుబులు కంసమర్దనునకు, రూప విభ్రమనై పునరూఢలైన మగువలమేము మన్మథ మన్మధునకు, ఏల చిల్చుమము కృష్ణుడు ఏల తలచు పృథివి నధిపులు నూతన ప్రియులు కారే అని ఆ గోపికలు పలువిధాల కృష్ణ సందర్శన కుతూహలంతో పలికారు. ఉద్ధవుడు కృష్ణుని పట్ల వారి ప్రేమకు ముగ్ధుడయ్యాడు. తీయని మాటలతో వారిని ఓదారుస్తూ ఇలా అన్నాడు. ధ్యానవోరత తపోహోమ జపస్వాధ్యాయ సంయమై శ్రేయోభిర్వివిధైశ్చాన్యై కృష్ణే భక్తిరిహి సాధ్యతే. నిపుణులైన వారు కూడా జపాలు, దానాలు, వ్రతాలు, హోమాలు, తపస్సులు మొదలైన చర్యలతో ఏ పరమాత్మనిపై మనస్సు నిలుపలేకున్నారో అట్టి విశ్వేశ్వరుని మీద మీరు ఎడతెగని ధ్యానం కలిగి ఉన్నారు. మీ చరిత్రలు మిక్కిలి చిత్రాలు. ఇక కృష్ణుని సందేశం వినండి. సుందరీమణులారా, కార్యాలన్నింటికీ ప్రధాన కారణం నేనే. చరాచర జగత్తంతా నేను నిండి ఉన్నాను. అందువల్ల నాతో మీకు వియోగం కలగనే కలగదు. స్త్రీలు దూరంగా ఉన్న ప్రియుల మీద మనస్సులు హత్తిస్తారు. నన్ను మీరు సదా చింతించగోరే ఇలా మీకు దూరమయ్యాను. మీరు నిత్య ధ్యానంతో నన్ను చేరుకుంటారు అని కృష్ణుడు మీకు చెప్పమన్నాడు. అది విని గోపికలు, మా కృష్ణుడు సుఖంగా ఉన్నాడా? ఇక్కడికి ఎప్పుడు వస్తాడు? అతన్ని మధురానగరంలోని మగవులు రాణిస్తారా? మాతో పూర్వం చేసిన విహారాలన్నీ మాధవునికి గుర్తున్నాయా? నీతో ఎప్పుడైనా నాటి మా ముచ్చట్లు చెప్పాడా? ఇక కృష్ణ వియోగంతో ఎక్కువ కాలం బ్రతకలేము. నువ్వు వెంటనే వెళ్లి మా సంగతి అతనితో చెప్పు. మళ్లీ అతనితో కూడి విహరించే అదృష్టం మాకెప్పుడో అని ఉద్ధవుని చెంత తమ విచారం వెలిబుచ్చారు. అతని మాటలతో శాంతించి అతన్ని పూజించారు. అలా కొన్ని నెలలు వ్రేపల్లలో ఉండి ఉద్ధవుడు తిరిగి మధురకు వెళ్లాడు. వృత్తాంతమంతా బలరామకృష్ణులకు వివరించాడు. నందాదులిచ్చిన కానుకలను వారికి సమర్పించాడు. ఇంతవరకు చెప్పి శుకుడు పరీక్షితుతో మళ్లీ ఇలా అన్నాడు. కుబ్జ అనే వనిత పూర్వం కృష్ణునితో కలయికను కోరింది గదా, అది గుర్తుకు తెచ్చుకుని నవమన్మథాకారుడైన కృష్ణుడు ఆమె ఇంటికి వెళ్లాడు. మోహినీ దేవతలాగా ఉన్న ఆమెను చూచాడు. ఆమె సంభ్రమంతో లేచి కృష్ణుణ్ణి బంగారు పానుపుపై విశ్రమింపజేసింది. అతనితో వచ్చిన ఉద్ధవుణ్ణి పూజించి ఒక పీఠంపై కూర్చోబెట్టింది. ఆ తరువాత వివిధాలంకార శోభితురాలై కృష్ణుని చేరింది. కృష్ణుడు ఆమె అభీష్టం నెరవేర్చాడు. యోగులకు సైతం అందరానే మహానుభావుని పొంది కూడా ఆమె మోక్షం కోరలేదు. నేను నిన్ను వదలలేను, నన్ను కొన్నాళ్ళు ఇలా లాలించి పాలించమన్నది. ఆమె కోరిక తీర్చి మాధవుడు అక్కడి నుండి బయలువెళ్లాడు. ఆపై ఒకనాడు కృష్ణుడు బలరామోద్ధవులతో సహా అక్రూరుని ఇంటికి వెళ్లాడు. అతడు వారిని యథావిధిగా అర్చించాడు. రామకృష్ణుల పరతత్వ స్వరూపాన్ని అనేక రీతులు వినుతించాడు. ఏ పుణ్యాతిశయ ప్రభావమునో ఈ జన్మమందికడన్ని పాదంబులు గంటి, నిన్నెరిగి తిన్ నీవున్ కృపాలుండవై నాపై నర్మిలి చేసి మాన్పగదవే నానాధనాగార కాంతాపుత్రాదులతోడి బంధనము భక్తవ్రాత చింతామణి అని కృష్ణుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు కృష్ణుడు, అక్రూరా, నీవు మాకు బంధుడవు, సకల గుణ నిలయుడవు. మనుజులు శిలారూపంలో దేవతలను అర్చిస్తారు, తీర్థాలను సేవిస్తారు, అది మంచిదే. కానీ ఆ దేవతలు తీర్థాలు మీలాగా దర్శించినంత మాత్రాన కోరికలు తీర్చడం లేదు కదా. నీవు పరమభాగవతుడవు, మా కోరికలు తీర్చగల సమర్థుడవు. ఇప్పుడు పాండవులు హస్తినాపురంలో ఉన్నారట. ధృతరాష్ట్రుడు వాళ్లను సమదృష్టితో చూడడు. పాండవులు మాకు బంధువులు, వాళ్ల దుస్థితిని తొలగించవలసి ఉన్నది, వారిని చూడటానికి వెళ్ళు అని చెప్పాడు. తరువాత రామకృష్ణులు తమ నివాసాలు

కు వెళ్లారు. శ్రీహరి ఆనతి మేరకు అక్రూరుడు హస్తినానగరం చేరుకున్నాడు. అక్కడ కౌరవులను పాండవులను కలుసుకున్నాడు. వారిచ్చిన సత్కారాలు పుచ్చుకున్నాడు. కొన్ని దినాలు అక్కడ నివసించాడు. ఒకనాడు విదురుడు వినేటట్లు ఏకాంతంలో కుంతీదేవి అక్రూరునితో ఇలా అన్నది, అన్నా, మనవారు నిన్ను ఇక్కడికి పంపేటప్పుడు ఏమన్నారు? మా కష్టాలను వారు విచారిస్తున్నారా? నేనిక్కడ ఈ కౌరవుల మధ్య క్రూర మృగాల మధ్య ఉన్నట్లు జీవిస్తున్నాను. బలరామకృష్ణుడు తమ మేనత్త బిడ్డలకు మేలు కలగాలని ఆలోచిస్తున్నారా లేదా? కృష్ణా, నన్ను రక్షించు, రక్షించు అంటూ ఆమె దుఃఖించింది. అక్రూరుడు ఆమెను ప్రియవచనాలతో ఓదార్చాడు. ధృతరాష్ట్రుని చెంతకు వెళ్లి అతడిలా అన్నాడు, రాజా, నీ తమ్ముడు పాండురాజు దివంగతుడయ్యాడు. నీవు ధర్మాత్ముడవై ప్రజల పట్ల సమదృష్టి కలిగి ఉంటే నీకు శ్రేయస్సు కలుగుతుంది, లేదా దుర్గతి తప్పదు. ఈ సంసారంలో భార్యాపుత్రాదులతోటి సంబంధం వల్ల కలిగేదేమున్నది? ఒక ప్రాణి పుడుతుంటే మరొక ప్రాణి నశిస్తున్నది. ఒకడు పుణ్యవంతుడైతే మరొకడు పాపాత్ముడవుతున్నాడు. కొడుకులు మూఢులైన తండ్రుల ధనాన్ని అపహరిస్తారు. తరువాత వారు బ్రతికినా చచ్చినా వారి మాట పట్టించుకోరు. నీవు పుట్టంధుడివి, పైగా బుద్ధులేక ఇలా ఎలా ప్రవర్తిస్తున్నావు? జ్ఞాననేత్రంతో సమదృష్టి కలిగి ఉండు. పాండవులకు భూభాగం పంచి ఇమ్ము. లోకనింద తొలగించుకో. అందుకు ధృతరాష్ట్రుడు, అక్రూరా, మంచి మాటలు చెప్పావు, అది నిజమే. అయినా నీ ఉపదేశం చంచలమైన నా చిత్తంలో నిలవడం లేదే. అమృతం పొందినా ఆనందించని వానిలాగా నేను నీ మాటకు సంతసించడం లేదు. భగవదాజ్ఞని ఎవడ తప్పిస్తాడు? భూభారం తొలగించడానికి అవతరించిన కృష్ణునికి నా నమస్కారం. ఆ దేవుని దివ్య చిత్తంలో ఎలా ఉన్నదో అలా జీవిస్తాను, నీవు పోయిరా అన్నాడు. అక్రూరుడు తిరిగి మధురకు వచ్చాడు. జరిగిన వృత్తాంతమంతా రామకృష్ణులకు తెలియపరచాడు. కంసుడు మరణించిన తర్వాత అతని భార్యలు అస్థి, ప్రాప్తి అనే వారిద్దరూ దుఃఖంతో తమ తండ్రి జరాసంధుని చెంతకు వెళ్లారు. జరిగిన సంగతి చెప్పి కృష్ణుని వల్ల తమకు వైధవ్యం ప్రాప్తించిందంటూ బలవలా ఏడ్చారు. అది విని జరాసంధుడు మండిపడ్డాడు. అతడు శోకరోషాలతో, ఏమేమి, కృష్ణుడు కంసుణ్ణి యుద్ధంలో చంపాడా? నా సామర్థ్యం వాడికి తెలియదు. నా ప్రతాపాగ్నికి యదువంశం భస్మమైపోతుంది. ఈ భూతలంలో యాదవులిక ఉండరు అంటూ యుద్ధభేరి మ్రోగించి కదిలాడు. 23 అక్షోహిణుల సేనతో మధురపై దండెత్తాడు. మేరమీరిన సముద్రంలాగా విజృంభించి పట్టణాన్ని ముట్టడించాడు. వాని సాహసం చూచి కృష్ణుడు తనలో ఇలా అనుకున్నాడు, 23 అక్షోహిణుల సేనలు నగరాన్ని చుట్టుముట్టాయి. జరాసంధుడు మహాదుష్టుడు. వాడి విషయంలో సామధాన భేదాలు పనికిరావు. దండ ప్రయోగంతో వాణ్ణి చంపి ఈ భూభారం తొలగిస్తాను. అయితే వీణ్ణి హతమార్చడం అంత తేలిక పని కాదు. చావకుంటే వీడు మళ్లీ మళ్లీ పోరాటానికి సిద్ధమై వస్తాడు. కృష్ణుడు అలా అనుకుంటూ ఉండగానే దైవయోగం వల్ల అన్ని విధాలా యుద్ధానికి సిద్ధంగా ఉన్న రెండు రథాలు అక్కడికి వచ్చాయి. వాటిని చూచి కృష్ణుడు బలరామునితో, ఆ రథాలు చూచావా? వాటిని అధిష్ఠించి ఈ నృపాధములను చంపి భూభారం నివారించు అని అన్నాడు. వారిద్దరూ యుద్ధానికి సిద్ధమయ్యారు. కృష్ణుడు పాంచజన్యాన్ని శత్రుభీకరంగా ఊదాడు. జరాసంధుడు కృష్ణునితో, ఓరి యదుబాలక, ఇది బృందావనం కాదు యుద్ధభూమి సుమా. అవి ఏనుగులు కాని ఆవులు కావు. నీకెందుకురా యుద్ధం? ఆడదాన్ని చంపడం, చెట్లను కూల్చడం మొదలైన పనులు నీకలవాటు. నీవు నా దుర్వార శరాగ్నిజ్వాలలకు తట్టుకోగలవా? ఇది వ్రేపల్లె కాదు, మగధనాథుని సైన్య సాగరం. నిన్నిది ముంచి వేస్తుంది అని అన్నాడు. అది విని శౌరి, ఓరి జరాసంధ, పంతాలెందుకు? ప్రగల్భాలు పలకడం వీరులకు తగదు. నన్ను గోపాలుడన్నావు, పోరాటం సాగని. ఆ తరువాత గోపాలునికి భూపాలునికి తేడా ఏమిటో తెలియవస్తుంది అని వాణ్ణి ఎదిరించాడు. అంతట జరాసంధుడు, కృష్ణ, నీవు బాలుడివి, నాతో పోరాటానికి బలరాముని పంపు. ఒక యదుబాలకునితో మగధరాజు యుద్ధం చేశాడన్నమాట నాకు సిగ్గు కలిగిస్తుంది, ఇటు నుండి తొలగిపో అని గద్దించాడు. మగధరాజా, శూరులు పరాక్రమం చూపుతారు గాని ఇలా తమ్ము తాము పొగడుకోరు అని కృష్ణుడు వాణ్ణి ఆక్షేపించి పలికాడు. అందుకు రోషించిన జరాసంధుడు వాయువు మబ్బు తునకలతో సూర్యుణ్ణి అగ్నిని కప్పినట్లు రామకృష్ణులను తన సేనలతో ఆవరించాడు. అంతటితో ఇరుపక్షాలకు ఘోరమైన పోరు మొదలైంది. 4 విధాల బలగాలు పరస్పరం ఢీకొన్నాయి. భేరీ భాంకారాలతో పాటు వివిధావిధ శబ్దాలు మిన్నుముట్టాయి. మహాభీకరంగా సాగిన సంగ్రామంలో యాదవ సైన్యం క్రమంగా కుంఠితమైంది. యదు సైన్యం నిర్వీర్యం కావడం చూచి రామకృష్ణులిరువురూ క్రోధోద్దీపితులయ్యారు. ప్రళయకాల రుద్రుల్లా భాసిల్లి శత్రువులపై విరుచుకుపడ్డారు. అవక్రమైన పరాక్రమంతో రిపు సైన్యాన్ని చీల్చి చెండాడారు. బలరాముడు భీకరుడి తన హలంతో జరాసంధుని రథాన్ని, గుర్రాలను, వింటినీ భగ్నం చేశాడు. ఆ మదాంధుణ్ణి సింహంలాగా ఒడిసిపట్టాడు. ముష్టిఘాతంతో వాణ్ణి చంపడానికి ఉద్యుక్తుడయ్యాడు. అది చూచి కృష్ణుడు భావికార్యం ఆలోచించి బలరాముణ్ణి నివారించేలా అన్నాడు, ఓయి జరాసంధ, దుఃఖించవద్దు, ఇక వెళ్ళు,

నీ సైన్యాన్ని మళ్లీ సమకూర్చుకునిరా, లేదా శౌర్యం చూపి భూత ప్రేత పిశాచాదులు నీ మాంసఖండాలను భక్షించేటట్లు శరీర పరిత్యాగం చెయ్యి అని నవ్వుతూ అతన్ని బలభద్రుని బారి నుండి విడిపించాడు. వాడు సిగ్గుతో, కోపంతో, కపటభావంతో అక్కడి నుండి తిరిగి వెళ్లాడు. ఆ పిమ్మట జరాసంధుడు భూమండలంలోని దుష్టరాజులనందరినీ కూడగొట్టుకుని 17 అక్షోహిణుల సేనలతో మళ్లీ మధురపై దండెత్తాడు. యుద్ధంలో పరాజితుడయ్యాడు, మళ్లీ దండెత్తాడు, మళ్లీ పరాజితుడయ్యాడు. ఇలా 17 సార్లు వాడు ఓడిపోవడం జరిగింది. మళ్లీ 18వ సారి వాడు రణరంగానికి రావడం చూచి నారదుడు కాలయవనుని చెంతకు వెళ్లి ఇలా అన్నాడు, ఓయి కాలయవన, నీవు మహాబలవంతుడవు, ఎన్నోసార్లు భూపతులను జయించావు, కాని యాదవులపై ఎందుకు దాడి వెడలేదు? ఆ యదువంశంలో పుట్టిన వాడొకడు మహావీరులైన జరాసంధాదులనే తరిమి కొట్టాడు. అది విని కాలయవనుడు, నారదా, ఎవడు వాడు? ఎలా ఉంటాడు? వాని మిత్రుడెవడు? వాడెక్కడ ఉంటాడు? వాని బలం ఎలాంటిది? యుద్ధంలో నన్నెదిరించగలడా అని ప్రశ్నించాడు. అందుకు నారదుడు, నీలజీమూత సన్నిభ శరీరము వాడు, తామరసాభ నేత్రముల వాడు, పూర్ణేందు బింబంబు బోలిడు మోమువాడు, ఉన్నత దీర్ఘబాహువులవాడు, శ్రీవత్సలాంఛనాంచిత మహోరమువాడు, కౌస్తుభమణి పదకంబువాడు, శ్రీకరపీత కౌశేయచలమువాడు, మకర కుండల దీప్తిమలయువాడు, రాజ ఇంతంత వాడనరనివాడు, మెరసి దిక్కుల నెల్లను మెరయువాడు, తెలిసి ఏవేళలందైన తిరుగువాడు, పటనేర్చినగాని లోబడనివాడు అని కృష్ణుడి వర్ణించాడు. అందుకు కాలయవనుడు, వాడెంతవాడు? నేను యుద్ధంలో ప్రళయాంతకుని సీతం భస్మం చేస్తాను, వాడుకు నాకు లెక్క అంటూ 3 కోట్ల మ్లేచ్ఛవీరులతో కూడి వడివడిగా నడిచే మధురపై దాడి చేశాడు. కృష్ణుడు బలరామునితో, యవనుడు పట్టణాన్ని ముట్టడించాడు, జరాసంధుడు కూడా నేడో రేపో వస్తాడు, ఇద్దరూ మహాబలవంతులు, నగరానికి ఇరువైపులా యుద్ధం జరిగితే మనకు ప్రమాదం, అందువల్ల శత్రువులకు చొరరాని ఒక విషమ భూమిలో కోట నిర్మించి అక్కడ మన వారిని ఉంచడం మంచిదని చెప్పాడు. అలా ఆలోచించి సముద్రుని సహాయంతో సాగర మధ్యంలో 12 యోజనాల పొడవు వెడల్పు గల ఒక స్థలాన్ని సంపాదించాడు. అక్కడ ఒక నగరాన్ని నిర్మించమని విశ్వకర్మను పురమాయించాడు. అతడు వెంటనే అమరావతిని అలకాపురి నియమించిన ఒక సుందర నగరాన్ని అక్కడ నిర్మించాడు. ఆ నగరమే ద్వారకా నగరంగా ప్రసిద్ధి పొందింది. తన యోగశక్తితో కృష్ణుడు మధురలోని జనులనందరినీ ద్వారకకు తరలించాడు. పర్వత గుహ నుండి వెలువడే సింహంలాగా నిరాయుధుడై మధురా నగరం నుండి వెలికి వచ్చాడు. అలా వచ్చే హరిని చూచి కాలయవనుడు, రథగజాదులు లేవే, శూరులెవరూ కనిపించరే, ఎవడతడు? ఆయుధాలు చేపట్టకుండా ఇంద్రధనువుతో కూడిన మేఘంలాగా మాలికాధరుడై వస్తున్నాడే. నేను ఈ నగరానికి వచ్చి చాలా రోజులైంది, ఎవడూ నాకెదురు రాలేదే. వీడెవడో ఒట్టి చేతులతో నాకెదురుగా వస్తున్నాడు, నన్ను నిలవరించటానిక, లేక నాతో ప్రియంగా మాట్లాడటానిక, లేక ధనం యాచించటానిక అని తన వారితో తర్కించాడు. బ్రహ్మాదులకు సైతం అభిముఖంగా నడవని ఆ దేవాదిదేవుడు యవనునికి అభిముఖుడై నడిచాడు. వాడు శ్రీహరిని చక్కగా పరికించి చూచి, వనజాతాక్షుడు సింహమధ్యుడు రమావక్షుండు శ్రీవత్సలాంఛనుడు అంభోధర దేహుడు ఇందుముఖుడు అంచదీర్ఘబాహుండు సద్వనమాలంగదహార కంకణ సముద్యత్కుండలుండితడు ఆ ముని సూచించిన వీరుడు ననుచు అమ్ముడుండు గాఢోద్ధతిన్. ఆ వచ్చినవాడు నారదుడు చెప్పినవాడే అంటూ వరలోంచి కత్తిదూశాడు. గుర్రాన్ని ముందుకు కదిలించాడు. కృష్ణుణ్ణి పట్టుకోవాలని ముందు కురికాడు.

0: మీరింతవరకు భాగవత కథాసుధ ధారావాహికలో 10వ స్కందం పూర్వాధ్యాయం 2వ భాగం 3వ అధ్యాయం విన్నారు. చెప్పినవారు ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు గారు. మీరు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి కాంతురేఖలు కార్యక్రమం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ ఇలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800

కస్తూరిబాయి మీద జబ్బులు 3 సార్లు దాడి చేశాయి. ఆ 3 ఇంటి బారి నుంచి ఆమె గృహ చికిత్సల ద్వారా తప్పించుకున్నది. మొదటి దాడి సత్యాగ్రహ సమరం సాగుతున్నప్పుడు జరిగింది. ఆమెకు మాటిమాటికి రక్తస్రావం జరుగుతూ ఉండేది. మిత్రుడగు ఒక డాక్టరు ఆపరేషన్ చేయడం అవసరమని చెప్పాడు. ఎంతో చెప్పిన మీదట ఆమె అందుకు అంగీకరించింది. శరీరం బాగా క్షీణించింది. మత్తుమందు ఇవ్వకుండానే డాక్టరు ఆపరేషన్ చేశాడు. కత్తులు పనిచేస్తున్నప్పుడు అపరిమితంగా బాధ కలిగింది. కాని ఎంతో సహనం, ధైర్యంతో ఆమె ఆ బాధను సహించింది. అది చూచి నేను నివ్వెరబోయాను. ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. డాక్టరు, ఆయన భార్య ఇద్దరూ కస్తూరిబాయికి మంచిగా సేవ చేశారు. ఇదంతా డర్బన్లో జరిగింది. 2-3 రోజుల తర్వాత నిశ్చింతగా జోహన్స్బర్గ్ వెళ్లమని డాక్టరు నాకు సలహా ఇచ్చాడు. నేను వెళ్లిపోయాను. కొద్ది రోజులు గడిచాయి. కస్తూరిబాయి శరీరం పూర్తిగా బలహీనమైపోయిందని, లేవలేని స్థితిలో ఉన్నదని, ఒక పర్యాయం మూర్ఛపోయిందని వార్త అందింది. నా అనుమతి లేకుండా కస్తూరిబాయికి మందుల్లో కలిపి మద్యం కాని మాంసం కాని ఇవ్వవద్దని డాక్టర్కు తెలిపాను. డాక్టరు జోహన్స్బర్గ్కు ఫోన్ చేశాడు. ఫోన్ అందుకున్నాను. మీ భార్యకు మాంసం కలిపిన చారుగాని లేక బీఫ్ టీ గాని ఇవ్వడం అవసరమని భావిస్తున్నాను, దయవుంచి అనుమతించండి అని డాక్టర్ అన్నాడు.

కాంతరేకుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8 గంటలకు వస్తుంది. వార్తా ప్రసారాలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ నిషిత్ కుమార్. ద హెడ్లైన్స్: డెత్ టోల్ ఇన్ డెవాస్టేటింగ్ నేపాల్ టిబెట్ ఫ్లాష్ ఫ్లడ్స్ రైజెస్ టు 392, వైల్ 1,468 పీపుల్ రిమైన్ మిస్సింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద బోర్డర్. సెంటర్ స్టెప్స్ ఆఫ్ ఎఫర్ట్స్ టు

0: ఒక శారీరక శ్రమ వైపు ప్రోత్సహించే లక్ష్యంతో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 2019 ఆగస్టు 29వ తేదీన ఫిట్ ఇండియాకు శ్రీకారం చుట్టారు. ఫిట్ ఇండియా కింద సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ కేంద్ర క్రీడలు యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనేక వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా స్వతంత్ర దినోత్సవం ఆగస్టు 15 నుంచి గాంధీ జయంతి అక్టోబర్ 2 తేదీ వరకు ఎక్కడైనా ఎప్పుడైనా పరిగెత్తండి అనే నినాదంతో దేశవ్యాప్తంగా నడక పరుగు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరూ పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. పాఠశాల విద్యార్థుల్లో వ్యాయామం, ఆటల పట్ల ఆసక్తి పెంచడానికి ఏటా డిసెంబర్ నెలలో ఒక వారాన్ని ఫిట్ ఇండియా స్కూల్ వీక్ గా నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో చిన్నతనం నుంచే ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడానికి పాఠశాలల్లో ప్రత్యేక వారోత్సవాలు, పర్యావరణ పరిరక్షణతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడానికి సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో క్రీడా మైదానాలు, క్రీడా మౌలిక సదుపాయాలు, వ్యాయామ ఉపాధ్యాయులు, రోజువారీ ఆటల సమయాన్ని బట్టి పాఠశాలలకు ఫిట్ ఇండియా స్కూల్ లేదా ఫిట్ ఇండియా 3-స్టార్, 5-స్టార్ స్కూల్ సర్టిఫికేషన్ ఇస్తారు. పరిగెత్తడం, నడవడంతో పాటు రోడ్లపై ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేయడం ప్రాధాన్యంగా ఫిట్ ఇండియా ఫ్లోగింగ్ రన్ నిర్వహిస్తున్నారు. శారీరక దృఢత్వంతో పాటు పర్యావరణ పరిశుభ్రత సాధించడం ఈ కార్యక్రమ ముఖ్య ప్రయోజనంగా చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా సైక్లింగ్ సంస్కృతిని పెంచడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, సైక్లింగ్ ను నిత్య జీవితంలో భాగంగా మార్చడం లక్ష్యంగా ఫిట్ ఇండియా సైక్లోథాన్ నిర్వహిస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు క్రీడలు, సంప్రదాయ ఆటలు, ఆరోగ్యంపై జాతీయ స్థాయిలో ఫిట్ ఇండియా క్విజ్ను నిర్వహిస్తూ ఇందులో గెలిచిన విద్యార్థులకు నగదు బహుమతులు అందిస్తున్నారు. వికసిత్ భారత్ సాకారానికి మూల స్తంభాలైన యువత వ్యసనాలకు బానిసలై నిర్వీర్యం కాకుండా వారిని చైతన్యపరిచేందుకు నెహ్రూ యువ కేంద్ర సంఘటన సహాయంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్థానికంగా ఫిట్నెస్ కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి రోజుకు కనీసం 30 నిమిషాల పాటు ఏదో ఒక శారీరక శ్రమ చేయడం తప్పనిసరని తెలుపుతూ అవగాహన కల్పించే దిశగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా ఫిట్నెస్ కడోస్ ఆధా ఘంటా రోజు నినాదంతో ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. ఫిట్ ఇండియా మూమెంట్ దేశవ్యాప్తంగా ప్రజల ఆలోచన విధానంలో, ఆరోగ్యంలో గణనీయమైన మార్పు తీసుకువచ్చింది. రోజువారీ శారీరక శ్రమ పెరగడం వల్ల ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బుల ప్రమాదం గణనీయంగా తగ్గుతోంది. ఫిట్నెస్ కార్డోస్ ఆధా ఘంటా రోజు ప్రచారం ద్వారా సామాన్య ప్రజలు కూడా రోజుకు కనీసం 30 నిమిషాలు వాకింగ్, యోగా లేదా వ్యాయామం చేయడం అలవాటు చేసుకుంటున్నారు. ఫిట్ ఇండియా స్కూల్ వీక్ ద్వారా పాఠశాలల్లో పిల్లలకు ఆటలు, యోగా, వ్యాయామాలను తప్పనిసరి చేయడం వల్ల వారిలో శారీరక దృఢత్వం పెరుగుతోంది. పిల్లలు మొబైల్ ఫోన్లు, టీవీలకు పరిమితం కాకుండా మైదానాల్లో ఆటలు ఆడడానికి ప్రోత్సాహం లభిస్తోంది. శారీరక శ్రమ వల్ల శరీరంలో ఎండోర్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి పని ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ను తగ్గించి రోజువారీ పనిలో ఉత్సాహాన్ని నింపుతాయి. ఈ ప్రచారం వల్ల దేశంలో ఒక క్రీడా సంస్కృతి ఏర్పడింది. కబడ్డీ, ఖోఖో, యోగా లాంటి భారతీయ సంప్రదాయ క్రీడలకు మళ్లీ ఆదరణ పెరిగింది. ఫ్రీడమ్ రన్, సైక్లోథాన్ వంటి సామూహిక ఈవెంట్ల వల్ల ప్రజల్లో సామాజిక బంధాలు బలపడుతున్నాయి. సైక్లింగ్, వాకింగ్ ప్రోత్సహించడం వల్ల స్వల్ప దూరాలకు వాహనాలు వాడకం తగ్గి పర్యావరణానికి కూడా మేలు జరుగుతోంది. ఫిట్ ఇండియా, సైక్లోథాన్, ఫ్రీడమ్ రన్, వాక్దాన్, సండే సన్ సైకిల్ వంటి విభిన్న కార్యక్రమాల ద్వారా కల్పిస్తున్న అవగాహన ఆరోగ్య భారత నిర్మాణానికి బాటలు వేస్తుందనడంలో సందేహం లేదు. ఫిట్ ఇండియా కార్యక్రమంపై వార్తా వ్యాఖ్యను ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం షేక్ మస్తాన్వి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కడప కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలలో ఈరోజు జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి సందర్భంగా కొన్ని మాటలు పాటలు వింటారు. శ్రోతలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ఒక అందమైన గుర్తుగా నిలిచే రోజు ఈ రాఖీ పౌర్ణమి. చిన్నప్పుడు మనతో గొడవపడే చెల్లెళ్లే మనకేదైనా కష్టం వస్తే ముందుగా నిలబడుతుంది. ఎప్పుడూ ఆట పట్టించే అన్నయ్యే చెల్లెలి కళ్లల్లో కన్నీళ్లు చూస్తే తట్టుకోలేడు. రాఖీ అంటే కేవలం చేతికి కట్టే దారం కాదు, నేనున్నాను అని ఒకరికొకరు ఇచ్చుకునే భరోసా. అందుకే ఈరోజు మీ జీవితంలో మీకండగా నిలిచిన ఆ అన్నయ్యకి, ఆ చెల్లెళ్ళికి ఒక్కసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుందాం. ఈ అందమైన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు వినిపించబోయే పాట శ్రోతలందరికోసం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: వాక్యూమ్ ఎవాపరేటెడ్ నిర్మా శుద్ధ ఉప్పు, దీని కణాలన్నీ సరిసమానం.
3: ఈ ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్, ఎగువ మరియు దిగువ దవడల్లోని అన్ని దంతాలను పూర్తిగా పునర్నిర్మించడం లేదా పునరుద్ధరించడం ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు దంతవైద్య నిపుణురాలు డాక్టర్ ప్రియాంక పాలింగ్ గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 0852, దీనికి జతగా 2441119, అలాగే మరొక నంబర్ 2441997.
4: ఈ కార్యక్రమ ప్రాయోజకులు
3: పార్థ డెంటల్ క్లినిక్, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర, కడప.

రాఖీ పౌర్ణమి అంటేనే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చే రోజు. రాఖీ కట్టిన వెంటనే గిఫ్ట్ అడిగే చెల్లెలు ఒకవైపు, ఈసారి ఎంత ఖర్చు అని భయపడి అన్నయ్యలు మరోవైపు. కాని ఆ సరదా, ఆ అల్లరి వెనుక ఉన్న ప్రేమ మాత్రం చాలా ప్రత్యేకం. దూరంగా ఉన్నా, ఫోన్లో మాట్లాడినా, కలిసి లేకపోయినా మనసుకు దగ్గరగా ఉండే బంధమే అన్నా చెల్లెళ్ల బంధం.

0: ఏ పదాన్నైనా మనం పలికింది పలికినట్లుగా రాయడానికి వీలయ్యేటువంటి అవకాశం తెలుగులో ఉంది. గురుమోహన్ జాషువా గారు తెలుగు భాషను గురించి ఒక పద్యం చెప్పారు, నేను ఆ పద్యం మీకు వినిపిస్తాను. ఏమది, ఆరు అక్షరంబుల ఎసక నెసగు కలికి భాషకు తెలుగునకు అలవిగాక అలవియే తాజి లావణ్యము అభివృద్ధింప తదితరంబైన భాషా విధానమునకు అని ముంతాజ్ మహల్ లో ఒక పద్యం.
1: ఇళ్లలో ఉన్నంత వరకు అయితే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడడం అలవాటు చేయాలి. ఇది తల్లిదండ్రులు ఎవరికి వాళ్ళు తమ బాధ్యతగా భావిస్తే కానీ వచ్చే తరానికి ఆ తెలుగు రాకుండా పోయే ప్రమాదం నుంచి మనం తప్పించుకోవాలని అంటే, వచ్చే తరానికి మనం తెలుగు భాషను అందించాలని అంటే.
2: పోతన గారు అలాగే జాషువా గారు, శ్రీశ్రీ గారు కూడా, సో శ్రీశ్రీ గారి కవిత్వ శైలి భాషకే ఒక అందాన్ని తీసుకొస్తుంది. అంటే తెలుగు భాషలో ఎంత మాధుర్యం ఉందో శ్రీశ్రీ అలాగే జాషువా గారు నిరూపించారు. పోతన కవిత్వము అందరికీ, వేమన పద్యము పోతన కవిత్వం అందరికీ తెలుగు వాళ్ళకు వచ్చేస్తుంది. అంత బాగా మనకు వాళ్ళు కావ్యాల్ని అందించారు, పద్యాల్ని.
3: మీరు విన్న ఈ మాటలు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 29వ తేదీ ఉదయం 8:35 ప్రసారమవుతున్న మన తెలుగు ప్రత్యేక కార్యక్రమంలోనివి. వ్యాఖ్యానం సమర్పణ శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం Form 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: రాఖీ పౌర్ణిమ సందర్భంగా కొన్ని మాటలు పాటలు వింటారు నినాటి చిత్రమంజరి సినీ గీతలలో. జీవితంలో మనం ఎంతమందిని కలిసినా కొన్ని బంధాలు మాత్రం మనతో పుట్టినట్లే మనతోనే ఉంటాయి. అన్నయ్య అంటే కేవలం ఒక బంధం కాదు, కొన్నిసార్లు నాన్నలా మందలిస్తాడు, స్నేహితుడిలా అర్థం చేసుకుంటాడు, అవసరమైనప్పుడు అండగా నిలబడతాడు. అలాగే చెల్లెలు అంటే ఇంట్లో అల్లరి మాత్రమే కాదు, మన ఆనందం

0: రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈనాటి చిత్రసీమలో కొన్ని మాటలు పాటలు విన్నారు.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి కడప కేంద్రం.

హలో అభిరుచి, ప్రత్యక్ష ఫోన్ ఇన్ సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం. మీకు ఇష్టమైన పాటలను ఆకాశవాణి ద్వారా విని ఆనందించవచ్చు. ఇప్పటి నుంచి 9:30 వరకు. ఇందుకోసం మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 2441 ఇంకో నంబర్ 2441.

0: హలో
1: హలో,
0: హలో
1: అభిరుచికి స్వాగతం అండి. మీ పేరు?
0: సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ అండి.
0: రక్షాబంధన్ పండుగ శుభాకాంక్షలు మా శ్రోతలందరికి సార్.
1: మీకు కూడా శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
0: నాగేశ్ సార్, మాది కుమ్మతి నర్సాపు నుంచి. నాగేశ్ సార్?
1: నాగేశ్ అండి.
0: అవును సార్.
1: చెప్పండి, ఏ సినిమా, ఏ పాట?
0: అర్జున్ సార్.
1: అర్జున్?
0: అవును సార్.
1: అన్నా చెల్లెల పాట?
0: అవును సార్. ఈ పాట ఎస్పెషల్లీ మా అక్క లక్ష్మి కోసము, సుప్రియ మేడం, యశోద మేడం కోసం, అలాగే మన రేడియో మిత్రులందరి కోసం.
1: ఏ పాట?
0: అన్న చెల్లెల పాట, అతి సుందర అనే పాట సార్.
1: ఏం చేస్తుంటారు మీరు?
0: మేము మగ్గన వేస్తుంటాం సార్.
1: పనిలో ఉన్నారు ఇవాళ?
0: అవును సార్, ఉన్నాం సార్.
1: ఎలాంటి చీర నేస్తున్నారు ఇవాళ?
0: పట్టు చీరలు సార్, ధర్మవరం పట్టు చీరలు సార్.
1: ఎంతమంది ఉన్నారండి మీతో పాటు పనిచేస్తూ?
0: అమ్మ, నేను, నాన్న సార్.
1: వింటున్నారా రేడియో? మరి
0: మా రేడియోని ఒక మంచి మిత్రుడు సార్, డైలీ మా రేడియో వింటూ మా పని మేము చేసుకుంటూ ముందుకు సాగిపోవడం.
1: మీరు అడిగిన పాట అర్జున్ సినిమా నుండేనా?
0: అవును సార్.
1: అతి సుందరుడు అనే పాట?
0: అవును సార్. పాట మొదలు చెప్పాలి సార్. ఏమన్నా సార్
1: చెప్పండి, చెప్పండి నాగేష్ గారు.
0: అది గుర్తు రావట్లేదు.
1: దండమారి అంటూ సాగుతుంది అనుకుంటా.
0: అది కాదు సార్, ఒక్క నిమిషం సార్.
1: ఈసారి ఫోన్ చేసేటప్పుడు ఖచ్చితంగా పల్లవి ఏంటో ఒకసారి నిర్ధారించుకొని ఫోన్ చేయండి.
0: సార్ ఒక్క నిమిషం సార్, ఆ పాట వినిపించండి సార్, ఒక్క నిమిషం సార్. లేదంటే మళ్ళీ అంటే నెక్స్ట్ పాటకైనా వినిపించండి సార్ ఆ పాట సార్.
1: మరొకసారి వినిపిస్తాము. డమ్డమారి అని ఉంది అర్జున్ లో, మధుర మధుర మీనాక్షి ఉంటుంది, ఓ చెలియా నీ వయ్యారాలే అనే పాట ఉంది.
0: మధుర మధుర మీనాక్షి పాట లేదు సార్.
1: ఒక్క మాట అనే పాట ఉంది.
0: లేదు సార్, మధుర మధుర మీనాక్షి అనే పాట సార్.
1: సరేనండి, మరి విందామా పాట? వెల్కమ్ అండి.
0: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: హలో.
6: హలో అభిరుచ్ సార్?
5: అవునండి, మీ పేరు?
6: మా పేరు నవీన్ సార్, మీ పలాస నుంచి మాట్లాడుతున్నా.
5: హలో, లైన్ కట్ అయిందండి. మరొక శ్రోతను ఆహ్వానిద్దాం. ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా మీరు వింటున్నారు హలో అభిరుచి, ప్రత్యక్ష ఫోన్ ఇన్ సినీ గీతాల కార్యక్రమం. హలో, మీ పేరండి? హలో,

0: స్వాగతమండి కార్యక్రమానికి. మీ పేరు?
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. రేడియో కాస్త దూరంగా రండి, మీకు లైన్ కలిసింది. హ్యాపీగా మాట్లాడండి, పాట అడగండి. మీ పేరు ఎక్కడి నుంచి ముందుగా?
1: నా పేరు బాబాయ్ సార్.
0: బాబాయ్ గారు ఎక్కడి నుంచి అండి? రేడియో కాస్త దూరంగా రండి. వచ్చేసేయండి. బాబాయ్ గారు ఎక్కడి నుంచి అండి?
1: మా ఎర్రగుంట మండలం కడపల్లి జిల్లా సార్.
0: చెప్పండి, ఇప్పుడు ఏ సినిమా, ఏ పాట?
1: నువ్వే సార్.
0: ఏ పాట అండి?
1: వాగ్దానం సినిమాలో నా కంటి పాపలో నిలిచిపోరా అనే పాట కావాలి సార్.
0: తప్పకుండా వినిపిస్తామండి. ఏం చేస్తుంటారు?
1: ట్రావెలింగ్ చేస్తుంటారు సార్.
0: ఉన్నారా ఈరోజు? పని చేస్తున్నారా, మొదలు పెట్టారా?
1: చేస్తుంటారు సార్, పని చేస్తుంటారు సార్.
0: ఎట్లాంటి డ్రెస్సులు కుడుతున్నారు?
1: మొత్తం అన్ని కుర్తా సార్. మళ్ళీ ఆల్టీకి ఇస్తాటే ఏ రకంగా వాళ్ళకి ఆ రకంగా కుడుతుంటా సార్.
0: ఆహా, బాగుందా అండి పని?
1: పని బాగానే ఉంది సార్.
0: బాగా వస్తున్నాయి పనులు?
1: పనులు వస్తుంటా సార్. ఏజ్ కొంచెం బాగా అక్కడ కొంచెం నిదానంగా చేస్తాడా పని. రేడియో మాత్రం తప్పకుండా ఇంటర్ ప్రతిరోజు మా ఊళ్ళోనే అసలు మేమేనే సరిపోయేది. అసలు ఊళ్ళో రేడియో ఉండేదో తెలియదు కానీ
0: వింటూ ఉంటారండి. అయితే మనకు తెలియదు ఎవరి ఇంట్లో వాళ్ళు వింటూ ఉంటారు కాబట్టి.
1: అవును సార్, మొత్తమైన రేడియో కార్యక్రమాలే చాలా వినేదానికి బాగుంటుంది సార్. అన్నికరాయి కార్యక్రమాలు బొమ్మానే ఉన్నాయి. మానవ జీవితానికి చాలా అనుకూలంగా ఉండే సార్.
0: మంచిదండి బాబాయ్ గారు.
1: సెల్లులు టీవీలు అన్ని మళ్ళీ ఒక రంగా రెండు విధాలు ఉన్నాయి. రేడియోలో మాత్రం ప్రతి విషయం కూడా బొమ్మానే ఉంది సార్.
0: మంచిదండి బాబాయ్ గారు, సంతోషం మీతో మాట్లాడుతున్నందుకు. మరి మీరు అడిగిన పాట సిద్ధంగా ఉంది, వినేద్దాం.
1: థ్యాంక్స్ సార్.
0: వెల్కమ్ అండి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
4: హలో,
5: నమస్తే సార్.
4: నమస్తే అండి, మీ పేరు? హలో, స్వాగతం అండి కార్యక్రమానికి. మీ పేరు
5: సార్? నా పేరు చంద్రశేఖర్ సార్.
4: ఎక్కడి నుంచి చంద్రశేఖర్ గారు?
5: సార్, అనంతపురం జిల్లా సార్, తాడపత్రి సార్.
4: అడగండి, ఏ సినిమా, ఏ పాట
5: సార్? స్టూడెంట్ నెంబర్ 1 లో సార్. ఎక్కడో పుట్టి ఇక్కడే పెరిగి చదువులమ్మ చెట్టు కింద అనే పాట సార్.
4: ఏంటండి, ఎవరన్నా గుర్తొచ్చారా మీ మిత్రులు?
5: అవును సార్, అవును సార్, చాలా మంది ఉన్నారు సార్.
4: సరే, మరి పాట వింటూ గుర్తు చేసుకోండి.
5: ఓకే సార్,
4: విందాం పాట మరి.
5: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
4: వెల్కమ్ అండి.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు భాష సార్, కడప నుంచి మాట్లాడుతున్నా.
0: భాష గారు, అడగండి. ఏ సినిమా పాట?
1: ఈ బలే అబ్బాయిలో గులాబీలు పూసే ఇలా కోరికలు తెంచుకునే పాట ఉన్నారు.
0: ఈ సినిమా పేరు ఏంటండి?
1: భలే అబ్బాయిలు సార్.
0: భలే అబ్బాయిలా? అవును, గులాబీలు పూచే వేళ అనే ఒక పాట ఉంది.
1: అదే సార్, ఘంటసాల పాడింది సార్.
0: అవునండి, ఘంటసాల జానకి కొసరాజు గీతం.
1: సార్,
0: ఏం చేస్తుంటారు భాషా గారు?
1: నేను టైలర్ పని చేస్తాను సార్, బీకర్ స్ట్రీట్ లో.
0: చేస్తుంటారు, గుర్తొచ్చింది. గడువు పాటిస్తున్నారా మరి?
1: 18 రోజులు అయ్యాయి సార్ ఈరోజు.
0: మంచిదండి.
1: 11వ తారీఖు చేసాను సార్.
0: సరే,
1: 15వ తేదీ చేస్తాను సార్. మళ్ళా
0: కూర్చున్నారా? పనిలో కూర్చున్నారు
1: సార్.
0: సరే, మీకోసం, మీతో పాటు ఉన్న మీ మిత్రుల కోసం, మన రేడియో వింటున్న శ్రోతలందరి కోసం ఈ పాట వినేద్దాం.
1: ఓకే, థ్యాంక్ యూ సార్.
0: వెల్కమ్ అండి.

0: ఇప్పుడు వినండి డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం.
1: ఈనాటి కార్యక్రమంలో ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందిస్తారు దంతవైద్య నిపుణురాలు డాక్టర్ ప్రియాంక పాలెం గారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీరు ఫోన్ చేయవచ్చు 0852 ఇది కడప ఎస్టీడీ కోడ్, దీనికి జతగా 244119, అలాగే మరొక నెంబర్ 244197. మరి డాక్టర్ గారు సిద్ధంగా ఉన్నారు, డాక్టర్ ప్రియాంక పాలెం గారు కార్యక్రమానికి స్వాగతం అండి.
2: గుడ్ మార్నింగ్ అండి.
1: ముందుగా డాక్టర్ గారు, ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ అంటున్నారు అంటే ఏంటి? సాధారణంగా చెప్పాలంటే దీన్ని ఎలాంటి దంత చికిత్సగా అర్థం చేసుకోవచ్చు?
2: ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ అంటే కేవలం ఒకటి రెండు పళ్ళకి చికిత్స చేయడం కాదండి. నోట్లో ఉన్న పళ్ళు చిగుళ్ళు కొరికే విధానం అంటే బైట్ అంటారు, పళ్ళు ఆకారం మరియు స్మైల్ ఇవన్నీ పరిశీలించి అవసరమైన చికిత్సల ద్వారా నోటి ఆరోగ్యాన్ని మనం నములుకోవడానికి ఫుడ్ తినడానికి అవసరమైనట్టుగా మనం డిజైనింగ్ అనేది చేయొచ్చు. సో దీన్నే ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ అంటారు. కేవలం పళ్ళు ఒకటే కాకుండా అందులోనే అన్ని స్మైల్ డిజైనింగ్ కానీ చిగుర్లు కానీ కొరికే విధానం అలైన్మెంట్ అనేది సరిగ్గా లేకపోతే కూడా ఇవన్నీ కూడా అందులో సరి చేసేయచ్చు.
1: ఓకే మేడం, అంటే మరి ఎలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఒక డెంటిస్ట్ ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ అవసరమని సూచిస్తారు?
2: చాలా మందికి పళ్ళు ఊడిపోయి చాలా కాలంగా ఉంటారు అలానే, ప్లస్ కొన్ని పళ్ళు ఊడిపోయి కొన్ని పళ్ళు అలానే ఉండడం జరుగుతుంది. గమ్స్ లోంచి బ్లీడింగ్ అవడం, గమ్స్ చిగుళ్ళు మెత్తబడిపోవడం ఇలాంటి అన్నీ ఉంటాయి అన్నమాట. సో వీటికి అన్నిటికీ ఇంప్లాంట్స్ అవే అంతే కాస్ట్లీయెస్ట్ ట్రీట్మెంటే చేసుకోవాల్సి వస్తుంది. చాలా మంది వెనకలో పడిపోతారు, డెంటిస్ట్ ని కలవాలి, కలిస్తే ఎంత ఖర్చు అవుతుంది అనే భయంతో అలానే ఉండిపోతారు. అలాంటి వాళ్ళకి అందులోనే అన్ని ట్రీట్మెంట్స్ అంటే లైక్ చిగుళ్ళు సరిచేయటం కానీ, పళ్ళు సరిచేయటం కానీ, కొరికే విధానం సరిచేయటం కానీ, ఇవన్నీ కూడా అసలే పళ్ళు లేని వాళ్ళకి డెంచర్స్ అని ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా అందులోనే వచ్చేస్తాయండి. సో ఎవరికి ఇది ఎక్కువ అవసరం అవుతుందంటే పళ్ళు చాలా సంవత్సరాలుగా పాడైపోయిన వాళ్ళు, పళ్ళు విరిగిపోయిన వాళ్ళు, ఎక్కువగా అరిగిపోయిన వాళ్ళు, అనేక పళ్ళు ఊడిపోయేసి అలానే ఉండేవాళ్ళు, నమలటంలో సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఇవన్నీ ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ అనేది చేసుకోవచ్చు.
1: పార్థ డెంటల్ మరియు స్కిన్ హెయిర్ క్లినిక్స్, పాత మున్సిపల్ ఆఫీస్ పక్కన రమేష్ థియేటర్ దగ్గర కడప. ఎత్తుపల్లను క్లిప్స్ లేకుండా అలైనర్ ట్రీట్మెంట్ పద్ధతి ద్వారా సరిచేయటంతో పాటు అందమైన పల్లవరసతో స్మైల్ డిజైన్ చేయటం పార్థ డెంటల్ ప్రత్యేకత. సహజంగా ఎముకల్లో నుంచి మొలిచినట్లు బిగించే అత్యాధునిక ఇంప్లాంట్ టెక్నాలజీతో పాటు ఆధునిక దంత వైద్యం అందరికీ అందుబాటులో పార్థ డెంటల్ నందు లభ్యం. పార్థ డెంటల్ మరియు స్కిన్ హెయిర్ క్లినిక్స్, పాత మున్సిపల్ ఆఫీస్ పక్కన రమేష్ థియేటర్ దగ్గర కడప. మీరు వింటున్నారు డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. స్వాగతం అండి కార్యక్రమానికి.
2: గుడ్ మార్నింగ్ అండి.
3: హలో,
1: స్వాగతం అండి కార్యక్రమానికి.
3: గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
3: నా పేరు అవార కుమారి అండి.
1: కుమారి
3: రక్షాబంధన శుభాకాంక్షలు అండి.
1: మీకు కూడా శుభాకాంక్షలు. డాక్టర్ గారితో మాట్లాడతారా?
3: మాట్లాడతానండి.
1: అడగండి మీకున్న సమస్య.
3: ఓకే అండి.
2: హలో చెప్పండి అమ్మా.
3: చెప్పండి మేడం. సార్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం.
2: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి.
3: రక్షాబంధన శుభాకాంక్షలు మేడం.
2: మీకు కూడా.
1: కుమారి గారు, మీకు ఏదైనా సమస్య ఉందా దంతాలకు సంబంధించి?
3: దంతాలకు సంబంధించి నాకు ఏం ప్రాబ్లం ఏమి లేదండి.
1: ఓకే అండి, మంచిది. మరొక శ్రోతని ఆహ్వానించే ముందుగా మరి ప్రియాంక గారు, మరి మీరు అన్నట్టుగా ఇది వృద్ధులకే అవసరం వస్తుందా, లేకుంటే చిన్న వయసులో పళ్ళు ఎక్కువగా అరిగిపోయిన వారికి కూడా ఎఫ్ఎంఆర్ అంటే ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ చేయించంటారు?
2: ప్రతి ఒక్కరికి అండి. అంటే యంగ్ ఏజ్ నుంచి చాలా మందికి దవడ పళ్ళు పోగొట్టుకునే ఉంటారు, ఎందుకంటే మన నోట్లో ఫస్ట్ వచ్చేదే మనకి ఫస్ట్ దవడ పన్నండి. సో చాలా మందికి అదే ఎక్కువ పుచ్చిపోయి చిన్నప్పటి నుంచి దాన్ని పీకి చేసుకుంటే ఈజీ కదా, పుచ్చితే పీకి చేసుకోవడం అనేది హ్యాబిచువల్ గా వస్తుంది అందరికి. అలా లేకుండా స్టార్టింగ్ లోనే ఇది అరికట్టే విధంగా మనము ఫస్ట్ లోనే దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్రౌన్ ఇవ్వటం కానీ అలాంటివి చేసుకుంటూ ఉంటే ఇంత ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం అనేది రాదండి. సో ఎంగేజ్ నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనేది చేసుకోవచ్చు.
4: మరొక శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో, స్వాగతం అండి కార్యక్రమానికి.
5: నమస్తే, శుభోదయం సార్.
4: శుభోదయం అండి, మీ పేరు?
5: సార్, నెల్లూరు జిల్లా ఉచ్చిరెడ్డి పాలెం నుంచి మస్తాన్ భాష సార్.
4: మస్తాన్ భాష గారు, డాక్టర్ గారు సిద్ధంగా ఉన్నారు, అడగండి మీకున్న సమస్యను చెప్పండి.
5: సార్, డాక్టర్ గారి సలహాలతో సార్.
4: అవునండి అవునండి.

మీరు వింటున్నారు డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్రం నుండి. శ్రోతలందరూ గమనించాలి, హెలో అభిరుచి కార్యక్రమం అయిపోయిందండి. డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారమవుతోంది. డాక్టర్ గారు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు.

0: డాక్టర్ గారి సలహాల కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు?
1: హలో,
0: మీ పేరండి?
1: నా పేరు శ్రీనివాస్ రెడ్డి సార్.
0: శ్రీనివాసరెడ్డి గారండి.
1: విశ్వనాథ్ రెడ్డి.
0: విశ్వనాథ్ రెడ్డి గారు, డాక్టర్ గారు సిద్ధంగా ఉన్నారు, చెప్పండి మీకున్నటువంటి సమస్యను.
1: నమస్తే మేడం.
2: నమస్తే అండి, చెప్పండి.
1: ఏం లేదు మేడం, ఇంతకుముందు పనులు డోర్ పనులు రోడ్డుకైనా చేసుకున్నాను మేడం.
2: ఓకే,
1: రెండు పనులు.
2: ఓకే,
1: ఇప్పుడు ఆ పళ్ళ మధ్యలో తిన్నప్పుడు
2: ఏదైనా తిన్నప్పుడు ఇరుక్కుపోతుందా?
1: ఆ ఇరుక్కుపోతే నొప్పిగా ఉంది మేడం.
2: రూట్ కెనాల్ చేయించుకున్నాక క్యాప్స్ అనేవి వేయించుకున్నారా అండి? క్రౌన్స్ అంటారు కదా, అవి వేయించుకున్నారా పైన?
1: వేసుకున్నాం, కందులు ఉన్నాయి కదా, మళ్ళీ కందులు.
2: క్యాప్ వేయించుకున్న తర్వాత అలానే వదిలేయకూడదండి. అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి 6 నెలలకు ఒకసారి చెకప్కి వెళ్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే చిగురు ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా, చిగురు కిందకి జారిపోయినప్పుడు కూడా ఈ క్యాప్స్ మధ్యలో ఫుడ్ ఇరుక్కుపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. క్యాప్స్ పెట్టేశారు కదా అని అలానే వదిలేయకూడదు. మీరు ఒకసారి అవసరం ఉన్నా లేకపోయినా డెంటిస్ట్ని కలవండి. ఎందుకు ఇరుక్కుపోతుంది, దానికి సొల్యూషన్స్ ఏంటి అనేది చెప్తాము. మీరు నా దగ్గరికి రండి. ఓకే.
0: మీరు వింటున్నారు డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఇందులో ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ అంటే నోటిలోని అన్ని దంతాల పునరుద్ధరణ, ఈ అంశం గురించి మీరు ఫోన్ చేయవచ్చు. డాక్టర్ అని అడిగి మీకున్నటువంటి సమస్యను పరిష్కారం పొందవచ్చు. మరి డాక్టర్ గారు, పళ్ళు ఒకదానికొకటి సరిగ్గా కలవకపోతే

0: అంటే నమిలే సమస్య ఉన్న వారికి ఈ రిహాబిలిటేషన్, ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ ఎలా సహాయపడుతుందంటారు?
1: ఈ అలైన్మెంట్ విషయంలో కూడా మనము కొంతమందికి క్లిప్పులు వేయించుకోవడం అలాంటివి ఇష్టం ఉండదండి. ఒకేసారి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, మేము సంవత్సరం వెయిట్ చేయలేము, ఇలా అన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ రీహాబిలిటేషన్ అంటే ఉన్న పళ్ళకే క్రౌన్స్ పెట్టి స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ చేయొచ్చు. అప్పుడు ఈ సందులు కానీ, పళ్ళ మీద పళ్ళు ఉండటం కానీ, ఎత్తు ఉండడం కానీ, ఇవన్నీ కూడా ఆ డిజైనింగ్ అనే దాంట్లో సెట్ అయిపోతాయండి. సో ఈ సందులు ఉన్నాయి, మనకు సంవత్సరం ట్రీట్మెంట్ పడుతుంది, నేను వెయిట్ చేయలేను అంతవరకు అనేటువంటి అవసరం లేదు. ఇందులోనే ఇంకా అడ్వాన్స్డ్ అనుకుంటే వినియర్స్ అని కూడా ఉంటాయి. ఎక్కువ పన్ను అరగదీయకుండానే మనకి చిన్న మోతాదులోనే పన్ను డిజైన్ చేసుకొని పర్మనెంట్ ఫెదర్ లాంటి క్రౌన్స్ పెట్టుకోవచ్చు. ఇవి చాలా ఈజియెస్ట్ ట్రీట్మెంట్, వారంలో అయిపోతుంది.
0: మరొక శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో, మీకు లైన్ కలిసిందండి, దయచేసి దూరంగా రండి రేడియోకు. రేడియో దూరంగా వచ్చి మాట్లాడండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
2: నా పేరు వెంకట సుబ్బయ్య సార్, రిటైర్డ్ ఎంప్లాయీ.
0: అడగండి డాక్టర్ గారిని మీకున్నటువంటి సమస్యను.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి.
2: మేడం, నాకు 10 ఇయర్స్ బ్యాక్ ఒక దవడపండులో పైభాగాన కొంచెం సిమెంట్ వేశారు.
1: ఓకే అండి.
2: ఆ సిమెంట్ తర్వాత కొద్ది రోజులు వెళ్ళిపోయింది.
1: ఓకే.
2: తర్వాత మళ్ళీ ఒకసారి వేశారు.
1: ఓకే.
2: మళ్ళీ తర్వాత కూడా పోయింది. అయితే మధ్యలో మధ్యలో నేను ఒక 6 నెలలకు ఒకసారి క్లీన్ చేయిస్తా ఉన్నా.
1: మంచిదండి.
2: అంటే ఈ నాకేం నొప్పి అట్లా ఏం లేదు, కానీ అది గ్యాప్ అట్లే ఉంది అనే ఉద్దేశంతో నేను దాన్ని చేయించాలనుకుంటాను మేడం. ఏం చేస్తే మంచిది?
1: అంటే మీరు సిమెంట్ వేయించుకున్న మాటి మాటిగా అది ఊడిపోతుంది. అంటే పుచ్చు పరిమాణం అనేది పెద్దదిగా ఉండొచ్చండి. సో మీకు సిమెంట్ పెట్టినా కూడా మాటి మాటికి ఊడిపోతుంది అంటే పుచ్చు అనేది పెద్ద సైజ్ లో ఉండొచ్చు. అప్పుడు మనకి సిమెంట్ నిలబడపోయే ఛాన్సెస్, రెండు పళ్ళ మధ్యలో పుచ్చు ఉన్నప్పుడు, ఇలాంటి ఉన్నప్పుడు మనకి సిమెంట్ నిలబడకపోయే ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట. సో ఒకవేళ నొప్పి ఉన్నా లేకపోయినా ఒక ఎక్స్రే అనేది తీసి, ఒకవేళ పుచ్చు పెద్దదిగా ఉంటే దానికి రూట్ కెనాల్ అనే ట్రీట్మెంట్ చేసి ఆ రెండు పళ్ళ మధ్యలో ఇరుక్కోకుండా మీకు క్యాప్స్ అనేవి వేస్తారు. వేసినప్పుడు మీకు ఈ సొల్యూషన్ పర్మనెంట్ గా రిజాల్వ్ అవుతుంది.
2: ఇంకొక విషయం మేడం, నాకు గత ఒక 6 నెలల నుంచి పళ్ళు జూ అని అంటున్నాయి.
1: వయసు ఎంత అండి?
2: నాకు 64 మేడం.
1: ఈ ఏజ్ కి కొంచెం పళ్ళు అరుగుదల కూడా ఉంటుందండి. అరిగిన పళ్ళ వల్ల కూడా మనకి సెన్సిటివిటీ రావడం, పళ్ళు జువ్వు అని అనటం జరుగుతుంది. వాటికి కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయి. మీరు ఒకసారి మమ్మల్ని సంప్రదిస్తే మీకు తగిన సొల్యూషన్ అనేది చెప్తాం.
2: నేను సెన్సిటైజ్ అనేది కూడా వాడినా మేడం, అది వాడి నాకు బాగానే ఉంటుంది.
1: ఓకే.
2: తర్వాత మళ్ళీ మామూలు అంటే ఎక్కువ కాలం వాడకూడదు అనేది తెలిసి కాబట్టి మళ్ళీ మామూలు పేస్ట్ వాడుతున్నాను.
1: అంటే స్టార్టింగ్ స్టేజ్ లోనే కొంచెం అరుగుతున్నప్పుడు ఇలాంటి పేస్ట్లు సెన్సిటివిటీకి ఉపయోగపడతాయండి. కానీ పన్ను ఎక్కువగా అరిగిపోయినప్పుడు పేస్ట్లు కూడా ఉపయోగపడవు. అందుకనేది వాటిని సివియారిటీ అనేది మనం ఒకసారి చెక్ చేసుకుని మీకు తగిన ట్రీట్మెంట్ అనేది చెప్తాము.
0: ఓకే అండి. విశ్వనాథ్ రెడ్డి గారు, మీరు వింటున్నారు డాక్టర్ గారి సలహాలు. ఇందులో ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ ఈ అంశం గురించి డాక్టర్ ప్రియాంక పాలెం గారు సిద్ధంగా ఉన్నారు. మీకున్నటువంటి సమస్యను ఫోన్ ద్వారా తెలిపి నివృత్తి చేసుకోవచ్చు. మరొక శ్రోత సిద్ధంగా ఉన్నారు.
3: పార్థ డెంటల్ మరియు స్కిన్ హెయిర్ క్లినిక్స్, పాత మున్సిపల్ ఆఫీస్ పక్కన రమేష్ థియేటర్ దగ్గర, కడప. ఎత్తుపల్లను క్లిప్స్ లేకుండా అలైనర్ ట్రీట్మెంట్ పద్ధతి ద్వారా సరిచేయటంతో పాటు అందమైన పల్లవరసతో స్మైల్ డిజైన్ చేయటం పార్థ డెంటల్ ప్రత్యేకత. సహజంగా ఎముకల్లో నుంచి మొలిచినట్లు బిగించే అత్యాధునిక ఇంప్లాంట్ టెక్నాలజీతో పాటు ఆధునిక దంత వైద్యం అందరికీ అందుబాటులో పార్థ డెంటల్ నందు లభ్యం. పార్థ డెంటల్ మరియు స్కిన్ హెయిర్ క్లినిక్స్, పాత మున్సిపల్ ఆఫీస్ పక్కన రమేష్ థియేటర్ దగ్గర, కడప.
1: ఇది ఎవరికి అవసరం అవుతుంది?
0: హలో,
4: హలో,
0: కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు?
4: వెంకటేశ్వర రెడ్డి సార్.
0: వెంకటేశ్వర రెడ్డి గారు,
4: నందికొట్కూరు, నంద్యాల జిల్లా నందికొట్కూరు తాలూకా.
0: డాక్టర్ ప్రియాంక పాలెం గారు మనతో పాటు ఉన్నారు, మీకున్న సమస్యను అడగండి.
4: సార్, నాకు దవడ పండ్లు పైన రెండు పోయినాయి, అక్కడోటి ఇక్కడోటి. కింద కూడా రెండు పోయినాయి, మధ్యన రెండు పండ్లు కొంచెం సందు వచ్చినాయి సార్. దానిలో ఆహారం ముక్కలు ఇదుకొని కొంచెం పెయిన్ వస్తుంది, మరి ఏం చేయాలి సార్?
1: పన్ను పోయిందంటున్నారు కదండి, పన్ను పోయిన తర్వాత కట్టించుకోవాలి. కట్టించుకోకపోతే ఏమవుతుందంటే మిగతా పళ్ళు కూడా పక్కకి జరగడం, సందులు పడడం అనేది జరుగుతాయి. సో వాటిలలో కూడా ఆహారం ఇరుక్కోవటం అవి పుచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ పోయిన పళ్ళు ఏదైతే దవడ పళ్ళు మీరు చెప్పారో అవి ఖచ్చితంగా కట్టించుకోండి.
4: కింద రెండు పైన రెండు పోయినాయండి, అట్లా
1: కట్టించుకోవచ్చు అండి.
4: వయసు 24 అండి.
1: 24 మరి కట్టించుకోవాలి. 24కే మీకు అన్ని పళ్ళు ఊడిపోయాయంటే ఖచ్చితంగా కట్టించుకోవాలండి. మీరు మీరు ఒకసారి పార్దడంటే వచ్చి నన్ను కలవండి.
4: 84
1: ఓకే అండి, పర్వాలేదు. కట్టించుకోవచ్చు 84లో కూడా, ఏం పర్వాలేదండి. ఆహారం తినాలి కదా, తినడానికైనా మనకి పళ్ళు అవసరం ఉంటుంది. సో
4: కట్టించుకోండి. కొంచెం చిగుర్లు పెయిన్ వస్తుంది.
1: అవును, ఒకసారి క్లీనింగ్ కూడా చేయించుకోవాలండి మీరు.
0: ఓకే అండి,
4: థాంక్స్ అండి.
0: మరి డాక్టర్ గారు, ఈ ఎఫ్ఎంఆర్ చికిత్సలు ఎట్లాంటి చికిత్స చేస్తారండి, ఎట్లాంటి పద్ధతులు ఉంటారు?
1: ఇందులో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే అండి, పేషెంట్ యొక్క కంప్లీట్ డెంటల్ ఎగ్జామినేషన్ చేస్తాము. అవసరమైతే వాళ్ళకి ఎక్స్రేస్, స్కాన్స్, ఫోటోగ్రాఫ్స్ తీసుకొని వాళ్ళ ప్రాబ్లం ఏంటనేది వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకొని, ఆ తర్వాత వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే లైక్ గమ్ ట్రీట్మెంట్స్ ఉండొచ్చు, ఫిల్లింగ్స్ ఉండొచ్చు, పుచ్చిపోయి ఉండొచ్చు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అవసరమై ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా అందులో ట్రీట్మెంట్కి. కొంతమందికి అయితే అసలు పెద్దవాళ్ళకి పళ్ళు లేకుండా చాలా కాలంగా ఉంటారు, అలాంటి వాళ్ళకి డెంచర్స్, బైట్ సరిగ్గా లేకపోవడం వాళ్ళకి కూడా బైట్ అలైన్మెంట్ అనేవి కూడా ఇందులో ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనేవి వచ్చేస్తాయండి.
0: అంటే చాలా కాలంగా దంత సమస్యలను నిర్లక్ష్యం చేసిన వారు ఇది ఉపయోగపడుతుంది.
1: అవును, చాలా మంది ఏంటంటే.
0: శ్రోత సిద్ధంగా ఉన్నారండి. హలో,
5: హలో డాక్టర్ గారు సలహాలా అండి?
0: అవునండి, మీ పేరు?
5: విశ్వనాథ్ అండి.
0: ఇందాక మాట్లాడారు కదండి.
5: ఏమండి?
0: ఇందాక మీరే కదా మాట్లాడింది.
5: మా పాట వేయలేదండి. హలో బ్రిటిల్,
0: మరి చాలా మంది నోట్లో చాలా పళ్ళు లేవు అని ఉంటారు అన్నమాట, వారికి ఇంప్లాంట్సా లేకుంటే డెన్సెస్ మంచివి అంటారా?
1: అంటే బోన్ స్ట్రెంత్ ని బట్టి, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ని పట్టుకొని మనము ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేయాలండి. ఇప్పుడు ఇంప్లాంట్స్కే మేము వెళ్ళలేము, మేము అంత ఖర్చు పెట్టుకోలేము అని అనేసి వదిలేయకుండా వాళ్ళకి డెన్సెస్ అనేటువంటి ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు అన్నమాట. చాలా మంది ఏంటంటే.
0: మీ పేరండి? చెప్పండి.
1: చాలా మంది ఏంటంటే పళ్ళు పోయిన తర్వాత మాత్రమే డెంటిస్ట్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది, అప్పుడే మనం కట్టించుకోవచ్చు అనేసి అప్పుడు ఖర్చు ఎక్కువ చెప్పడం, మళ్ళా వెనక్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంటాయి. ఇలా కాకుండా చిన్న సమస్య ప్రాబ్లంలోనే ఉన్నప్పుడే గుర్తించి తగిన ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే ఖర్చు తగ్గుతుంది, మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది అన్నమాట. సో రెగ్యులర్ డెంటల్ చెకప్స్ అనేది, ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ అనేది చాలా చాలా అవసరం. కాబట్టి ఇంత దూరం తెచ్చుకోకుండా స్టార్టింగ్లోనే ఇలాంటి ట్రీట్మెంట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. కాబట్టి మీరు అవసరం ఉన్నా లేకపోయినా డెంటిస్ట్ని కలిస్తే మీకు ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా చెప్తారు.
0: మరి ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ ఈ ట్రీట్మెంట్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయంటారు?
1: ఇదే అండి, దాంట్లో అలైన్మెంట్ అనేది అన్ని కూడా అందులో. ఎవరికైతే చాలా కాలంగా చిగుర్లు ప్రాబ్లం వచ్చేసింటాయో, స్మైల్ కరెక్షన్ అనేది లేదు అనేసి, ఇలాంటి వాళ్ళల్లో అందరిలో కూడా ఇంకా చాలా కాలంగా పెద్దవాళ్ళు పళ్ళు లేకుండా ఉంటారు కాబట్టి ఇలాంటి అందరికీ ఈ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనేది వర్తిస్తుందండి. సో ఇది వెరీ బేసిక్ ట్రీట్మెంట్ అండ్ మంచి ట్రీట్మెంట్. అందరు ఇంప్లాంట్స్కే వెళ్ళాలి, అందరికీ లక్షల్లో ట్రీట్మెంట్ ఉంటుందని భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి బేసిక్ ట్రీట్మెంట్స్ చేయించుకొని మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మనకి ఓరల్ హైజీన్ అనేది మెయింటైన్ అవుతుంది, నీట్గా మనం ఫుడ్ చీవ్ చేసుకోవడానికి ఉంటుంది.
0: మరి పాన్, గుట్కా, పొగాకు, ధూమపానం వంటి అలవాట్లు ఉన్న వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి, వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది?
1: సో మనం వాళ్ళ అలవాట్లను అయితే మాన్పించలేమండి ఖచ్చితంగా. కాబట్టి ఆ అలవాటుని కొంచెం తగ్గించుకొని ఈ ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ అనేది చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అది ఖచ్చితంగా వాటిని ఒకేసారి తగ్గించలేకపోయినా కూడా స్లోగా వాటిని అవాయిడ్ చేయటం అనేది మంచిది. ఎందుకంటే వీటి వల్లనే మనకి చాలా మందికి నోటి క్యాన్సర్లు అనేవి ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి మనం ఇది దృష్టిలో పెట్టుకొని ఈ అలవాట్లని కొంచెం తగ్గించుకుంటే బెటర్ అని నేను అడ్వైస్ చేస్తాను.
0: మరి పళ్ళు బాగా అరిగిపోయి ఉంటాయి కొంతమందికి, వాటి పాత ఆకారం కావచ్చు, అదే ఎత్తును తిరిగి తీసుకురావడానికి ఎలా సాధ్యమవుతుంది?
1: అరిగిపోయిన పళ్ళని కూడా ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్లో చక్కగా వాళ్ళు ముందు పళ్ళులాగా నీట్గా చేయొచ్చండి. సో అన్నిటికీ ఈ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనేది వర్తిస్తుంది. నీట్గా అరిగిపోయిన పళ్ళకి మళ్ళీ క్రౌన్స్ పెట్టి వాటికి రూట్ కెనాల్స్ చేసి మంచి షేప్ ఇచ్చి స్మైల్ డిజైనింగ్ చేసి జారిపోయిన చిగుర్లని కూడా మనం చిగుర్ల ట్రీట్మెంట్ చేసి కవర్ చేయొచ్చు.
0: మరొక శ్రోత సిద్ధంగా ఉన్నారు డాక్టర్ గారు. హలో, మీ పేరండి? మీరు వింటున్నారు డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఇందులో ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ ఎంసెం గురించి మీకున్న సమస్యలను సందేహాలను డాక్టర్ గారితో అడిగి తెలుసుకోవచ్చు. ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 0852 దీనికి జతగా 244119, అలాగే మరొక నెంబర్ 244197. హలో
6: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరండి?
6: మధ్యరావు వెంకటేశ్వర్లు.
0: వెంకటేశ్వర్లు గారు, డాక్టర్ గారు ఉన్నారు సిద్ధంగా. ఏంటి మీకున్నటువంటి సమస్య?
6: పళ్ళు లాస్ట్ పళ్ళు 2 పీకేజీ సార్. నెక్స్ట్ తర్వాత ఊళ్ళో వస్తున్నాయి సార్. అంగ పండు అవి పీకితే వస్తా పీకాల్సింది వస్తాయా అని అడుగుతుండ.
0: మరొకసారి చెప్తారండి,
6: దవడపళ్ళు కింది ఊడిపోయినా సార్. 2 ఊడికి నా డాక్టర్ గారితో ఇంకా మళ్ళా నెక్స్ట్ పండు ఊగులాడుతుంది, అది పిగితే మళ్ళా నెక్స్ట్ ప్రాబ్లం అని అడుగుతాండ.
1: మీ వయసు ఎంతండి?
6: 55 మేడం.
1: షుగర్ ఉందా?
6: షుగర్ లేదు మేడం.
1: పళ్ళు ఊగుతున్నాయంటే ఖచ్చితంగా చిగుళ్ళలో సమస్య ఉంటుందండి. ఒకసారి వస్తే చిగుళ్ళ సమస్య ఏదైనా ఉంటే చూసి మీకు పళ్ళు ఎందుకు ఊగుతున్నాయి అనేది ఒకదాని తర్వాత.
6: మళ్ళా ఊగులాడుతుంటే ప్రాబ్లం వస్తాయని పిగితే అని.
1: ఊగుతుంటే అంటే దాని పరిమాణం చూసి దాన్ని తీసేయాలా వద్దా అనేది కూడా చెప్తామండి. ఊగే
6: లేదు.
1: చిగుళ్ళు మెత్తపడుతుంటేనే ఇలా పళ్ళు ఊగటం అనేది కామన్ గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు చిగుళ్ళు చెక్ చేయించుకోండి
6: సార్.
0: డాక్టర్ గారు, మరి ప్రజలు తమ పళ్ళను ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ ఈ ట్రీట్మెంట్ అవసరమయ్యే స్థాయికి తీసుకెళ్లకుండా ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: ప్రైమరీ స్క్రీనింగ్ అండి. అవసరం ఉన్నా లేకపోయినా, అదే నేను ప్రతి ఇంటర్వ్యూలో నేను అదే చెప్తాను, అవసరం ఉన్నా లేకపోయినా 6 నెలలకు ఒకసారి ప్రైమరీ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అప్పుడే మనకి ఏదైనా చిన్న చిన్న ఉంటే అప్పుడే నోటీస్ చేసేసి వాటికి తక్కువ ఖర్చుతోనే ట్రీట్మెంట్ చేసేస్తే మనము అంత పెద్ద ఖర్చుతో కూడిన ట్రీట్మెంట్స్ వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ వచ్చే మైనస్ పాయింట్ ఏంటంటే కూర్చుంది నాకు నొప్పి లేదు, నాకు నొప్పి లేదు. సో ఎంతసేపు నొప్పి గురించి ఆలోచిస్తారు కానీ అక్కడ ఆహారం ఇరుక్కుంటుంది, అక్కడ ఒక రంధ్రం పడింది, దాన్ని ఏదైనా చేసుకోవాలనేటువంటి ఆలోచన ఎవరికి రావట్లేదు అనమాట. సో అలా చిన్న రంధ్రాలు పడినా, అన్నం ఇరుక్కుంటున్నా, నొప్పి ఉన్నా లేకపోయినా, ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా డెంటిస్ట్ దగ్గరికి వస్తే వాటిని ప్రాబ్లం స్టార్టింగ్ లోనే క్లియర్ చేసేయచ్చు.
0: చిన్న ట్రీట్మెంట్ తో సమస్య పరిష్కారం అవుతుంది. మరొక శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో,
7: నమస్తే అండి.
0: నమస్తే అండి,
7: రస్తగిరి కొండాయిపల్లి.
0: రస్తగిరి గారు మాట్లాడండి డాక్టర్ గారితో.
7: మేడం నమస్తే. మేడం
1: నమస్తే అండి, చెప్పండి.
7: మేడం దవడ సైడ్ రైట్ సైడ్ మేడం పైన 2 పళ్ళ మధ్యలో చిన్న రంధ్రం అంటే పడింది మేడం, దాదాపు 10 ఏళ్ళు అయింది మేడం. అంటే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, నొప్పి గానీ ఎటువంటిది కానీ, అయితే అటు సైడ్ తినటం లేదు మేడం.
1: అదే పెద్ద సమస్య అండి. మీరు చాలా కాలం నుంచి ఒక సైడే తింటున్నారు అంటే అది ఇప్పటికి మీకు ఏం కాకపోవచ్చు, కానీ ఇంకా ఫ్యూచర్ లో ఏమవుతుందంటే ఈ దవడ జాయింట్లు అనేవి కూడా మీకు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ కాలం ఒక సైడే ఇటు సైడ్ ప్రాబ్లం ఉందనేసి అటు సైడ్ నమలటం, అటు సైడ్ ప్రాబ్లం ఉందని ఇటు సైడ్ నమలటం అనేది మీరు అలా చేసుకోకూడదు. ఆ రంధ్రాన్ని మనము రూట్ కెనాల్ చేయగలమా అంటే ఆ రంధ్రం ఎంత పెద్దదిగా ఉందనేది చూసి, అదేమన్నా లోపల పంటి నరానికి ఏమైనా ఇబ్బంది పెడుతుందా అనేది చూసి, దానికి అవసరమైతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తాము లేదంటే సిమెంటేషన్ అనేది చేస్తాము. సో అప్పుడు మీరు రెండు పక్కల నములుకోవచ్చు. అలా ఎక్కువ కాలం ఒక సైడే నములకండి. మీరు వచ్చి ఒకసారి డెంటిస్ట్ ని కలిసి
7: టూ టైమ్స్ సిమెంట్ కూడా పెట్టించాం మేడం. అయితే అది కొద్ది రోజులు మాత్రమే మేడం, ఒక వన్ వీక్ కూడా ఉండకుండా ఉండింది.
1: రెండు పళ్ళకు మధ్యలో సిమెంట్ ఎక్కువ కాలం ఉండదండి
7: మేడం,
1: ఎందుకంటే దానికి తగిన సపోర్ట్ అనేది ఉండదు కాబట్టి ఊడిపోయే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రంధ్రం పెద్దదిగా ఉంటే గనక రూట్ కెనాల్ చేసుకొని క్రౌన్ అనేది వేసుకోవచ్చు పైన, అప్పుడు మీకు ప్రాబ్లం పర్మనెంట్ సొల్యూషన్ అనేది వస్తుంది. ఏం ఇబ్బంది ఉండదు. మీరు ఇలా చాలా కాలంగా ఒక సైడ్ నమలటం అనేది మంచిది కాదు. ఒకసారి మీరు సంప్రదించండి, ట్రీట్మెంట్ అనేది చెప్తాం.
0: డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మరి డాక్టర్ గారు, ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉందని ఒక పేషెంట్ స్వయంగా ఎలా గుర్తించగలరు?
1: ఎప్పుడైతే ఆహారం సరిగా నమ్మలేకపోతున్నాను, నవ్వలేకపోతున్నాను, అందరిలో బ్రష్ చేసినప్పుడు బ్లీడింగ్ వస్తుంది, తర్వాత నాకు ఈ పళ్ళ వరస కరెక్ట్ గా లేదు, ఇలాంటి అందరూ కూడా ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ చేసుకోవచ్చు అండి. అందరూ అంటే క్లిప్స్కి ఒక ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ కాకుండా దానికి ఇంకో ఆల్టర్నేషన్ ఉంటుంది. అడ్వాన్స్ ట్రెడిషన్, ఇలా మనము ట్రెడిషన్లో పోవచ్చు, అడ్వాన్స్లో పోవచ్చు. ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ప్లస్ వాళ్ళకి ఎంత టైంలో కావాలనే దాన్ని బట్టి ఈ ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తారు.
0: మరొక శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో, స్వాగతం అండి కార్యక్రమానికి. హలో, మీకు లైన్ కలిసిందండి. మరి పళ్ళ చుట్టూ కొంతమందికి ఎముకలు బలహీనంగా ఉంటే కూడా ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ చేయించుకోవచ్చు అంటారా?
1: ఖచ్చితంగా అండి. మీరు చెప్పినట్టు పళ్ళ చుట్టూ ఎముక బలహీనంగా ఉంది అంటే దాని అర్థం ఏంటంటే చిగుళ్ళు బలం అనేది లేదు. చిగుళ్ళు మెత్తబడిపోతున్నాయి కాబట్టి పళ్ళు కూడా కదిలిపోవటము, ఎముక అనేది కిందకి జారిపోవడం జరిగినప్పుడు పళ్ళు ఊగుతాయి. సో వాటికి అంత స్టేజ్కి తీసుకురాకుండా స్టార్టింగ్లోనే గమ్స్ ట్రీట్మెంట్ అనేది చేస్తే మనం కొంచెం ఎముక బలం అనేది గట్టిపడుతుంది. దాని తర్వాత ఏవైతే పళ్ళు ఊడిపోయినాయో అవి మళ్ళీ క్రౌన్స్ ద్వారా పెట్టించుకోవచ్చు, అప్పుడు మనకి నీట్గా అలైన్మెంట్ అనేది వచ్చేస్తుంది.
0: ఓకే అండి, మరి డాక్టర్ గారి సలహాలు వింటున్నారు, ఫోన్ చేయొచ్చండి, మీకున్న సమస్యను గురించి నివృత్తి చేసుకోవచ్చు. ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 0852 దీనికి జతగా 244119 అలాగే మరొక నెంబర్ 244197. ఈనాటి అంశము ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్, అంటే నోటిలోని అన్ని దంతాలను పునరుద్ధరించడం. ఈ అంశం గురించి ఫోన్ చేయవచ్చు, డాక్టర్ ప్రియాంక పాలెం గారు సిద్ధంగా ఉన్నారు. మరి డాక్టర్ గారు, మరొక శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో, నమస్తే అండి, మీ పేరు? మీకు లైన్ కలిసిందండి, మీ పేరండి? హలో, మరి డాక్టర్ గారు, పళ్ళు ఊడిపోయే వరకు అలాగే ఉంచినాం అనుకున్న అట్లాంటి సమస్యని డబ్బు ఆదా అవుతుందని కొందరు అపోహ పడుతూ ఉంటారు. సరే ఇంకా కానీ లే, ఊడిపోయే స్థాయికి తెచ్చుకుందాం, ఎట్లాగో పీకేస్తారు కదా అనేసి.
1: చాలా మంది అదే అండి, పంటి ట్రీట్మెంట్ అంటే పన్ను పుచ్చిందంటే పీకేస్తారు, పన్ను పుచ్చి పన్నుకి ఏదైనా సమస్య వచ్చిందంటే పీకేస్తారు, ఇదే ఉంటుంది. కానీ పన్ను ఈ తీయించుకోవడం అనేది చాలా ఈజీ, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అయిపోయే ట్రీట్మెంట్ కానీ అదే పన్ను మళ్ళీ కట్టించుకోవాలంటే చాలా ఆలోచిస్తారు, చాలా ఖర్చుతో కూడుకుంది కాబట్టి మళ్ళీ అప్పుడు ఫైనాన్షియల్గా ఆలోచిస్తారు. సో అలాంటి స్టేజ్కి తెచ్చుకోకుండా స్టార్టింగ్లోనే పన్ను పీకేయండి అనే ఆలోచన లేకుండా పంటికి ట్రీట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన చేస్తే బాగుంటుందండి.
0: మరొక శ్రోత ఆహ్వాన్ ఇద్దాం. హలో,
8: హలో,
0: మీ పేరండి?
8: కుమారండి, గోవిందపల్లి.
0: అడగండి డాక్టర్ గారు సిద్ధంగా ఉన్నారు, మీకున్నటువంటి సమస్యను.
8: నమస్తే మేడం.
1: నమస్తే సార్, చెప్పండి.
8: మేడం, నాకు లెఫ్ట్ సైడ్ కింద దవడ పనులు చివరి రెండు పనుల మధ్య కందు ఉంది, ఏదన్నా గట్టి నమిలినప్పుడు ఇరుక్కొని నొప్పి వస్తుంది. దాని పక్కన మూడో పండు నాలుగో పండు చాలా రోజులైంది ఊడిపోయింది.
1: ఓకే,
8: ఆ పనులు పెట్టించుకోకుండా ఆ రెండు పనుల క్యాప్ వేసుకొస్తున్నా?
1: పెట్టించుకోవచ్చు అండి. మీ వయసు ఎంత అండి?
8: 55, 56.
1: ఒకసారి ఈ ఏజ్ లో మనము పళ్ళు ఒకటే కాదండి, చిగుళ్ళు కూడా చెక్ చేయించుకోవాలి. చిగుళ్ళు ఏదైనా కిందకి జారిపోవడము అలాంటివి జరుగుతున్నప్పుడే పళ్ళ మధ్యలో ఇలా ఆహారం ఇరుక్కోవడం అనేది జరుగుతుంది. సో అలా ఆహారం ఇరుక్కున్నప్పుడు పళ్ళు పుచ్చడం కానీ, ఎక్కువ చిగురు కిందకి వెళ్ళిపోయి పన్ను ఊగి పన్ను తీసేయాల్సిన సిచ్యువేషన్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఒకసారి చిగుర్లు కూడా చెక్ చేయించుకోండి.
0: మరి డాక్టర్ గారు, ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ గురించి ప్రజల్లో ఉన్నటువంటి అపోహను తొలగించాలంటే మీరు ఏ విధమైన మాటలు చెప్తారు?
1: ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ అంటే అదేదో పెద్ద ట్రీట్మెంట్ అని భయపడాల్సిన అవసరం ఏం లేదండి. నొప్పితో ఉంటుందేమో, నొప్పిగా ఉంటుందేమో, పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు చేసేస్తారేమో, సర్జరీ లాగా ఏదైనా చేసేస్తారేమో అని భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇది కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్. వాళ్ళకి అందులో ఏం ప్రాబ్లం ఉన్నా అంటే ఇందులో అన్ని అంటే స్మైల్తో సహా అన్ని కరెక్షన్ చేయడం కాబట్టి ఇది పెయిన్లెస్తోనే ఉంటుందండి ట్రీట్మెంట్. కాబట్టి నిరభ్యంతరంగా వచ్చి వాళ్ళు ఇలాంటి ట్రీట్మెంట్స్ని చేయించుకోవాలని నేను అడ్వైస్ చేస్తున్నాను.
0: మంచిది డాక్టర్ గారు. మరి చివరిగా మా శ్రోతల కోసం, పళ్ళ విషయంలో నొప్పి వస్తేనే డెంటిస్ట్ దగ్గరికి వెళ్దాం అనే ఆలోచన కాకుండా, ఆరోగ్యకరమైన పళ్ళు ఇంకా అందమైన చిరునవ్వు కోసం ప్రజలు ఏం గుర్తించుకోవాలి ఈ సందర్భంగా?
1: ఓరల్ హైజీన్ అండి. మనకి పళ్ళు అనేది అందం ఒక్కటే కాదండి, పళ్ళు అనేవి ఆహారం తినడానికి కూడా కావాలి. కాబట్టి రెండిటికి ఇది చాలా అవసరమైంది. కాబట్టి దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చి జనాలు అవేర్నెస్ అనేది పెంచుకోవాలని కోరుకుంటున్నాను. కాబట్టి డెంటిస్ట్ని కలిస్తే ఏమేమో చేసేస్తారు, సర్జరీలు చేసేస్తారు, నొప్పిగా ఉంటుంది అనే భయాలు ఏం అవసరం లేదు. మన దగ్గర ఇప్పుడు అడ్వాన్స్డ్గా పెయిన్లెస్ రూట్ కెనాల్స్ ఉన్నాయి, పెయిన్లెస్ క్లీనింగ్స్ ఉన్నాయి, లేజర్స్ ఉన్నాయి. సో అనస్థిషియా కూడా లేకుండానే లేజర్తో కూడా ట్రీట్మెంట్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు భయపడకుండా ప్రతి చిన్న దశలోనే ప్రతి ఒక్కటి ట్రీట్మెంట్ చేయించుకుంటే వాళ్ళు ఇంత ఎక్కువ ఖర్చు పెట్టుకొని ట్రీట్మెంట్స్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అందరూ ఇది
0: గుర్తించుకోవాలి. మరి విన్నారు కదా శ్రోతలు, ప్రతి ఒక్క శ్రోత వారి యొక్క పళ్ళ వరుసను, వారి పళ్ళను ప్రతిరోజు గమనించుకుంటూ ఉండాలి. అలాగే ఆరేళ్ళకి ఒకసారి డాక్టర్ గారిని సంప్రదిస్తూ ఉండాలి. మరి డాక్టర్ ప్రియాంక పాలెం గారు, ధన్యవాదాలండి ఈనాటి మన కార్యక్రమానికి విచ్చేసి శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు అందించారు.
1: థ్యాంక్ యూ.
0: మీరింతవరకు డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు పార్థ డెంటల్ మరియు స్కిన్ కేర్ క్లినిక్, పాత మున్సిపల్ ఆఫీస్ దగ్గర, కడప.

0: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 10 గంటలు కాస్తుంది. మరి కాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది.
1: పదకొండేళ్ల ప్రధానమంత్రి జన్ధన్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: భారత ఆర్థిక వ్యవస్థలో గత దశాబ్ద కాలంలో చోటు చేసుకున్న కీలకమైన పరివర్తనలో ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఒకటి. బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని కోట్లాది మంది పేదలు, గ్రామీణులు, మహిళలు, అసంఘటిత రంగ కార్మికులను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడంలో ఈ పథకం కీలక పాత్ర పోషించింది. ఒకప్పుడు బ్యాంకు ఖాతా అనేది మధ్యతరగతి, సంపన్న వర్గాలకే పరిమితమైన ఆర్థిక సాధనంగా కనిపించేది. కానీ జన్ధన్ యోజనతో బ్యాంకు ఖాతా ప్రతి సాధారణ పౌరుడి ఆర్థిక జీవితంలో ఒక ప్రాథమిక భాగంగా మారింది. పొదుపు నుంచి బీమా వరకు, ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి డిజిటల్ చెల్లింపుల వరకు అనేక సేవలకు ఈ ఖాతా ఒక ప్రవేశ ద్వారంగా నిలిచింది. 2014కి ముందు భారతదేశంలో సుమారు 65% మంది ప్రజలకు మాత్రమే బ్యాంకు ఖాతాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, శ్రామికులు, మహిళలు, చిన్న వ్యాపారులు బ్యాంకు ఖాతాలు లేకుండా నగదు కోసం అధిక వడ్డీ రేట్లతో అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ పరిస్థితిని మార్చాలనే సంకల్పంతో జన్ధన్ యోజన రూపుదిద్దుకుంది. బ్యాంకు ఖాతా లేని ప్రజలకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని, ఆర్థిక భద్రతా భావాన్ని కల్పిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రతి ఇంటికి బ్యాంకు ఖాతా ఉండాలని, ప్రతి వయోజనుడికి బీమా, పింఛను భద్రత ఉండాలని తెలియజేస్తూ జన్ధన్ యోజన ప్రకటించారు. జన్ధన్ యోజనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
3: ఆజాదీ పర్వ పర్వ యోజన సంకల్ప కనే

0: आपके पास आया हूं। एक प्रधानमंत्री जनधन योजना, इस प्रधानमंत्री जनधन योजना के माध्यम से हम देश के गरीब से गरीब लोगों को बैंक अकाउंट की सुविधा से जोड़ना चाहते हैं। आज करोड़ों करोड़ों परिवार हैं जिसके पास मोबाइल फोन तो है लेकिन बैंक अकाउंट नहीं है। ये स्थिति हमें बदलनी है। देश की आर्थिक संसाधन गरीब के काम आए, इसकी शुरुआत यहीं से होती है। यही तो है जो खिड़की खोलता है। और इसलिए प्रधानमंत्री जनधन योजना के तहत जो अकाउंट खोलेगा उसको डेबिट कार्ड दिया जाएगा।
1: 2014 ఆగస్టు 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన దేశంలో ఆర్థిక సార్వజనీనతకు కొత్త దిశను చూపింది. బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. కనీస బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేకుండా ప్రాథమిక బ్యాంకు ఖాతాను అందించడం, ఉచిత రూపే డెబిట్ కార్డు ఇవ్వడం, ప్రమాద బీమా రక్షణ కల్పించడం, అర్హులైన వారికి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అందించడం వంటి చర్యలు పేదలకు బ్యాంకింగ్ను చేరువ చేశాయి. జన్ధన్ యోజన సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటి దాని విస్తృతి. 2025 నాటికి దేశవ్యాప్తంగా 56.16 కోట్ల జన్ధన్ ఖాతాలు తెరవబడ్డాయి. ఈ సంఖ్య భారతదేశ జనాభాలో ఆర్థిక సేవలను విస్తృతం చేసేందుకు చేపట్టిన కార్యక్రమం ఎంత పెద్ద స్థాయిలో అమలైందో తెలియజేస్తుంది. ఈ ఖాతాల్లో 31.31 కోట్ల ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయి. అంటే మొత్తం జన్ధన్ ఖాతాల్లో 55.7% మహిళల ఖాతాలే. మహిళలకు సొంత బ్యాంకు ఖాతా ఉండడం వారి ఆర్థిక స్వావలంబనకు, కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో వారి పాత్రకు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా పొందేందుకు ఎంతో ఉపయోగకరంగా మారింది. జన్ధన్ యోజన ప్రభావం గ్రామీణ భారతదేశంలో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం జన్ధన్ ఖాతాల్లో 66.7% అంటే 37.48 కోట్ల ఖాతాలు గ్రామీణ పట్టణ ప్రాంతాలకు చెందినవే. గతంలో బ్యాంకు శాఖలు దూరంగా ఉండడం, కనీస బ్యాలెన్స్ వంటి నిబంధనలు, ఆర్థిక అవగాహన లోపం వంటి కారణాలతో గ్రామీణ ప్రాంతాల్లోని అనేక కుటుంబాలు బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉండేవి. జన్ధన్ యోజన, బ్యాంకింగ్ కరస్పాండెంట్ వ్యవస్థ, ఆధార్, మొబైల్ కనెక్టివిటీ, డిజిటల్ చెల్లింపు వ్యవస్థల సహకారంతో ఈ అంతరాన్ని గణనీయంగా తగ్గించింది. జన్ధన్ ఖాతాల సంఖ్య పెరగడంతో పాటు వాటిలో ప్రజలు ఉంచుతున్న డిపాజిట్లు కూడా భారీగా పెరిగాయి. 2025 ఆగస్టు నాటికి జన్ధన్ ఖాతాల్లో మొత్తం 2,67,756 కోట్ల రూపాయల డిపాజిట్లున్నాయి. 2015 ఆగస్టుతో పోలిస్తే ఖాతాల సంఖ్య సుమారు 3 రెట్లు పెరగగా డిపాజిట్లు దాదాపు 12 రెట్లు పెరిగాయి. ఒక్కో జన్ధన్ ఖాతాల్లో సగటు డిపాజిట్ 4,768గా ఉంది. 2015 ఆగస్టుతో పోలిస్తే ఈ సగటు డిపాజిట్ సుమారు 3.7 రెట్లు పెరిగింది. ప్రజలు తమ జన్ధన్ ఖాతాలను కేవలం ప్రభుత్వ ప్రయోజనాలు పొందేందుకు మాత్రమే కాకుండా పొదుపు కోసం కూడా ఉపయోగించుకుంటున్నారనే విషయాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. జన్ధన్ యోజన ద్వారా ఆర్థిక సార్వజనీనతకు మరో ముఖ్యమైన అంశం, ప్రతి ఖాతాదారుడికి ఉచిత రూపే డెబిట్ కార్డు అందించడం ద్వారా డిజిటల్ బ్యాంకింగ్ను సామాన్య ప్రజలకు చేరువ చేశాయి. 2025 ఆగస్టు నాటికి జన్ధన్ ఖాతాదారులకు 38.68 కోట్ల రూపే కార్డులు జారీ అయ్యాయి. రూపే కార్డులతో పాటు పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాలు, మొబైల్ ఆధారిత చెల్లింపు వ్యవస్థలు, యూపీఐ వంటి డిజిటల్ సాంకేతికతలు విస్తరించడంతో దేశంలో డిజిటల్ లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ లావాదేవీలు సుమారు 535 కోట్ల స్థాయిలో ఉండగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో అవి 2,338 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో పీఓఎస్, ఈ కామర్స్ రంగాల్లో రూపే కార్డు లావాదేవీలు 2017-18లో 67 కోట్లుగా ఉండగా 2024-25లో 93.85 కోట్లకు పెరిగాయి. దీనిని బట్టి జన్ధన్ యోజన బ్యాంకు ఖాతాల విస్తరణకే పరిమితం కాకుండా భారతదేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అభివృద్దికి కూడా పరోక్షంగా బలమైన పునాది వేసిందని చెప్పవచ్చు.
2: మేరే పరివార్ జనో, ఆజ్ కే హి దిన్ ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన లాంచ్ కీ గయి థి. ఇస్ యోజన నే గావ్ ఆర్ గరీబ్ కే ఆర్థిక సశక్తికరణ కే సాథ్ హి రోజగార్ నిర్మాణ మే భీ బహుత్ బడీ భూమికా నిభాయి హై. పహలే దేశ్ మే బహుత్ బడీ సంఖ్యా మే లోగో కే పాస్ బ్యాంక్ ఖాతా హి నహీ థా, బిచారో నే బ్యాంక్ కా దర్వాజా నహీ దేఖా థా. లేకిన్ జన్ ధన్ యోజన కే కారణ 50 కరోడ్ సే జ్యాదా నయే బ్యాంక్ ఖాతే ఖోల్ చుకే హై.
1: జన్ధన్ యోజనకు అత్యంత కీలకమైన మరో ప్రయోజనం ప్రత్యక్ష ప్రయోజన బదిలీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లేదా డీబీటీ వ్యవస్థతో దాని

అనుసంధానం. ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద లబ్దిదారులకు అందాల్సిన డబ్బును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయడానికి జన్ధన్ ఖాతాలు ఎంతో ఉపయోగపడ్డాయి. గతంలో సంక్షేమ పథకాల ప్రయోజనాలు లబ్దిదారులకు చేరే క్రమంలో మధ్యవర్తిత్వం, జాప్యం, లీకేజీలు వంటి సమస్యలుండేవి. జన్ధన్, ఆధార్, మొబైల్తో కూడిన జామ్ వ్యవస్థ ద్వారా లబ్దిదారుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు బదిలీ చేయడం సాధ్యమైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వివిధ డీబీటీ పథకాల కింద 6.9 లక్షల కోట్ల రూపాయలను బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేశారు. జన్ధన్, ఆధార్, మొబైల్, జామ్ వ్యవస్థలో జన్ధన్ ఖాతా కీలకమైన భాగంగా మారింది. జన్ధన్ బ్యాంకు ఖాతాను అందిస్తే ఆధార్ వ్యక్తి గుర్తింపును బలోపేతం చేసింది. జన్ధన్ బ్యాంకు ఖాతాను అందిస్తే ఆధార్ వ్యక్తి గుర్తింపును బలోపేతం చేసింది. మొబైల్ సాంకేతిక సమాచారాన్ని, డిజిటల్ లావాదేవీలను సులభతరం చేసింది. ఈ మూడు వ్యవస్థలు పరస్పరం అనుసంధానమవడంతో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో పారదర్శకత, వేగం, సమర్థత పెరిగాయి. ముఖ్యంగా పేదలు, వెనుకబడిన వర్గాలు, గ్రామీణ కుటుంబాలకు ప్రభుత్వ సహాయం నేరుగా చేరే మార్గం మరింత బలపడింది. జన్ధన్ యోజన కేవలం బ్యాంకు ఖాతా తెరవడం వరకే పరిమితం కాలేదు. ఖాతాదారులకు సామాజిక భద్రత కల్పించడంపైనా దృష్టి పెట్టింది. జన్ధన్ ఖాతాదారులు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వంటి జన్ సురక్ష పథకాలలో చేరే అవకాశం పొందారు. అలాగే పింఛను పథకాల ద్వారా భవిష్యత్ ఆర్థిక భద్రతకు మార్గం ఏర్పడింది. దీంతో ఒక సాధారణ బ్యాంకు ఖాతా పొదుపు, బీమా, పింఛను, ప్రభుత్వ ప్రయోజనాలు, డిజిటల్ చెల్లింపులు, రుణ సౌకర్యం వంటి అనేక ఆర్థిక సేవలకు కేంద్రంగా మారింది. జన్ధన్ ఖాతాదారులకు ఉచిత రూపే డెబిట్ కార్డుతో పాటు 2 లక్షల వరకు ప్రమాద బీమా రక్షణ కల్పించే సదుపాయం కూడా ఉంది. పేద కుటుంబాల్లో కుటుంబ పెద్దకు ప్రమాదం జరిగినప్పుడు ఏర్పడే ఆర్థిక భారం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో బీమా రక్షణ కొంత ఆర్థిక భద్రతను అందిస్తుంది. అర్హత ఉన్న ఖాతాదారులకు 10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా అందుబాటులో ఉండడం అత్యవసర సమయంలో ఆర్థిక సహాయానికి ఉపయోగపడుతుంది. జన్ధన్ ఖాతాల మరో ప్రత్యేకత ఏమిటంటే కేవైసీ నిబంధనలను పాటించే ప్రాథమిక ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేకపోవడం. ఖాతాదారులు బ్యాంకు శాఖలు, ఏటీఎంలు, సీడీఎంల ద్వారా నగదు డిపాజిట్ చేయవచ్చు. డిజిటల్ మార్గాల ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు. నిబంధనలకు లోబడి నెలలో 4 నగదు ఉపసంహరణలను ఎలాంటి రుసుము లేకుండా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సదుపాయాలు పేద కుటుంబాలకు బ్యాంకింగ్ను మరింత సులభతరం చేశాయి. ఆర్థిక సార్వజనీనతలో మహిళల పాత్రను పెంచడంలో కూడా జన్ధన్ యోజన ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపింది. 31.31 కోట్ల మహిళల పేరిట ఖాతాలు ఉండడం ఒక ముఖ్యమైన సామాజిక మార్పుకు సంకేతం. మహిళకు సొంత బ్యాంకు ఖాతా ఉండడం అంటే ఆమెకు తన డబ్బుపై ప్రత్యక్ష నియంత్రణ ఏర్పడడం, ప్రభుత్వ సహాయం నేరుగా ఆమె ఖాతాలోకి రావడం, పొదుపు చేసుకునే అవకాశం ఉండడం, బీమా లేదా పింఛను పథకాలలో చేరడం వంటి అవకాశాలు మహిళల ఆర్థిక సాధికారతను పెంచుతాయి. జన్ధన్ ఖాతా ఒక వ్యక్తి ఆర్థిక జీవితంలో తదుపరి అవకాశాలకు కూడా పునాది వేయగలదు. ఖాతాలో పొదుపు చరిత్ర ఏర్పడడం, బ్యాంకింగ్ లావాదేవీలు పెరగడం ద్వారా భవిష్యత్తులో రుణ సౌకర్యాలు పొందే అవకాశాలు మెరుగుపడవచ్చు. ముద్ర వంటి రుణ పథకాలతో అనుసంధానం ద్వారా చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి, సూక్ష్మ పరిశ్రమలకు ఆర్థిక సహాయం లభించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా బ్యాంకు ఖాతా ఒక సాధారణ సేవ నుంచి ఆర్థిక సాధికారతకు ప్రారంభ బిందువుగా మారుతుంది. ఆర్థిక సార్వజనీనతను మరింత విస్తరించేందుకు 2025 జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. దేశంలోని సుమారు 2.7 లక్షల గ్రామ పంచాయతీల్లో కనీసం ఒక శిబిరం నిర్వహించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. ఈ శిబిరాల ద్వారా కొత్త జన్ధన్ ఖాతాలు తెరవడం, కేవైసీ వివరాలను నవీకరించడం, నామినీ వివరాలను నమోదు చేయడం, బీమా పింఛను పథకాల్లో ప్రజలను చేర్చడం, మైక్రో ఇన్సూరెన్స్ను విస్తరించడం వంటి చర్యలను చేపట్టారు. ఈ ప్రచారంలో భాగంగా వివిధ జిల్లాల్లో 177,102 శిబిరాలు నిర్వహించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జన్ధన్ యోజన విజయంలో మిషన్ మోడ్లో అమలు చేయడం ఒక ముఖ్యమైన అంశం. కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు, రాష్ట ప్రభుత్వాలు, బీమా సంస్థలు, బ్యాంకింగ్ కరస్పాండెంట్లు, డిజిటల్ సాంకేతిక వ్యవస్థలు, ఆధార్ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్ కలిసి పనిచేయడం వల్ల ఈ పథకం ఇంత విస్తృత స్థాయిలో అమలైంది. ఒకే ప్రభుత్వ పథకం కాకుండా అనేక ఆర్థిక సేవలను ఒకే వ్యవస్థతో అనుసంధానించడం దీని ప్రత్యేకతగా నిలిచింది. అయితే ఆర్థిక సార్వజనీనత ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. ప్రతి వ్యక్తికి ఖాతా ఉండడం మొదటి అడుగు మాత్రమే. ఆ ఖాతాలు చురుకుగా ఉండేలా చూడడం, ఆర్థిక అక్షరాస్యతను పెంచడం, డిజిటల్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, బీమా పింఛను పథకాల పరిధిని మరింత విస్తరించడం, నిద్రణ ఖాతాలను తగ్గించడం వంటి అంశాలు భవిష్యత్తులో కీలకంగా మారనున్నాయి. బ్యాంకింగ్ సేవలు అందుబాటులో

0: వచ్చినంత మాత్రాన వాటిని సమర్థంగా ఉపయోగించుకునే సామర్థ్యం కూడా ప్రజల్లో పెరగాలి. పీఎంజేడీవై ప్రారంభమైన 11 సంవత్సరాల్లో సాధించిన ఫలితాలను పరిశీలిస్తే ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థలు ఒక కీలక మలుపు అని స్పష్టమవుతుంది. 56.16 కోట్ల ఖాతాలు, 2,67,756 కోట్ల డిపాజిట్లు, 31.31 కోట్ల మహిళా ఖాతాదారులు, 37.48 కోట్ల గ్రామీణ సెమీ అర్బన్ ఖాతాలు, 38.68 కోట్ల రూపే కార్డులు వంటి గణాంకాలు ఈ పథకం విస్తృతిని మాత్రమే కాకుండా దాని సామాజిక ప్రభావాన్ని కూడా ప్రతిబింబిస్తున్నాయి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన భారత ఆర్థిక చరిత్రలో ఒక పథకం మాత్రమే కాదు, అది కోట్లాది మంది ప్రజలను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చిన ఒక పరివర్తనాత్మక ఉద్యమం. ఒక సాధారణ బ్యాంకు ఖాతా ద్వారా పేదలకు పొదుపు అవకాశం లభించింది. బీమా, పింఛను, డిజిటల్ చెల్లింపులు, రుణ సౌకర్యాలకు తలుపులు తెరుచుకున్నాయి. మహిళలకు ఆర్థిక స్వావలంబనకు అవకాశం పెరిగింది. గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థ మరింత చేరువైంది. అందుకే జన్ధన్ యోజనను కేవలం బ్యాంకు ఖాతాల పథకంగా చూడడం సరైంది కాదు. ఇది ఆర్థిక సార్వజనీనత నుంచి ఆర్థిక సాధికారతకు, ఆర్థిక సాధికారత నుంచి ఆర్థిక స్వాతంత్ర్యానికి తీసుకువెళ్లే ఒక దీర్ఘకాలిక ప్రయాణానికి పునాది. భవిష్యత్తులో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, బీమా, పింఛను, రుణ సదుపాయాలు మరింత విస్తరించే కొద్దీ జన్ధన్ ఖాతాల ప్రాధాన్యం కూడా పెరుగుతుంది. దేశ అభివృద్ది ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలంటే ఆర్థిక వ్యవస్థలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరం. ఈ లక్ష్యానికి జన్ధన్ యోజన ఒక బలమైన వేదికగా నిలిచింది. కోట్లాది భారతీయుల చేతుల్లో ఆర్థిక అవకాశాల తాళంచెవిని ఉంచిన ఈ పథకం సమగ్ర అభివృద్ది దిశగా భారతదేశం సాగిస్తున్న ప్రయాణంలో చిరస్థాయిగా నిలిచిపోయే అధ్యాయంగా మిగిలిపోతుంది.
1: పదకొండేళ్ల ప్రధానమంత్రి జన్ధన్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్, వ్యాఖ్యానం కె సుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి కడప కేంద్రం. వాట్సాప్ మనోరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు. ముందుగా చక్రం చిత్రం నుండి శ్రీ పాడిన పాట, కోరుతున్నవారు కడప నుండి వి గోపాల్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఏ పదాన్నైనా మనం పలికింది పలికినట్లుగా రాయడానికి వీలయ్యేటువంటి అవకాశం తెలుగులో ఉంది. గుర్రం జాషువా గారు తెలుగు భాషను గురించి ఒక పద్యం చెప్పారు, నేను ఆ పద్యం మీకు వినిపిస్తాను. ఏమది 6 అక్షరంబుల ఎసక మెసగు కలికి భాషకు తెలుగునకు అలవిగాక అలవియే తాజి లావణ్యము అభినుతింప తదితరంబైన భాషా విధానమునకు అని ముంతాజ్ మహల్ లో ఒక పద్యం.
3: ఇళ్లలో ఉన్నంత వరకు అయితే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడడం అలవాటు చేయాలి. ఇది తల్లిదండ్రులు ఎవరికి వాళ్ళు తమ బాధ్యతగా భావిస్తే కానీ వచ్చే తరానికి ఆ తెలుగు రాకుండా పోయే ప్రమాదం నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే, వచ్చే తరానికి మనం తెలుగు భాషను అందించాలి అని అంటే.
4: పోతన గారు, అలాగే జాషువా గారు, శ్రీశ్రీ గారు కూడా. సో శ్రీశ్రీ గారి కవిత్వ శైలి భాషకే ఒక అందాన్ని తీసుకొస్తుంది. అంటే తెలుగు భాషలో ఎంత మాధుర్యం ఉందో శ్రీశ్రీ అలాగే జాషువా గారు నిరూపించారు. పోతన కవిత్వము అందరికి, వేమన పద్యము, పోతన కవిత్వం అందరికి తెలుగు వాళ్ళకు వచ్చేస్తుంది. అంత బాగా మనకు వాళ్ళు కావ్యాల్ని అందించారు, పద్యాల్ని.
5: మీరు విన్న ఈ మాటలు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 29వ తేదీ ఉదయం 8:35 ప్రసారమవుతున్న మన తెలుగు ప్రత్యేక కార్యక్రమంలోనివి. వ్యాఖ్యానం, సమర్పణ శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా మీరు వింటున్నారు వాట్సాప్ మనోరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిగీతాలు. తర్వాత జీవనరాగం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానంలో, బీవీ ప్రసాద్ సాహిత్యమేనండి సంగీతం సత్యం. వాట్సాప్ ద్వారా ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు చాగల్మరి నుండి రెహానా రెహమాన్ రబ్బానీ, రెహాన్ రాహి.

అలాగే ఇదే పాట కోసం మెసేజ్ చేశారు వాట్సాప్ ద్వారా అనంతపురం జిల్లా కృష్ణారెడ్డిపల్లి గ్రామం నుంచి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: వాట్సాప్ మనోరంజన్ వింటున్నారు. తర్వాత రాఖీ చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్, మమతా మోహన్ దాస్ కలిసి పాడిన పాట. కోరుతున్నవారు కడప భాగ్యనగర్ కాలనీ నుండి శోభన, శ్రావణి, నందిని, మేఘన, విశాలాక్షి, పద్మిని, రాణి, మహేష్ బాబు వీరందరి కోసం ఈ పాట.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: వేంపల్లి మండలం కొత్తపల్లి నుండి కొండారెడ్డి బసిరెడ్డి భరత్ కుమార్ రెడ్డి. వీరు కోరుతున్న పాట దసరా సినిమా నుండి, గానం రామ్ మిర్యాల ధీ.

0: తెలుగులో ఉంది. గుర్రం జాషువా గారు తెలుగు భాషను గురించి ఒక పద్యం చెప్పారు, నేను ఆ పద్యం మీకు వినిపిస్తాను. ఏమది ఆరు అక్షరంబుల ఎసక మెసగు కలికి భాషకు తెలుగునకు అలవిగాక అలవియే తాజి లావణ్యము అభినుతింప తదితరంబైన భాషా విధానమునకు అని ముంతాజ్ మహల్లో ఒక పద్యం.
1: ఇళ్లలో ఉన్నంత వరకు అయితే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడడం అలవాటు చేయాలి. ఇది తల్లిదండ్రులు ఎవరికి వాళ్ళు తమ బాధ్యతగా భావిస్తే కానీ వచ్చే తరానికి ఆ తెలుగు రాకుండా పోయే ప్రమాదం నుంచి మనం తప్పించుకోవాలని అంటే, వచ్చే తరానికి మనం తెలుగు భాషను అందించాలని అంటే.
2: పోతన గారు అలాగే జాషువా గారు, శ్రీశ్రీ గారు కూడా. సో శ్రీశ్రీ గారి కవిత్వ శైలి భాషకే ఒక అందాన్ని తీసుకొస్తుంది. అంటే తెలుగు భాషలో ఎంత మాధుర్యం ఉందో శ్రీశ్రీ అలాగే జాషువా గారు నిరూపించారు. పోతన కవిత్వము అందరికీ, వేమన పద్యము పోతన కవిత్వం అందరికీ తెలుగు వాళ్ళకు వచ్చేస్తుంది. అంత బాగా మనకు వాళ్ళు కావ్యాల్ని అందించారు, పద్యాల్ని.
3: మీరు విన్న ఈ మాటలు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 29వ తేదీ ఉదయం 8:35 ప్రసారమవుతున్న మన తెలుగు ప్రత్యేక కార్యక్రమంలోనివి. వ్యాఖ్యానం సమర్పణ శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి.
4: వాట్సాప్ మనోరంజన్ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత సిద్ధవటం మండలం మాధవరం పోస్ట్ పార్వతీపురం నుండి మామిళ్ల సుబ్బయ్య గారు వాట్సాప్ ద్వారా కోరుకున్న గీతం మూగ మనసులు చిత్రం కోసం కెవి మహదేవన్ స్వరకల్పనలో పి సుశీల గానం చేసిన డాక్టర్ దాశరథి సాహిత్యాన్ని వినిపించమని వాట్సాప్ చేశారు.

తరువాత రంగారెడ్డి జిల్లా గోపికానగర్ నుండి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్ వాట్సాప్ ద్వారా కోరుకున్న పాట ఆడపడుచు చిత్రం కోసం టి చలపతిరావు సంగీత నిర్వహణలో పి సుశీల గానం చేసిన డాక్టర్ దాశరథి సాహిత్యం వినండి.

తరువాత నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, వాణి, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ వీరందరూ రక్త సంబంధం చిత్రం కోసం కెవి మహాదేవన్ స్వరకల్పనలో ఘంటసాల పి సుశీల గానం చేసిన గీతాన్ని వినిపించమని వాట్సాప్ చేశారు.

0: ఏ పదాన్నైనా మనం పలికింది పలికినట్లుగా రాయడానికి వీలయ్యేటువంటి అవకాశం తెలుగులో ఉంది. గుర్మోహన్ జాషువా గారు తెలుగు భాషను గురించి ఒక పద్యం చెప్పారు, నేను ఆ పద్యం మీకు వినిపిస్తాను. ఏమది ఆరు అక్షరంబుల ఎసక మెసగు కలికి భాషకు తెలుగునకు అలవిగాక అలవియే తాజి లావణ్యము అభినుతింప తదితరంబైన భాషా విధానమునకు అని ముంతాజ్ మహల్ లో ఒక పద్యం.
1: ఇళ్లలో ఉన్నంత వరకు అయితే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడడం అలవాటు చేయాలి. ఇది తల్లిదండ్రులు ఎవరికి వాళ్ళు తమ బాధ్యతగా భావిస్తే కానీ వచ్చే తరానికి ఆ తెలుగు రాకుండా పోయే ప్రమాదం నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే, వచ్చే తరానికి మనం తెలుగు భాషను అందించాలి అని అంటే.
2: పోతన గారు అలాగే జాషువా గారు, శ్రీశ్రీ గారు కూడా. సో శ్రీశ్రీ గారి కవిత్వ శైలి భాషకే ఒక అందాన్ని తీసుకొస్తుంది. అంటే తెలుగు భాషలో ఎంత మాధుర్యం ఉందో శ్రీశ్రీ అలాగే జాషువా గారు నిరూపించారు. పోతన కవిత్వము అందరికి, వేమన పద్యము పోతన కవిత్వం అందరికి తెలుగు వాళ్ళకు వచ్చేస్తుంది. అంత బాగా మనకు వాళ్ళు కావ్యాల్ని అందించారు, పద్యాల్ని.
3: మీరు విన్న ఈ మాటలు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 29వ తేదీ ఉదయం 8:35 ప్రసారమవుతున్న మన తెలుగు ప్రత్యేక కార్యక్రమంలోనివి. వ్యాఖ్యానం సమర్పణ శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి.
4: కడప నుండి శారద అనురాధ వీరు వాట్సాప్ ద్వారా కోరుకున్న పాట ఎంఎం కీరవాణి స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన వేటూరి గీతాన్ని వినిపించమని మెసేజ్ చేశారు. చిత్రం రామ్బంటూ.

వాట్సప్ మనోరంజన్ విన్నారు ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు వినండి చిత్రసీమ సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా ఇళయరాజా సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన వేటూరి గీతం చిత్రం రుద్రనేత్ర

0: మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఇప్పుడు 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ ఇంకా 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై కాకుండా మొబైల్లో వినాలి అనుకునే శ్రోతలు newsonair.com యాప్ను డౌన్లోడ్ చేసుకుని వినే అవకాశాన్ని కల్పించింది ఆకాశవాణి. మరి మా కార్యక్రమాలను విని ఆనందిస్తారు కదూ. చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు కార్యక్రమంలో. తరువాత స్వీయ సంగీత నిర్వహణలో ఘంటాడి కృష్ణ వరిగుప్పల యాదగిరి రచనలో పాడిన పాట వినండి. చిత్రం సంపంగి.
1: సెంటర్ పక్క వీధిలో సరోజ ఇంటర్మీడియట్ 3 సార్లు తప్పి ఖాళీగా ఉంది రామావ.
2: రామకృష్ణ బీచ్ ఎదురు సందులో జుంకీల అనుపమా డిగ్రీ డుంకీ కొట్టి మన కోసమే ఎదురు చూస్తుంది.

0: బావా నక్రా నా కక్క చెల్లెళ్ళరు వేధవా.
1: సీతమ్మ ధారలో షర్మిల ఊర్మిల ప్రమీల ఇంటర్ డిగ్రీ ఎంసీఏ.
0: నీకు ఎంసీఏ సీన్ లేదు నాయన.
1: అగ్రహారంలో అమలా, గాజువాకలో గంగా, కాకాని వీధిలో కమల, ఇలా లిస్టు చెబుతూ పోతే

చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఈ మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో అనుబంధం ఖరీదు ఎంత నాటిక వింటారు. రచన శ్రీ ఎర్రం శెట్టి సాయి, నిర్వహణ డాక్టర్ వై సరోజా నిర్మల. చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు కార్యక్రమంలో తర్వాత కోటి సంగీత నిర్వహణలో సీతారామ శాస్త్రి గీతం పాడినవారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రం సరదా బుల్లోడు.

ఈ ప్రసారంలో 12:05 తిరిగి 2:30 ప్రసారమయ్యే కర్ణాటక సంగీతం కార్యక్రమంలో డాక్టర్ రామవరపు మాధురీదేవి గారిచే వీణావాద్యం వింటారు. చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత సాగర్ చిన్మయి పాడిన రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి స్వరాలు కూర్చినవారు దేవిశ్రీ ప్రసాద్, చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్.

ఈ సాయంత్రం 6:30 ప్రసారమయ్యే పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ మొగిలి రామాంజనేయులు పాడిన జానపద గేయాలు వింటారు.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట మిస్టర్ పర్ఫెక్ట్. చిత్రం కోసం గోపికా పూర్ణిమ, మల్లికార్జున్ పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం అది. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. చిత్రసీమ సినిమా పాటలు విన్నారు ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు వినండి ఫిల్మీ గానే హిందీ చిత్రగీతాలు. కార్యక్రమంలో ముందుగా ఎస్డి బర్మన్ సంగీత నిర్వహణలో కిషోర్ కుమార్ పాడిన పాట, చిత్రం హరే రామ హరే కృష్ణ.

ఫిల్మీ గానే కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట ఆర్డి బర్మన్ సంగీత నిర్వహణలో కిషోర్ కుమార్ పాడింది. చిత్రం జవానీ దివానీ.

తరువాత రాజ్ కుమార్ చిత్రం కోసం లతా మంగేష్కర్ పాడిన హస్రత్ జైపురి సాహిత్యం వినండి. సంగీతం శంకర్ జయకిషన్.

ఫిల్మీగానే హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత కిషోర్ కుమార్ ఆశా భోస్లే పాడిన పాట, చిత్రం రామ్ బలరామ్.

0: ఫిల్మీగానే హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా శివహరి సంగీత నిర్వహణలో జాలీ ముఖర్జీ శ్రీదేవి పాడిన ఆనందబక్షి సాహిత్యం వినండి. చిత్రం చాందిని.
1: చాందినీ

ఫిల్మీగానే హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

తరువాత నీదయరాధ వసంత భైరవిరాగంలో త్యాగరాజస్వామి వారి కీర్తన రూపకతాళం.

కర్ణాటక సంగీతం కార్యక్రమంలో మీరింతవరకు డాక్టర్ రామవరపు మాధురీదేవి గారిచే వీణావాదన విన్నారు. మృదంగ సహకారం పత్రి సతీష్ కుమార్ గారు, ఘటం సహకారం

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఆర్థిక రంగంలో అపూర్వమైన సాధికారత సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తారు. నేపాల్ టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కు పెరిగింది. ఈరోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం, రాఖీ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. జన్ధన్ యోజన అపూర్వమైన స్థాయిని, పరివర్తనాత్మకమైన ఫలితాలను అందించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్థిక రంగంలో దీనివల్ల అపూర్వమైన సాధికారత సాధించగలిగామని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరిచారు. మొత్తం డిపాజిట్లు 317,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని 2014లో ఇదే రోజున ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమానత్వ కార్యక్రమంగా ఈ పథకం భారతీయులందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద 78% ఖాతాలు గ్రామీణ లేదా సెమీ అర్బన్ ప్రాంతాల్లో తెరిచారు. సుమారు 56% ఖాతాలు మహిళల పేరిటున్నాయి. ప్రతి ఖాతాలో సగటు డిపాజిట్ 5,356 రూపాయలుగా ఉంది. జన్ధన్ ఖాతాదారులకు 41 కోట్లకు పైగా రూపే కార్డులు జారీ చేశారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పథకం కోట్లాది మంది ప్రజలను, ముఖ్యంగా అట్టడుగు వర్గాలను తన సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవడానికి బ్యాంకింగ్ ఆర్థిక సేవలు పొందేలాగా శక్తివంతులను చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తారు. ఆయన తాష్కండ్ నగరంలో 2 రోజుల పాటు గడుపుతారు. ఈ పర్యటనలో భాగంగా 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్తో ప్రధానమంత్రి ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. తాష్కండ్లోని శాస్త్రి స్మారక చిహ్నాన్ని కూడా సందర్శిస్తారు. తాష్కండ్లోని లాల్ బహదూర్ శాస్త్రి స్మారక చిహ్నం, నగరంలోని శాస్త్రి వీధిలో ఉన్న భారత్ 3వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి కాంస్య విగ్రహం, 1976లో ఆవిష్కరించిన ఈ స్మారకాన్ని ప్రధానమంత్రి సందర్శిస్తారు. స్థానిక ఉజ్బెకిస్తాన్ శిల్పి యాకోవ్ షాపిరో ఈ కాంస్య విగ్రహానికి రూపకల్పన చేశారు. అక్కడ నివాళులు అర్పించేందుకు వచ్చే భారతీయ ప్రయాణికులు, దౌత్యవేత్తలు, వ్యాపార సందర్శకులకు తాష్కెంట్లో ఈ ప్రదేశం అత్యంత ప్రముఖమైన చోటుగా ఆవిర్భవించింది. అలాగే తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లో మహాత్మా గాంధీ కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి మోదీ సందర్శిస్తారు. భారత ప్రజల సాహిత్య చరిత్ర, అభివృద్ది దశలపైన, ముఖ్యంగా హిందీ ఇతర భారతీయ భాషలపైన ఈ కేంద్రంలో విద్యా పరిశోధనలు జరుగుతాయి. ఉజ్బెకిస్తాన్ భారత్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి కూడా ఈ కేంద్రం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈవేళ నుంచి అమెరికాలో 6 రోజుల పర్యటనలో ఉంటారు. ఆమె తన పర్యటనలో భాగంగా షికాగో, ఆష్విల్, న్యూయార్క్ నగరాలను సందర్శిస్తారు. షికాగోలో ప్రముఖ పెట్టుబడిదారులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్థిక మంత్రి పాల్గొని ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ సీఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో చర్చిస్తారు. షికాగోలో ఎంపిక చేసిన కంపెనీల సీఓలు, సీనియర్ నాయకులతో ద్వైపాక్షిక వ్యక్తిగత సమావేశాలను కూడా ఆర్థిక మంత్రి నిర్వహిస్తారు. భారత్లో పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక దృక్పథం, భారత్ అమెరికా మధ్య వ్యాపార పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసే రంగాలపైన ఈ చర్చల్లో ప్రముఖంగా దృష్టి కేంద్రీకరిస్తారు. షికాగో విశ్వవిద్యాలయంలోని పోల్స్కీ సెంటర్ ఫర్ ఆంటర్ప్రినర్షిప్ అండ్ ఇన్నోవేషన్ను కూడా ఆర్థిక మంత్రి సందర్శిస్తారు. అలాగే షికాగోలో భారతీయ సంతతికి చెందినవారు, ప్రవాస భారతీయులతో కూడా ఆమె సమావేశమవుతారు. నేపాల్ టిబెట్ ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కు పెరిగింది. సరిహద్దులో ఇరువైపులా 1468 మందికి పైగా గల్లంతయ్యారని అంచనా వేస్తున్నారు. నేపాల్లో 910 మంది ఆచూకీ లేకుండా పోయినట్లు అధికారులు వెల్లడించగా, టిబెట్లో మరో 558 మంది ఆచూకీ లభించలేదని అధికారులు చెప్పారు. ప్రభావిత జిల్లాల నుంచి నేపాల్ భద్రతా సిబ్బంది 800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ పెను ప్రమాదం అనంతరం భారత్ భారీగా రక్షణ చర్యలను చేపట్టింది. నేపాల్లో ఉన్న 290 మంది భారతీయ పౌరులతో ఇంతవరకు ఇంకా కమ్యూనికేషన్ ఏర్పడలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కనిపించకుండా పోయిన భారతీయుల్లో జల విద్యుత్ ప్రాజెక్టు కార్మికులు, వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటక బృందాలు ఉన్నాయి. వారి ఆచూకీ తెలుసుకోవడానికి రక్షణ చర్యలు సమన్వయం చేసింది.

0: అందుకు మన దేశం అత్యవసర ప్రయత్నాలు చేస్తోంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 84 మంది పౌరులను రక్షించినట్లు తెలుస్తోంది. అందులో త్రిశూలి 1 రన్ ఆఫ్ రివర్ జల విద్యుత్ ప్రాజెక్టుకు చెందిన 63 మంది కార్మికులు, అలాగే తమిళనాడుకు చెందిన 21 మంది ఉన్నారు. నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షాతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడి భారత్ తరఫున పూర్తి మానవతా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచ సంస్కృత దినోత్సవం జరుపుకుంటున్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ సంస్కృత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. సంస్కృతం భారతదేశ జ్ఞానం, తత్వశాస్త్రం, నాగరికతలకు చెందిన కాలాతీతమైన భాష అని, ఇది దేశంలో గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, బౌద్ధిక సంప్రదాయాన్ని మరింతగా పెంపొందించిందని చెప్పారు. భవిష్యత్ తరాలను శాశ్వత జ్ఞాన సంప్రదాయంతో అనుసంధానించాలని, ఆధునిక ప్రపంచంలో సంస్కృత భాష ప్రాముఖ్యతను పెంపొందించాలని, సంస్కృతంలో ఉన్న అమూల్యమైన నిధిని సంరక్షించి ప్రోత్సహించాలని, ప్రచారం చేయాలని ఉపరాష్టపతి విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశమిస్తూ సంస్కృత భాష కాలాతీతమైన సమృద్దిని గుర్తు చేసుకోవడానికి శ్రావణ పౌర్ణమి రోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం జరుపుకుంటారని తెలియజేశారు. భారతదేశ జ్ఞానం, ఆలోచన, సృజనాత్మకతకు సంస్కృతం నిరంతర వాహకంగా ఉందని, దాని సానుకూల ప్రభావం ఇప్పటికీ అనేక రంగాల్లో కనిపిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా సంస్కృతం నేర్చుకుంటున్న, బోధిస్తున్న వారికి, భావితరాలకు అందించేందుకు కృషి చేస్తున్న వారందరికీ ప్రధానమంత్రి అభినందనలు తెలియజేశారు. ఈరోజు రక్షాబంధన్ పండుగ సందర్భంగా దేశ విదేశాల్లో భారతీయులకు రాష్టపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ పండుగ పవిత్ర సంప్రదాయం ప్రాచీన కాలం నుంచి భారతీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో అంతర్భాగంగా ఉందని రాష్టపతి పేర్కొన్నారు. జీవితంలో ప్రతి సంబంధానికి నమ్మకం, సహానుభూతి, పరస్పర సహకారమే పునాది అని రక్షాబంధన్ గుర్తు చేస్తుందని రాష్టపతి చెప్పారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. జమ్ముకశ్మీర్లో వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈవేళతో ముగుస్తుంది. ఏడాది జూలై 3వ తేదీన ప్రారంభమైన ఈ 57 రోజుల యాత్ర ఈరోజు శ్రావణ పౌర్ణమి సందర్భంగా విజయవంతంగా ముగుస్తుంది. పవిత్ర గుహాలయానికి మహంత్ దీపేంద్రగిరి నేతృత్వంలో పవిత్ర ఛడి ముబారక్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. ఈ ఏడాది పెహల్గాం బల్తాల్ మార్గాల ద్వారా 480,000 మందికి పైగా భక్తులు యాత్రలో పాల్గొని పవిత్ర మన్సు శివలింగాన్ని దర్శించుకున్నారు. భారత్లో ప్రస్తుతం 7 ప్రదేశాల్లో 24 అణు విద్యుత్ రియాక్టర్లు పనిచేస్తున్నాయి. వీటి మొత్తం స్థాపిత సామర్థ్యం 8.78 గిగావాట్లు. మరో 9 రియాక్టర్లు నిర్మాణంలో ఉన్నట్లు అణుశక్తి శాఖ తెలియజేసింది. విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే కాకుండా వైద్య రంగం, వ్యవసాయం, వివిధ పారిశ్రామిక లక్ష్యాలకు తోడ్పడుతూ భారత్ అభివృద్ది ప్రయాణంలో అణుశక్తి ఒక ముఖ్యమైన అంశంగా అవతరించిందని అణు ఇంధన శాఖ తెలియజేసింది. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ మద్దతుతో నడుస్తున్న ఒక గూఢచర్య నెట్వర్క్ ను భగ్నం చేశారు. సోషల్ మీడియా వేదికగా 2024 నుంచి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ పీఐఓ కోసం పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీకి చెందిన ఒక దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దంపతులు భారతీయ సిమ్ కార్డులను సేకరించి దుబాయ్ మీదుగా పాకిస్తాన్ కు పంపడం ద్వారా పాకిస్తాన్ హ్యాండ్లర్లకు లాజిస్టికల్ మద్దతు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సిమ్ కార్డులను పాకిస్తాన్ ఆపరేటర్లు వాట్సాప్ ఖాతాలను యాక్టివేట్ చేసేందుకు, భారతీయులకు సందేశాలు పంపించేందుకు ఉపయోగించారు. అమెరికాలోని సెయింట్ లూయిస్ లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫాబియానో కరువానాపై మన దేశానికి చెందిన ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఆర్థిక రంగంలో అపూర్వమైన సాధికారత సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జన్ధన్ యోజన 13వ వార్షికోత్సవం సందర్భంగా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈవేళ నుంచి అమెరికాలో పర్యటిస్తారు. నేపాల్ లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కి పెరిగింది. ఈరోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం, రాఖీ పండుగ దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కడప కేంద్రం ఏకచిత్ర గానం. రక్షాబంధన్ పండుగ సందర్భంగా ఈరోజు ఏకచిత్ర గానం శీర్షికన హిట్లర్ చిత్రం నుండి పాటలు వింటారు. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, నాగూర్బాబు, కెజే యేసుదాస్, సుజాత, రేణుక, ఇంకా సంగీత. సంగీతం కోటి. వినండి ఏకచిత్ర గానం శీర్షికన హిట్లర్ సినిమా నుండి పాటలు.

ఏకచిత్రగానం శీర్షికన హిట్లర్ సినిమా నుండి పాటలు వింటున్నారు. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత, రేణుక, సంగీత, ఇంకా కేజే యేసుదాస్, నాగూర్బాబు బృందం. సంగీతం కోటి.

ఏకచిత్ర గానం శీర్షికన మీరింతవరకు హిట్లర్ సినిమా నుండి పాటలు విన్నారు. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత, కెజె యేసుదాస్, నాగూర్బాబు, రేణుక, సంగీత. సంగీతం కోటి.

0: ఏ పదాన్నైనా మనం పలికింది పలికినట్లుగా రాయడానికి వీలయ్యేటువంటి అవకాశం తెలుగులో ఉంది. గుర్రం జాషువా గారు తెలుగు భాషను గురించి ఒక పద్యం చెప్పారు, నేను ఆ పద్యం మీకు వినిపిస్తాను. ఏవది ఆరు అక్షరంబుల ఎసక మెసగు కలికి భాషకు తెలుగునకు అలవిగాక అలవియే తాజి లావణ్యము అభినుతింప తదితరంబైన భాషా వితానమునకు అని ముంతాజ్ మహల్ లో ఒక పద్యం.
1: ఇళ్లలో ఉన్నంత వరకు అయితే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడడం అలవాటు చేయాలి. ఇది తల్లిదండ్రులు ఎవరికి వాళ్ళు తమ బాధ్యతగా భావిస్తే కానీ వచ్చే తరానికి ఆ తెలుగు రాకుండా పోయే ప్రమాదం నుంచి మనం తప్పించుకోవాలేనంటే, వచ్చే తరానికి మనం తెలుగు భాషను అందించాలేనంటే.
2: పోతన గారు అలాగే జాషువా గారు, శ్రీశ్రీ గారు కూడా. సో శ్రీశ్రీ గారి కవిత్వ శైలి భాషకే ఒక అందాన్ని తీసుకొస్తుంది. అంటే తెలుగు భాషలో ఎంత మాధుర్యం ఉందో శ్రీశ్రీ అలాగే జాషువా గారు నిరూపించారు. పోతన కవిత్వము అందరికి, వేమన పద్యము పోతన కవిత్వం అందరికి తెలుగు వాళ్ళకు వచ్చేస్తుంది. అంత బాగా మనకు వాళ్ళు కావ్యాల్ని అందించారు, పద్యాల్ని.
3: మీరు విన్న ఈ మాటలు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 29వ తేదీ ఉదయం 8:35 ప్రసారమవుతున్న మన తెలుగు ప్రత్యేక కార్యక్రమంలోనివి. వ్యాఖ్యానం సమర్పణ శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి.
4: ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం.

0: వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో జన్ధన్ యోజన కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు విద్యుత్గా మార్చేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పి నారాయణ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు తాగు సాగునీరు అందించనున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ప్రతి ప్రాంతానికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం గొప్ప ఫలితాలను సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2014లో ఇదే రోజున జన్ధన్ యోజనను ప్రారంభించగా ఈ పథకం కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు తెరవగా వాటిలో 3,17,000 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత కార్యక్రమంగా జన్ధన్ యోజన దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఈ పథకం కింద తెరిచిన ఖాతాల్లో 78% గ్రామీణ పాక్షిక పట్టణ ప్రాంతాలకు చెందినవని, సుమారు 56% ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయని తెలిపారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కృష్ణంపాలెం గ్రామస్తులు కాలుష్యం నుంచి కాపాడాలంటూ చేసిన విజ్ఞప్తిపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన ఆదేశాలతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సంబంధిత సంస్థలో తనిఖీలు నిర్వహించారు. పరిశ్రమలో యంత్ర పరికరాల ప్రారంభ సమయంలో కలప వ్యర్థాలను ఇంధనంగా వినియోగించడం వల్ల కాలుష్య వాయువుల ద్వారా కృష్ణంపాలెం గ్రామం పునరావాస కాలనీ వైపు వ్యాపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కాలుష్య నియంత్రణ పరికరాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం శుద్ది చేసిన ఉద్గారాలను తగిన ఎత్తులోని చిమ్నీ ద్వారా విడుదల చేసిన తర్వాతే కార్యకలాపాల ప్రక్రియ చేపట్టాలని అధికారులు సంస్థ యాజమాన్యానికి సూచించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 6 వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు విద్యుత్గా మార్చేలా చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పాత వ్యర్థాల తొలగింపు, వ్యర్థాల శుద్ది కేంద్రాల ఏర్పాటు పనులపై అమరావతి సచివాలయంలో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ 150 లక్షల టన్నుల పాత వ్యర్థాలను పూర్తిగా తొలగిస్తున్నామని తెలిపారు. ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాల నిర్వహణ కోసం ఏర్పాటు చేస్తున్న ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్రాన్ని డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు తాగు సాగునీరు అందించనున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ 2 ఏళ్లలోనే వెలుగొండ ప్రాజెక్టులోని ఫీడర్ కెనాల్కు సంబంధించి 11 కిలోమీటర్ల లైనింగ్ పూర్తి చేశామని వివరించారు. వెలుగొండ నిర్వాసితులకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలియజేస్తూ
1: 2026 ఆగస్టు కల్లా వెలుగొండను పూర్తి చేసి ప్రకాశం ఉమ్మడి జిల్లాకు సాగు త్రాగునీరు అందించాలి ఒక లక్ష్యం నిర్దేశించడం, 2,250 కోట్ల రూపాయలు 2 ఏళ్లలో వెచ్చి

0: అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడలరేవు నుంచి సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు ఈరోజు రాష్టానికి చేరుకున్నారు. ప్రభుత్వ సహకారంతో పశ్చిమ బెంగాల్ నుంచి అధికారులు వారిని కాకినాడకు తీసుకువచ్చారు. ఈ నెల 3వ తేదీన చేపల వేటకు వెళ్లిన వారి బోటు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు పశ్చిమ బెంగాల్లోని శంకర్పూర్ జెట్టి వద్ద మత్స్యకారుల ఆచూకీ గుర్తించారు. వారిని రాష్టానికి తీసుకురావడంతో కాకినాడకు చేరుకున్న మత్స్యకారులకు స్థానిక శాసనసభ్యులు వి కొండబాబు, మండలి సభ్యులు రాజశేఖర్ స్వాగతం పలికారు. అభివృద్దికి రహదారులే కీలకమని, ప్రతి ప్రాంతానికి మెరుగైన రవాణా సౌకర్యంతో పాటు రహదారి అనుసంధానం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని జాతీయ రహదారి NH 26 నుంచి విశ్వనాథపురం మీదుగా కొత్త వలస వరకు 8 కిలోమీటర్ల మేర చేపట్టనున్న రహదారి అభివృద్ది పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, సుమారు 4 కోట్ల 43 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నామని చెప్పారు. రహదారి నిర్మాణం పూర్తయితే పలు గ్రామాలకు రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజు వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ అన్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణలో విద్యార్థులతో కలిసి ఆయన ఈరోజు ఉదయపు నడకలో పాల్గొన్నారు. అనంతరం మాధవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు ఫిట్ ఇండియా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలను పాటించాలని పీవీఎన్ మాధవ్ సూచిస్తూ,
1: జ్ఞాన భండారమైన ఈ యొక్క ఎస్వి యూనివర్సిటీలో తిరగటం జరిగింది. అలాగే ఇంకో పక్క ప్రకృతి అందాలు, వృక్ష సంపద ఉంది. కొంచెం అద్భుతమైన వాతావరణంలో ఉదయాన్నే ఆరోగ్యానికి ఆహ్లాదకరమైన వాతావరణం జోడవటం ఏదైతుందో నిజంగానే చాలా సంతోషం. అందరూ కూడా తప్పనిసరిగా ఫిట్ గా ఉండడానికి ఫిట్ ఇండియా మూవ్మెంట్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఆ మూవ్మెంట్ లో మనందరం కూడా తప్పనిసరిగా భాగస్వాములు అవ్వాలి. ఆ విధంగా నేను ప్రతిరోజు యోగా చేయటం, అలాగే వాకింగ్ చేయటం నిత్య విధిగా మార్చుకోవాలి. తద్వారా ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మాణం చేయడానికి మనకు కారణం అవసరం.
0: జనసేన పార్టీ శాసనమండలి సభ్యులు కొణిదల నాగబాబు ఆంధ్రప్రదేశ్ గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ గా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అరణ్య భవన్లో జరిగిన కార్యక్రమంలో చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. 2047 నాటికి రాష్ట భౌగోళిక విస్తీర్ణంలో అటవీ వృక్ష విస్తీర్ణాన్ని 50% పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ఏపీ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా నాగబాబుకు ఈ బాధ్యతలు అప్పగించగా ప్రభుత్వం ఆయనకు కేబినెట్ ర్యాంక్ హోదా కల్పించింది. తిరుపతిలో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీని ఈరోజు నిర్వహించారు. రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీల్లో విజేతలైన క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. తారకరామా స్టేడియం నుంచి NTR సర్కిల్ వరకు సాగిన ర్యాలీని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తిరుపతిని మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి విద్య, క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, SIR ప్రక్రియలో ఎటువంటి లోపాలకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏ శ్యామ్ ప్రసాద్ అధికారులకు సూచించారు. పుట్టపర్తిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓటర్ల జాబితా సవరణ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రక్రియ, అధికారులు చేపడుతున్న చర్యలపై జిల్లా ఎన్నికల ఓటర్ల జాబితా పరిశీలకులతో కలిసి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు అనర్హులు, మరణించిన వారి పేరు నమోదులను పరిశీలించాలని సూచించారు. చేనేతల సంక్షేమం, ఆర్థిక భద్రతకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నేతన్న సేవల పథకం అమలుపై సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో జన్ధన్ యోజన కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు విద్యుత్ గా మార్చేలా

0: చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పి నారాయణ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు తాగు సాగునీరు అందించనున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ప్రతి ప్రాంతానికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

0: శ్రోతలకు నమస్కారం. శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈనాటి కార్యక్రమంలో అనుబంధం ఖరీదు ఎంత నాటిక వింటారు. రచన శ్రీ ఎర్రం శెట్టి సాయి, నిర్వహణ డాక్టర్ ఎల్లంరాజు సరోజా నిర్మల. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి అనుబంధం ఖరీదు ఎంత నాటిక. రచన శ్రీ ఎర్రం శెట్టి సాయి, నిర్వహణ డాక్టర్ ఎల్లంరాజు సరోజా నిర్మల.

0: evacuation efforts underway in flooded areas. Fresh flood warning issued in Nepal as 5.1 magnitude earthquake hits Sichuan province of China. Finance Minister Nirmala Sitharaman to be on a six-day visit to US beginning today. And India's Vilavan Senthil Kumar to take on Balázs Farkas of Hungary in the final of PSA Budapest Squash Open tonight. And with that, we end the midday news.
1: ఆకాశవాణి కడప కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా టి చలపతిరావు సంగీత నిర్వహణలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం వినండి. చిత్రం అల్లుడొచ్చాడు.

0: పాడు మనసు మనసు.
1: తరువాత స్నేహం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన ఆరుద్ర సాహిత్యం వినండి. సంగీతం కెవి మాదేవన్.

తరువాత కెవి మహాదేవన్ స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన ఆత్రేయ గీతం వినండి. చిత్రం అండమాన్ అమ్మాయి.

0: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం.
1: ఏ పదాన్నైనా మనం పలికింది పలికినట్లుగా రాయడానికి వీలయ్యేటువంటి అవకాశం తెలుగులో ఉంది. గురుమోహన్ జాషువా గారు తెలుగు భాషను గురించి ఒక పద్యం చెప్పారు, నేను ఆ పద్యం మీకు వినిపిస్తాను. ఏమది, ఆరు అక్షరంబుల ఎసక మెసగు కలికి భాషకు తెలుగునకు అలవిగాక అలవియే తాజి లావణ్యము అభినుతింప తదితరంబైన భాషా విధానమునకు అని ముంతాజ్ మహల్ లో ఒక పద్యం.
2: ఇళ్లలో ఉన్నంత వరకు అయితే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడడం అలవాటు చేయాలి. ఇది తల్లిదండ్రులు ఎవరికి వాళ్ళు తమ బాధ్యతగా భావిస్తే కానీ వచ్చే తరానికి ఆ తెలుగు రాకుండా పోయే ప్రమాదం నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే, వచ్చే తరానికి మనం తెలుగు భాషను అందించాలి అని అంటే.
3: పోతన గారు అలాగే జాషువా గారు, శ్రీశ్రీ గారు కూడా. సో శ్రీశ్రీ గారి కవిత్వ శైలి భాషకే ఒక అందాన్ని తీసుకొస్తుంది. అంటే తెలుగు భాషలో ఎంత మాధుర్యం ఉందో శ్రీశ్రీ అలాగే జాషువా గారు నిరూపించారు. పోతన కవిత్వము అందరికి, వేమన పద్యము పోతన కవిత్వం అందరికి తెలుగు వాళ్ళకు వచ్చేస్తుంది. అంత బాగా మనకు వాళ్ళు కావ్యాల్ని అందించారు, పద్యాల్ని.
4: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 29వ తేదీ ఉదయం 8:35 ప్రసారమవుతున్న మన తెలుగు ప్రత్యేక కార్యక్రమంలోనివి వ్యాఖ్యానం సమర్పణ శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి.
0: ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు వినండి కర్ణాటక సంగీతం. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామవర్పు మాధురీదేవి గారిచే వీణావాదన. మృదంగ సహకారం శ్రీ పత్రి సతీష్ కుమార్ గారు, ఘటం సహకారం డాక్టర్ రామవర్పు రవీంద్ర తేజస్వి. మరి వేరే దిక్కెవరు షణ్ముఖ ప్రియరాగంలో

కర్ణాటక సంగీతం కార్యక్రమంలో మీరింతవరకు డాక్టర్ రామవరపు మాధురీదేవి గారిచే వీణావాదన విన్నారు. మృదంగ సహకారం శ్రీ పత్రి సతీష్ కుమార్ గారు, ఘటం సహకారం రామవరపు రవీంద్ర తేజస్వి గారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 3 గంటలు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, ఇంకా 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై మా తర్వాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.

ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, ఇంకా 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై నేటి మా సాయంత్రం ప్రసారం ప్రారంభం. సమయం 5 గంటలు. ఈ ప్రసారంలో ముందుగా చిత్రసీమ సినిమా పాటలు.

కార్యక్రమంలో ముందుగా సరిగమ్మలో చిత్రం నుండి కేజే యేసుదాస్ చిత్ర పాడిన వేటూరి సాహిత్యం వినండి. సంగీతం బాంబే రవి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: Up to 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
7: చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత కేవి మహాదేవన్ స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ గారం చేసిన సీతారామశాస్త్రి సాహిత్యం వినండి. చిత్రం సూత్రధారులు.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వినండి స్వయంవరం చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ స్వర్ణలత పాడిన భువనచంద్ర గీతం. సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

గుడ్ ఈవినింగ్ టు ఆల్. మా కార్యక్రమాలు వింటున్న శ్రోతలకు నమస్కారం. నేటి క్రీడావాణి కార్యక్రమానికి స్వాగతం.

కార్యక్రమాన్ని మంచి మాటతో ప్రారంభిద్దాం. చిన్ననాటి అల్లరు నుంచి జీవితాంతం తోడుగా నిలిచే బంధమే అన్నా చెల్లెళ్ళ బంధం.

ఎస్బీఐలో 9,124 జూనియర్ అసోసియేట్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతుంది. మొత్తం ఖాళీల సంఖ్య 9,124. ఇందులో రెగ్యులర్ మరియు బ్యాక్లాగ్ పోస్టులు కలవు. రెగ్యులర్లో 7,680 పోస్టులు, అలాగే బ్యాక్లాగ్లో 1,400 పోస్టులు కలవు. వీటికి అర్హతలు: డిగ్రీ పాస్ అయి 28 సంవత్సరాలలోపు వయసు గలవారు అర్హులు. వీటికి ప్రిలిమ్స్ మెయిన్స్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ 31 నెల. మరిన్ని వివరాలకై వెబ్సైట్ను సంప్రదించగలరు. వెబ్సైట్ చిరునామా https://sbi.bank.in/web/carreesne సంప్రదించగలరు. మరిన్ని వివరాలకై https://sbi.bank.in/web/carees అనే వెబ్సైట్ను సంప్రదించగలరు.

దేశవ్యాప్తంగా వివిధ పోస్టర్ సర్కిళ్లలో గ్రామీణ డక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం ఖాళీల సంఖ్య 918. ఇందులో జీడీఎస్, బీపీఎం, ఏబీపీఎం అను పోస్టులు కలవు. వీటికి వయస్సు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయసు గలవారు అర్హులు. వీటికి ఎలాంటి రాత పరీక్ష లేకుండా 10th మార్కుల ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. మరిన్ని వివరాలకై indiapost.gov.in అన్ వెబ్సైట్ను సంప్రదించగలరు. వెబ్సైట్ చిరునామా మరోసారి indiapost.gov.in అన్ వెబ్సైట్ను సంప్రదించగలరు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.

కొంతమంది నాలెడ్జ్ పెంచుకోవడానికి ఎన్నో బుక్స్ చదువుతూ వారి పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. మీరు మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి ప్రతి సోమవారం ప్రసారమవుతున్న యువవాణిలోని ప్రజ్ఞ కార్యక్రమంలో పాల్గొనండి. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ప్రజ్ఞ కార్యక్రమం అత్యంత అవసరం. ఈ కార్యక్రమంలో మేమెన్నో సబ్జెక్ట్స్ నుండి ప్రశ్నలు అడుగుతాం. మరి మీరంతా ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని మేమడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పండి. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0856224417 లేదా 244119. ప్రతి సోమవారం యువవాణిలో ప్రజ్ఞ కార్యక్రమం సాయంత్రం 5:15 నుండి 5:50 వరకు కొనసాగుతుంది. పోటీ పరీక్షలకు వెళ్లే వారికి ఈ ప్రజ్ఞ ఎంతగానో ఉపయోగపడుతుంది. వినండి ప్రజ్ఞ లైవ్ క్విజ్ ప్రోగ్రామ్.

దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ జట్టు సెమీఫైనల్కు అర్హత సాధించింది. క్వార్టర్ ఫైనల్లో నార్త్ జోన్ 52 పరుగుల తేడాతో వెస్ట్ జోన్ను ఓడించింది. 287 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్నైట్ స్కోర్ 220/7తో చివరి రోజు 2 ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్ట్ జోన్ జట్టు చివరికు 57.3 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. ఊర్విల్ పటేల్ 25 ఆశలు పెట్టుకున్నా అతడు జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. చివరి రోజు వెస్ట్ జోన్ జట్టు 6.3 ఓవర్లలోనే మిగిలిన 3 వికెట్లను కోల్పోయింది. నార్త్ జోన్ బౌలర్లు అబిద్ ముస్తాక్ 4 వికెట్లు పడగొట్టాడు.

ఇచెస్టర్ తొలిసారి అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని అధిష్ఠించాడు. 2011లో టెస్ట్ అరగెట్టం చేసిన స్టార్క్ 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో మొదటిసారి నెంబర్ 1 బౌలర్గా నిలిచాడు. ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన 2 టెస్టులో స్టార్క్ 10 వికెట్లతో విజయం సాధించగా ఫలితంగా 872 పాయింట్ వేగంతో 2 స్థానాలు మెరుగుపరుచుకుని టాప్ ర్యాంకర్కు చేరాడు. భారత ప్రెసర్ జస్ప్రీత్ బుమ్రా 862 పాయింట్లు సాధించి 2 స్థానానికి పడిపోగా న్యూజిలాండ్ బౌలర్ 861 పాయింట్లతో 3 ర్యాంకులో నిలిచాడు. బంగ్లాదేశ్తో సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన స్టార్క్ బూమ్రా కంటే 10 పాయింట్ల ముందున్నాడు.

0: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: నవ్వడం అనేది మనసుకు ఔషధం లాంటిది. ప్రతిరోజును చిరునవ్వుతో మొదలు పెట్టాలి.
1: మనసులో ఎంత బాధ ఉన్నా ఒక్క నవ్వు అన్నిటినీ మార్చేస్తుంది.
0: నవ్వితేనే జీవితం రంగులమయం అవుతుంది.
1: చిన్న చిరునవ్వు
0: పెద్ద ఆనందం.
1: టెన్షన్ ను దూరం చేసేది
0: ఒక చిన్న నవ్వు. నవ్వండి,
1: నవ్వించండి,
0: జీవితాన్ని ఎంజాయ్ చేయండి.
1: మీ నవ్వు రేడియోలో వినిపించాలంటే
0: మాతో ఇప్పుడే ట్యూన్ అవ్వండి.
1: ఆ నవ్వును మీకు అందించడానికి ప్రతి మంగళవారం వస్తున్న నవ్వే కావాలి మీ అందరికీ తెలిసిందే.
0: ఇక నుండి ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య కాల్స్ చేసి మీ జోక్స్ ని మాతో పంచుకోండి.
1: మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0852244197
0: లేదా 2441119.
1: ఇక నుండి మంగళవారమే ఫోన్ చేసి
0: అదే రోజు మీ జోక్స్ ని వినండి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

తొలి గేమ్లో ప్రజ్ఞానంద ఓటమి. గ్రాండ్ చెస్ 2 ఫైనల్స్ తొలి క్లాసికల్ గేమ్లో భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద ఓటమి పాలయ్యాడు. అమెరికా గ్రాండ్ మాస్టర్ కరువాన 48 ఎత్తుల్లో ప్రజ్ఞానందపై గెలిచి 6-0 ఆధిక్యంలోకి వెళ్లాడు. వీరిద్దరి మధ్య మరో క్లాసికల్ గేమ్, 2 ర్యాపిడ్ గేమ్లు, 4 బ్లిజ్ గేమ్లు జరగాల్సి ఉన్నాయి. క్లాసికల్ గేమ్లో గెలిస్తే 6 పాయింట్లు లభిస్తాయి, ర్యాపిడ్ గేమ్లో గెలిస్తే 4 పాయింట్లు లభిస్తాయి, అలాగే బ్లిజ్ గేమ్లో గెలిస్తే 2 పాయింట్లు దక్కుతాయి.

మహిళల హాకీ ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరడంలో విఫలమైన భారత జట్టు ఇప్పుడు 5వ స్థానం కోసం జర్మనీతో ఆటకు సిద్ధమైంది. ఈ మెగా టోర్నీలో ఫుల్ డీ నుండి ఆటలోకి దిగిన సలీమా సారథ్యంలోని భారత జట్టు ఒక మ్యాచ్లో గెలిచి మరో 2 మ్యాచ్లను డ్రా చేసుకుంది. అనంతరం 2వ దశ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ నెదర్లాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఆస్ట్రేలియాతో చివరి మ్యాచ్లో గెలిస్తేనే సెమీస్కి అర్హత సాధించే దశలో టీమిండియా డ్రా చేసుకుని సెమీఫైనల్కు దూరమైంది. గతంలో 2 సార్లు వరల్డ్ కప్ నెగ్గిన జర్మనీ ప్రస్తుతం 5వ ర్యాంకులో ఉండగా భారత్ 9వ స్థానంలో ఉంది. 1974లో జరిగిన తొలి మహిళల హాకీ ప్రపంచకప్లో అత్యుత్తమంగా 4వ స్థానంలో నిలిచిన భారత్ ఆ తర్వాత ఎప్పుడూ సెమీస్కి చేరలేకపోయింది.

నేటి నుంచి మహిళల ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, హాంకాంగ్, థాయిలాండ్. గ్రూప్ బిలో

డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండోనేషియా, యుఏ జట్లున్నాయి. నేడు జరిగే తొలి ఆటలో హాంకాంగ్తో థాయిలాండ్ ఆడనుంది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు తమ తొలి మ్యాచ్ను ఆదివారం థాయిలాండ్తో, సెప్టెంబర్ 3న హాంకాంగ్తో, సెప్టెంబర్ 5న పాకిస్తాన్తో ఆడుతుంది. గ్రూప్ దశ ముగిశాక రెండు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరుకుంటాయి. సెప్టెంబర్ 10న తొలి సెమీఫైనల్, సెప్టెంబర్ 11న రెండో సెమీఫైనల్, సెప్టెంబర్ 13న ఫైనల్ జరుగుతాయి. ఈ మ్యాచ్లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మొదలవుతాయి.

ఇదండి నేటి క్రీడావాణి కార్యక్రమం. రేపటి యువవాణి కార్యక్రమంలో జనరల్ స్టడీస్ యొక్క ప్రాధాన్యతపై శ్రీ కే తాండవకృష్ణ గారి ప్రసంగం వింటారు. అంతవరకు సెలవు, నమస్తే.

ఇక రేపు ప్రసారం కాబో కొన్ని కార్యక్రమ వివరాలను చూద్దాం. రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు గానం చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం వినవచ్చు. 6:30 సూక్తి రత్నావళి, వ్యాఖ్యాత శ్రీ విద్వాన్ ఎస్ సుబ్బరాయుడు. 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, సమాచార వేదిక, ఆ తర్వాత ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన కాస్మెటిక్ గైనకాలజీ గురించి డాక్టర్ రాటాల శిరీష గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. కార్యక్రమంలో చివరిగా కుమారి గవ్వల ప్రణతి పాడిన భక్తిగీతాలు వినవచ్చు. రేపు ఉదయం 8:35 తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మన తెలుగు ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. వ్యాఖ్యానం మరియు నిర్వహణ శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. 9:00 హలో బ్రిచి శ్రోతలు ఫోన్ ద్వారా ప్రత్యక్షంగా కోరుకునే చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 10:00 వసుదైక కుటుంబం, అనంతరం మనోరంజని, శ్రోతలు వాట్సప్ ద్వారా కోరిన చిత్రగీతాలు వినవచ్చు. రేపు ఉదయం 11:30 ఫిల్మీ గానేలో హిందీ చిత్రగీతాలు ప్రసారమవుతాయి. రేపు మధ్యాహ్నం 12:40 మనోరంజని, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాలు వినవచ్చు. 1:30 మహిళాభారతి కార్యక్రమంలో ప్రతిస్పందన. ఈ వారం ప్రసారమైన మహిళాభారతి కార్యక్రమాలపై మహిళా శ్రోతల స్పందన వినవచ్చు. 2:15 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. రేపు మధ్యాహ్నం 2:30 హిందుస్థానీ సంగీతంలో ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ గారి గాత్రం ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రభాత ప్రసారంలో ప్రసారం కాబో కార్యక్రమ వివరాలు.

ఈ ప్రసారంలో రాత్రి 10 గంటలకు ద్రౌపది స్వయంవరం హరికథ వింటారు. కథకులు శ్రీమతి వి విజయకుమారి భాగవతారిణి. మరికొన్ని ప్రసార విశేషాలు రాత్రి 7 గంటలకు తిరిగి 8:40 తెలుసుకోవచ్చు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:05. ఆంగ్లంలో వార్తలు విందాం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మహిళల పురోగతికి సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఒక నెల ఒక నియోజకవర్గం నాలుగు సందర్శనలు కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై రేపు అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంచేందుకు నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. స్వర్ణ నియోజకవర్గం విజన్ యాక్షన్ ప్లాన్ అమలుపై ప్రజాప్రతినిధులు, అధికారులతో ఈరోజు జరిగిన సమీక్షలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా విజన్ ప్లాన్ రూపొందించుకుని పనిచేయడం దేశంలోనే తొలిసారిగా మన రాష్టంలో అమలు చేస్తున్నామని, దీనికి జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ క్రమంలో నియోజకవర్గాల విజన్ను సమర్థవంతంగా అమలు చేయాలని, విజన్ ప్లాన్ అమలులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలది కీలక పాత్ర అని పేర్కొన్నారు. నియోజకవర్గాల విజన్ ప్లాన్ అమలు పనితీరుకు ప్రామాణికమన్న ముఖ్యమంత్రి విజన్ ప్లాన్ పై ప్రజాప్రతినిధులు నిరంతరం సమీక్షించాలని స్పష్టం చేశారు. ఎక్కడికి వెళ్లినా తెలుగు ఆడపడుచులు చూపే ప్రేమాభిమానాలు ఎప్పటికీ మరువలేనివని రాష్ట పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పర్యటనకు వచ్చిన ఆయనకు స్థానిక శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ ఘనస్వాగతం పలికి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహిళల భద్రత, వారి సాధికారతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహిళల పురోగతికి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని రాష్టంలోని మహిళలందరికీ కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ఇప్పటికే ఫిర్యాదుల దినోత్సవం నిర్వహిస్తున్న రాష్ట ప్రభుత్వం తాజాగా కాన్స్టిట్యుయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ సీవీఏపీని ప్రతి నియోజకవర్గంలోనూ అందుబాటులోకి తీసుకువచ్చింది. గుంటూరు జిల్లాలో తొలి సీవీఏపీ కార్యక్రమాన్ని తెనాలి పట్టణంలో ఈరోజు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సాంకేతికత సహకారంతో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సున్నా ఫిర్యాదులు వచ్చే దిశగా పరిపాలన కొనసాగిస్తున్నామని చెప్పారు. ఒక నెల ఒక నియోజకవర్గం నాలుగు సందర్శనలు కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. మహనీయుల జీవితాలు, సేవలు, స్పూర్తిదాయక ఆలోచనలు నేటి యువతకు, భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని రాష్ట ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఒంగోలు 150 వసంతాల ఉత్సవాల సందర్భంగా ఒంగోలు అభివృద్దికి కృషి చేసిన 20 మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించారు. మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, మహనీయుల త్యాగాలను భావితరాలకు పరిచయం చేయడమే లక్ష్యంగా విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సామాజిక, సాంస్కృతిక, విద్యా, రాజకీయ, సాహిత్య రంగాలకు చెందిన 20 ప్రముఖుల విగ్రహాలు ఒంగోలుకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. ప్రకాశం జిల్లా సంస్కృతి, పశు సంపదకు ప్రతీకగా ఒంగోలు గిత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సముచితమని వ్యాఖ్యానించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. డ్రగ్స్ వద్దు, క్రీడలు ముద్దు, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఏ రవినాయుడు పిలుపునిచ్చారు. తిరుపతిలో ఈరోజు డ్రగ్స్ వద్దు, క్రీడలు ముద్దు నినాదంతో జరిగిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అమరావతి ఛాంపియన్షిప్లో పాల్గొన్న క్రీడాకారులు సామాజిక బాధ్యతతో కూడిన డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. క్రీడాకారులు క్రమశిక్షణ, ఫిట్నెస్కు ప్రతీకలుగా, యువతకు ఆదర్శంగా నిలుస్తూ సమాజంలో మంచి మార్పు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించగలరని పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం పోలీసు శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు, చట్టపరమైన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో క్రీడాకారులు తమ మద్దతు అందించారని అన్నారు.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో అబార్షన్ వికటించి ఓ మహిళ మృతి చెందిన ఘటనపై విచారణ జరుపుతామని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ వెల్లడించింది. వైద్యుడు ఫోన్లో సలహాలు ఇస్తూ ఉండగా సిబ్బందితో అబార్షన్ ప్రక్రియ నిర్వహించినట్టు వచ్చిన వార్తలపై కౌన్సిల్ స్పందించింది. మండలిలో అంతర్భాగంగా ఉన్న యాంటీ క్వాకరీ కమిటీ ద్వారా ఘటనకు సంబంధించిన వాస్తవాలను నిర్ధారించి కౌన్సిల్కు ఉన్న అధికారాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని చైర్మన్ డాక్టర్ గార్లపాటి నందకిషోర్ తెలిపారు. ఈ ఘటన అత్యంత విషాదకరమని, అనధికార వైద్య చర్యలను ఉపేక్షించేది లేదని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో పీజీ వైద్య విద్యార్థుల నిధుల నిర్వహణ, డ్యూటీ రోస్టర్లు, సెలవుల విషయంలో అమలులో ఉన్న నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్

ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్దన్ స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రిన్సిపాళ్లు, బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేశారు. పీజీ వైద్య విద్యార్థులకు వారానికి 74 గంటలకు మించి విధులు కేటాయించరాదని, ప్రతి పీజీ విద్యార్థికి వారానికి ఒక పూర్తి రోజు సెలవు తప్పనిసరిగా ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాత్రి డ్యూటీ చేసిన పీజీ విద్యార్థికి మరుసటి రోజు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలన్నారు. పూర్వ ఉత్తర్వులను అమలు చేయకపోతే ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉత్తర బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలపై సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతంలోనూ, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై రేపు అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించింది. పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతిలోని రాష్ట సచివాలయంలో లెగసీ వేస్ట్ తొలగింపు, ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల ఏర్పాటు పనులపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మహిళల పురోగతికి, సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై రేపు అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఉక్తం యత్ విగతేషు ద్వాదశసు వర్షేషు జనధన యోజనాయాః అభూతపూర్వ పరివర్తనకారిణాం పరిణామానాం ప్రభావః అద్భుతః అస్తి. సామాజికాంతర్జాలపటలే శ్రీమోదీ అలిఖత్ యత్ జనధన యోజనా విత్తీయ సమావేశనం సంవర్ధయితుం దేశస్య జనాన్ శక్తికర్తుం చ మహత్వపూర్ణాం భూమికాం నిర్వహతి. ప్రధానమంత్రి జనధన యోజనాయాః అంతర్గతం అధునావధి ఊనషష్టికోటితోపి అధికాః లేఖాః ఉద్ఘాటితాః. అత్ర లేఖాసు ఆహత్య 17,000,000,000 రూప్యకాణి స్థాపితాని సంతి. ఇయం యోజనా విశ్వస్య బృహత్తమా విత్తీయ సమావేశ పరికల్పనా రూపేణ విద్యతే. ఏషా యోజనా సర్వేభ్యః భారతీయేభ్యః బ్యాంక్ ప్రవేశం సుకరం కరోతి. భ్రాతృభగిన్యోః అగాధ స్నేహ సంబంధస్య ప్రతీకభూతం రక్షాబంధన పర్వ అద్య సమగ్ర దేశే మహోల్లాసేన ఆచర్యతే. అస్మిన్ పావనావసరే రాష్ట్రపతినా ఉపరాష్ట్రపతినా అథ చ ప్రధానమంత్రిణా అద్య నవదిల్ల్యాం విభిన్నానాం విద్యాలయానాం సంస్థానాం చ ఛాత్రైః బాలకైశ్చ సహ ఇదం పర్వ సోత్సాహం సమనుష్ఠితం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్వః ఉజ్బెకిస్తానస్య ద్విదివసీయ ప్రవాసాయ తాష్కంద నగరం గమిష్యతి. యాత్రావధౌ ప్రధానమంత్రి ఉజ్బెకిస్తానస్య రాష్ట్రపతినా శౌకత్ మిజియోయేవ్ వర్యేణ సహ ఉచ్చస్తరీయ వార్తాం కరిష్యతి. అస్యాః వార్తాయాః ముఖ్యం ఉద్దేశ్యం భారత ఉజ్బెకిస్తానయోః రణనీతిక సంబంధాన్ నూతనాం ఉచ్చతాం నేతుం అస్తి. నేపాల తిబ్బత సీమాయాం వినాశకారిణా జలౌఘేన మృతానాం సంఖ్యా సమేధ్య 38,500 జాతా. సీమాయాః ఉభయతః సంప్రాప్తం అపి 45,500 జనాః విలుప్తాః సంతి. సహాయోద్ధారదళాని నదీతీరేషు పృథుషు వసతిషు చ జీవితాన్ జనాన్ అన్విషంతి. తే జలౌఘేన ప్రవహిత శరీరాణి అన్విష్య ఆనయంతి. పరంతు భోటేకోషీ నద్యాః ఉద్గమస్థలం నికషా నవనిర్మితం జలబంధయుతం సరోవరమాలక్ష్య సంప్రతి చింతా ప్రవర్తతే. అధికారిణః శంకాకులాః సంతి యత్ జలబంధస్య విఫలతయా పునరేకదా కశ్చన భీషణః శక్తిశాలీ జలప్రవాహః ఆగంతుమర్హతి. అనేన ఆపదవర్ధనం సహాయోద్ధారకార్యం చ ప్రభావితం భవిష్యతి. అధునావధి నేపాలస్య సురక్షాకర్మిణః ప్రభావితజనపదేభ్యః 800 జనాన్ సురక్షితస్థానేషు ప్రాపితవంతః. సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూజ్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. విదేశమంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకరః అద్య నేపాలే అనువర్తమానాని సహాయోద్ధారకార్యాణి ఉద్దిశ్య చర్చాం అకరోత్. ఏకస్మిన్ సామాజికాంతర్జాలపటలే డాక్టర్ జయశంకరః అవదత్ యత్ కాఠమాండు బీజింగయోః వర్తమానాభ్యాం భారతీయదూతావాసాభ్యాం భారతీయనాగరికాణాం స్థితి విషయ సద్యస్తనసూచనాః ఉపలంభితాః. తేన ఏతదపి ఉక్తం యత్ విదేశమంత్రాలయేన సంబద్ధైః విభాగైః నేపాలాయ ప్రేషణీయాణాం సహాయసామగ్రీణాం విషయ సంసూచితాస్తి. కేంద్రీయవిత్తమంత్రి నిర్మలా సీతారామనిత్యేషా అద్యారభ్య సంయుక్తరాజ్యస్య 6-దివసీయసర్వకారీయయాత్రాయాం భవిష్యతి. స్వకీయ అమెరికాయాత్రావధౌ సా షికాగో ఎష్విలే న్యూయార్క్ నగరాణాం ప్రవాసం కరిష్యతి. షికాగోనగరే విత్తమంత్రి ప్రముఖనివేశకైః సహ ఏకాయాం గోల్మే సంగోష్ఠ్యాం భాగం గ్రహీష్యతి. అథ చ అశాసకీయక్షేత్రస్య ప్రముఖైః ముఖ్యకార్యకారి అధికారిభిః అధ్యక్షైః వరిష్ఠప్రతినిధిభిః చ సహ సంభాషణం విధాస్యతి. అస్యాం యాత్రాయాం సా షికాగోనగరస్థైః భారతీయసముదాయస్య జనైః సహ అపి సంవాదం కరిష్యతి. ఎష్విల్ నగరే శ్రీమతీ సీతారామన్ అమెరికా దేశస్య అధ్యక్షతాయాం ఆయోజ్యమానే జీ 20 విత్తమంత్రిణాం తథా

0: ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సహైవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వ సంస్కృత దివసస్య పావన పర్వణి దేశవాసిభ్య శుభాశయా ప్రాకటయతాం. సామాజిక సంజాలీయ సందేశే ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రావోచత్ యత్ సంస్కృతం భారతీయ జ్ఞానస్య దర్శనస్య సభ్యతాయాశ్చ శాశ్వతీ భాషా వర్తతే. యయా దేశస్య సమృద్ధ సాంస్కృతిక న్యాసః బౌద్ధిక పరంపరా చ సంరచితా. సహ జనాన్ నివేదితవాన్ యత్తే సంస్కృతస్య అమూల్య నిధేః సంరక్షణం సంవర్ధనం ప్రసారణంచ కుర్యుః. సహైవ ఆగామి వంశం ఏతయా శాశ్వత జ్ఞాన పరంపరయా చ సహ యోజయేయుః. యేన ఆధునిక జగతి అస్య మహత్వం వర్ధయేరన్. అపరత్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యగాదీత్ యత్ సంస్కృత భాషాయా శాశ్వత వైభవస్య ఆచరణార్థం శ్రావణ పూర్ణిమాయాం విశ్వ సంస్కృత దివసః ఆచర్యతే. సహ న్యవేదయత్ యత్ సంస్కృతం భారతీయ జ్ఞానస్య చింతనస్య సృజనశీలతాయాశ్చ నిరంతరం వాహికా సమజాయత. అస్యాః సకారాత్మకః ప్రభావః అద్యాపి బహుషు క్షేత్రేషు దృశ్యతే. ప్రధానమంత్రిణా భారతే సమగ్ర విశ్వస్మిన్ సంస్కృతస్య అధ్యయనాధ్యాపన సంలగ్నానాం అథ చ అస్యాః శాశ్వత సంపదః ఆగామి వంశే ప్రసారాయ కార్యరతానాం సర్వేషాం విదుషాం సాధకానాం చ భూరిశః ప్రశంసా కృతా. భారతస్య వేలావాన్ సెంథిల్ కుమారః గతరాత్రౌ PSA బుడాపేస్ట్ ఓపెన్ స్క్వాష్ స్పర్ధాయాః ఉపాంత్యచక్రే స్వదేశీయం క్రీడకం వీర్ చోటరాని ఇత్యముం రోమాంచకద్వంద్వే పరాజిత్య అంతిమచక్రే స్వస్థానం నిశ్చితవాన్. వేలావాన్ అద్య రాత్రౌ ఆయోజ్యమానే అంతిమచక్రే హంగేరీ దేశస్య స్థానీయ ప్రసిద్ధ క్రీడకేన బాలాజ్ ఫార్కష్ ఇత్యమునా సహ ప్రతిస్పర్ధిష్యతి ఇతి వార్తాః.
1: ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 6:30.

0: ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. కార్యక్రమంలో శ్రీ మోగిలి రామాంజనేయులు పాడిన జానపద గీతాలు విందాం. హార్మోనియం సహకారం వైకృష్ణమూర్తి, డోలు సహకారం చాట్ల నాగరాజ. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

0: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: వాణిజ్య ప్రకటనలు విన్నారు. పల్లె ప్రాంతాలు కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. ఇప్పుడు విందాం శ్రీ మొగిలి రామాంజనేయులు పాడిన జానపద గీతాలు.

ఆశగల్ల మోయిన మీద ఓరి మొగుడా, ఆశగల్ల మోయిన మీద ఓరి మొగుడా, నన్ను ఆసుపత్రి బిల్ పిలుచు ఓరి మొగుడా, ఆశమల్ల మోయినమైతే ఓరి మొగుడా, నన్ను ఆసుపత్రి బిల్ పిలుచు ఓరి మొగుడా, ఆశగల్ల మోయిన మీద ఓరి మొగుడా, నన్ను ఆసుపత్రికి బిల్ పిలు.

చేసుకున్న ముని వేదే ఓరి మొగుడ, నాకు చేపలన్న వండి పెట్టు ఓరి మొగుడ, చేసుకున్న ముని వేదే ఓరి మొగుడ, నాకు చేపలన్న వండి పెట్టు ఓరి మొగుడ, చేసుకున్న ముని వేదే.

దైగల్ల మోని మీద ఓరి మొగుడా, నాకు డాక్టర్ను పిలిపించు ఓరి మొగుడా. దైగల్ల మోని మీద ఓరి మొగుడా, నాకు డాక్టర్ను పిలిపించు ఓరి మొగుడా. దైగల్ల మోని

ఉంటాన పోతాన ఓరి మొగుడ, నన్ను ఉయ్యాలలు పిలుచు ఓరి మొగుడ, ఉంటాన పోతాన ఓరి మొగుడ, నగు ఉయ్యాలలు పిలుచు ఓరి మొగుడ, ఉంటాన పోతాన ఓరి మొగుడ, నగు ఉయ్యాలలు పిలుచు ఓరి మొగుడ, ఒరి మొగుడ వయ్యరి మొగుడ, నా ఎలుబని పాడు చూడు ఓరి మొగుడ, ఒరి మొగుడ వయ్యరి మొగుడ, నా ఎలుబని చూడు.

దైగల్ల మోని మీద ఓరి మొగుడా, నన్ను ధర్మార మెచ్చించు ఓరి మొగుడా. దైగల్ల మోని మీద ఓరి మొగుడా, నన్ను ధర్మార మంపించు ఓరి మొగుడా. దైగల్ల మోని మీద ఓరి మొగుడా, నన్ను ధర్మార మంపించు ఓరి మొగుడా. ఓరి మొగుడా వయ్యారి మొగుడా, నా ఏలుబన్ని బాడు చూడు ఓరి మొగుడా. ఓరి మొగుడా వయ్యారి మొగుడా, నా ఏలుబన్ని బాడు.

ఇంతవరకు మీరు శ్రీ మొగిలి రామాంజనేయులు పాడిన జానపద గీతాలు విన్నారు. హార్మోనియం సహకారం వై కృష్ణమూర్తి, డోలు సహకారం చాట్ల నాగరాజ. రేపు సాయంత్రం 6:30 ప్రసారమయ్యే పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీకృష్ణ రాయబారం రంగస్థల పద్యనాటకం ఉపప్లావ్య ఘట్టం భీముని పాత్రలో శ్రీ ఎంసి వెంకటేశ్వర్లు పాడిన రంగస్థల పద్యాలు వినవచ్చు. ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

చేసే సూచనలు. మినుము మరియు పెసర సాగులో సస్యరక్షణ గురించి తెలుసుకుందాం. మినుము ఇంకా పెసర పంటలో తొలిదశ నుండి కాయదశ వరకు ఆశించే పురుగులు మరియు తెగుళ్ల నివారణ గురించి తెలుసుకుందాము. రైతులందరూ సకాలంలో సస్యరక్షణ చర్యలను చేపట్టించో తగిన దిగుబడులను పొందటానికి అవకాశం ఉంటుంది. ముందుగా మనం పంటను ఆశించే పురుగులు, వాటి నివారణ పద్ధతుల గురించి తెలుసుకుందాము. చిత్త పురుగుల గురించి తెలుసుకుందాం. ఈ పురుగులు పైరుపై రెండు ఆకుల దశలో ఆశించి రంధ్రాలు చేస్తాయి. వీటి బెడద ఎక్కువగా ఉన్నప్పుడే నివారించకపోతే 80% మొక్కలు ఈ దశలోనే చనిపోతాయి. వీటి నివారణకు 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా ఎసిఫేట్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత తామర పురుగుల విషయానికొస్తే, ఈ పురుగులు తొలిదశలో లేత ఆకులపై వృద్ధి చెంది ఆకుల అడుగు నుండి రసాన్ని పీలుస్తాయి. వీటి వల్ల ఆకుముడత అనే వైరస్ వ్యాధి కూడా వ్యాపిస్తుంది. పంటకు 15-20% నష్టం కలుగజేస్తుంది. వీటి నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా ఫిప్రోనిల్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే మరొక పురుగు మారుక మచ్చల పురుగు. ఈ పురుగు మొగ్గ, పూత, పిండ దశల్లో ఆశించి ఎక్కువ నష్టం కలగజేస్తూ ఉంటుంది. పూత దశలో పూలను గూడుగా చేసి లోపలి పదార్థాలను తింటుంది. కాయలు తయారయ్యేటప్పుడు కాయలను దగ్గరకు చేర్చి గూడుగా కట్టి కాయలకు రంధ్రం చేసి లోపలి గింజలను తింటం వలన పంటకు ఎక్కువ నష్టం కలగజేస్తుంది. వీటి నివారణకు పైరు పూత దశకు రాక ముందు నుండే జాగ్రత్తలు చేపట్టుకోవాలి. పూత దశలో తప్పనిసరిగా పైరుపై 5% వేపగింజల కషాయం లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే రెక్కల పురుగులు గ్రుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. వేప సంబంధిత మందులు వికర్షకాలుగా పనిచేయడం వలన రెక్కల పురుగులు గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు. అంతేకాక అప్పటికే పంట మొక్కలపై ఉన్న గ్రుడ్లు కూడా పగిలి చనిపోతాయి. తక్కువ కాల పరిమితి గల పైర్లపై ఇది అత్యంత ఉపయోగకరంగా పనిచేస్తుంది. మొగ్గ పూత దశలో అక్కడక్కడా కొన్ని పూమొగ్గలను సేకరించి వాటిని తెరచి పిల్ల పురుగులు ఉన్నాయో లేదో మనం పరిశీలించుకుంటూ ఉండాలి. పిల్ల పురుగులు కనిపించినట్లయితే వెంటనే

క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా థయోడికార్బ్ 1 గ్రాము లేదా ఎసిఫేట్ 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పంటలో గూళ్లు గమనించినట్లయితే నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు ఏదో ఒక మందును 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పంటలో గూళ్లు కనిపించినట్లయితే నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు ఈ మందులలో ఏదో ఒక మందును 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మరలా అవసరమైతే మందులను మార్చి మార్చి 2 నుండి 3 సార్లు పూత మరియు కాయదశల్లో పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉధృతి అధికంగా గమనించినప్పుడు స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా ఫ్లూబెండయమైడ్ 0.2 మిల్లీలీటర్లు ఏదో ఒక మందును 1 లీటర్ నీటికి కలిపి పైరుపై పిచికారీ చేసుకోవాలి. ఇక తెల్లదోమ విషయానికొస్తే ఈ పురుగులు ఆకుల్లోని రసాల్ని పిలుస్తాయి. అంతేకాక ఎల్లో మెజాయిక్ అనే వైరస్ వ్యాధిని కూడా ఇది వ్యాప్తి చేస్తుంది. వీటి నివారణకు 2 మిల్లీలీటర్లు మిటైల్ డెమోటాన్ను లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పొగాకు లద్దె పురుగు గురించి తెలుసుకుంటే ఈ పురుగులు ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గీకి తినడం వలన ఆకులు తెల్లగా కనిపిస్తాయి. ఆకులకు రంధ్రాలు చేసి ఆకులను పూర్తిగాను పువ్వులను ఇంకా పిందెలను కూడా తింటాయి. ఈ పురుగులు రాత్రిపూట ఎక్కువగా తింటూ పగలు మొక్కల మొదల్లోనూ భూమి నెర్రల్లోనూ చేరతాయి. వీటి నివారణకు గ్రుడ్ల సముదాయాలను ఏరివేయాలి. పిల్ల పురుగులతో ఉన్న ఆకులను ఏరి నాశనం చేసుకోవాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసి పురుగు ఉధృతిని గమనించాలి. ఎకరానికి NPV 200 LE ద్రావణాన్ని సాయంకాలంలో పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు పొలంలో విషపు ఎర ముద్దల్ని వెదజల్లాలి. చివరగా క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా నొవల్యూరాన్ 1 మిల్లీలీటర్ లేదా థయోడికార్బ్ 1 గ్రాం లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక తెగుళ్ల విషయానికి వస్తే ముందుగా కోరినోస్పోరా ఆకుమచ్చ తెగుళ్ళు గురించి తెలుసుకుందాం. ఈ తెగుళ్లు సోకిన ఆకులపై చిన్న చిన్న గుండ్రని గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆకులు ఎండి రాలిపోతూ ఉంటాయి. వీటి నివారణకు 1 లీటర్ నీటికి 2.5 గ్రాములు మాంకోజెబ్ లేదా 3 గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ ను లేదా 2 మిల్లీలీటర్లు హెక్సాకోనాజోల్ 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. LBG 648 రకం ఈ తెగుళ్లను తట్టుకుంటుంది. ఇక ఎండు తెగులు విషయానికొస్తే ఈ తెగులు ఆశించిన మొక్కలు వడలి ఎండిపోతూ ఉంటాయి. పంటకు అధిక నష్టం కలుగజేస్తుంది. ఈ తెగులు భూమిలో ఉన్న శిలీంధ్రం ద్వారా వ్యాపిస్తుంది. కనుక పైరుపై మందులను వాడి నివారించుట లాభసాటి కాదు. LBG 611, LBG 648, 685 రకాలకు ఈ తెగుళ్లను తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఒకే పైరు సంవత్సరాల తరబడి వేయకుండా మార్చి మార్చి రకాలను వేసుకుంటూ ఉంటే రైతులకు దిగుబడిని పొందటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇటువంటి తెగుళ్లు సోకకుండా నివారించుకోవటానికి అవకాశం ఉంటుంది. తర్వాత తెగుళ్ళకొస్తే పక్షి కన్ను తెగులు, సీతాఫలం తెగులు అని అంటారు. ఈ తెగులు సోకిన ఆకులపై లేత పసుపు రంగు అంచులతో కూడిన చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఈ తెగులు నివారణకు మాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా హెక్సాకొనాజోల్ 2 మిల్లీలీటర్లు లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. తుప్పు లేదా కుంకుమ తెగులు విషయానికొస్తే పైరు పూత దశలో ఈ తెగులు లక్షణాలు బాగా కనిపిస్తూ ఉంటాయి. ఆకు ఉపరితలం పైన లేత పసుపు వర్ణం గల గుండ్రని చిన్న చిన్న మచ్చలు కుంకుమ లేక తుప్పు రంగును పోలి ఉంటాయన్నమాట. ఈ తెగులు నివారణకు లీటర్ నీటికి 3 గ్రాములు మాంకోజెబ్, దానితో పాటు 1 మిల్లీలీటర్ డైనోకాప్ లేదా 1 మిల్లీలీటర్ ట్రైడిమార్ఫ్ లేదా 1 గ్రాము బేలిటాన్ కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. రబీ కాలంలో మాగాణి భూముల్లో మినుము పైరుపై 35 నుండి 40 రోజుల దశలో ఆశించే కొరినోస్పోరా ఆకుమచ్చ తెగులు, అలాగే 45 నుండి 50 రోజుల దశల్లో బూడిద తెగులు, ఇంకా 60 నుండి 65 రోజుల దశల్లో తుప్పు తెగుళ్లు ఆశిస్తూ ఉంటాయి. ఈ తెగుళ్ల నివారణకు సస్యరక్షణ చర్యలు లీటర్ నీటికి 35 నుండి 35 రోజుల దశలో 3 గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 2.5 గ్రాములు మాంకోజెబ్, దాంతోపాటు 1 మిల్లీలీటర్ డైనోకాప్ కలిపి పిచికారీ చేసుకోవాలి. బూడిద తెగుళ్ల విషయానికొస్తే రాత్రి వేళల్లో చలిగాను

0: పగటిపూట వేడిగాను ఉన్నప్పుడు బూడిద తెగులు ఉధృతి పెరగటానికి అవకాశం ఉంటుంది. ఈ తెగులు లక్షణాలను గమనించినట్లయితే మొదటి ఆకుల మీద తెల్లని మచ్చలు ఏర్పడతాయి. తద్వారా ఈ మచ్చల నుండి శిలీంద్ర బీజాలు ఉత్పత్తి అయ్యి ఆకుల మీద బూడిద పొరగ ఏర్పడటం వల్ల కిరణజన్య సంయోగక్రియ తగ్గిపోయి తగినంత ఆహార పదార్థం తయారు కాక దిగుబడులు తగ్గటమే కాక గింజ నాణ్యత కూడా తగ్గిపోతుంది. తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు తెల్లని బూడిదలాంటి పొర పిందెలు కాయలు ఇంకా కాండం మీదకు వ్యాప్తి చెందుతుంది. క్రమేపీ ఆకులు ఎండి రాలిపోతూ ఉంటాయి. వీటి నివారణకు పొలంలో మరియు గట్ల మీద తెగులు సోకిన కలుపు మొక్కలను ముందుగా పీక్కి నాశనం చేసుకోవాలి. లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు హెక్సాకొనజోల్ లేదా 1 మిల్లీలీటర్ ప్రొపికొనజోల్ లేదా 1 మిల్లీలీటర్ డెఫెనాకొనజోల్ లేదా 1 గ్రాము మైక్లోబ్యూటానిల్ లేదా 1 గ్రాము కార్బండిజన్ లీటరు నీటిలో కలిపి అవసరాన్ని బట్టి 10 నుండి 15 రోజుల వ్యవధిలో మందులను మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి. ఇంకా పల్లాకు తెగులు. ఈ తెగులు విషయానికొస్తే ఇది జెమినీ వైరస్ జాతి వలన కలిగే తెగులు. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు కాయల మీద పసుపుపచ్చ మచ్చలు ఏర్పడతాయి. తొలిదశలో ఈ వైరస్ తెగులు ఆశించినట్లయితే పైరు గిడసబారిపోయి పూత పూయక ఎండిపోతుంది. ఈ వైరస్ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. పల్లాకు తెగులును తట్టుకునే ఎల్బీజీ 752 PU31 T9 TU92 ఈ 4 రకాలను సాగు చేసుకోవాలి. విధిగా విత్తన శుద్ధి పాటించుకుంటూ ఉండాలి. పొలంలో పల్లాకు తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేసుకోవాలి. తెల్లదోమ నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటరు లేదా ప్రొఫెనోఫాస్ 1.5 మిల్లీలీటర్ నీటికి కలిపి 1 నుండి 10 రోజులు వ్యవధిలో మందును మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి. ఇలా రైతులు పంటలో ఎటువంటి తెగులు వచ్చింది అనేది గమనించుకుని ముందుగానే సస్యరక్షణ చేసుకుంటూ మంచి మందుల్ని వాడుకున్నట్లయితే పైరు ఏపుగా పెరిగి మంచి దిగుబడినివ్వటానికి అవకాశం ఉంటుంది.
1: వ్యవసాయ సూచనలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. కొన్ని ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 పంట సీమలు కార్యక్రమంలో వివిధ పంటలలో అడవి పందుల యాజమాన్యం అన్న అంశం గురించి తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పిఎన్ హారతి గారి ప్రసంగం విందాం. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం. ఇందులో అలీప్ వై హబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ జహీరుల్లా గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. అంశం జెన్ నెక్స్ట్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేషన్ స్టార్టప్ పథకం గురించి. 8:00 చిత్రసీమలో సినిమా పాటలు వినవచ్చు. రాత్రి 10:00 ద్రౌపది స్వయంవరం హరికథ వింటారు. కథకులు శ్రీమతి వి విజయకుమారి భాగవతారిని. ఇవి ఇప్పుడు ప్రసారం కాబోవు కొన్ని కార్యక్రమ వివరాలు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి. ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: రేపటి ప్రభాత ప్రసారంలో 8:35

0: ఏ పదాన్నైనా మనం పలికింది పలికినట్లుగా రాయడానికి వీలయ్యేటువంటి అవకాశం తెలుగులో ఉంది. గుర్రం జాషువా గారు తెలుగు భాషను గురించి ఒక పద్యం చెప్పారు, నేను ఆ పద్యం మీకు వినిపిస్తాను. ఏమది ఆరు అక్షరంబుల ఎసక మెసగు కలికి భాషకు తెలుగునకు అలవిగాక అలవియే తాజి లావణ్యము అభినుతింప తదితరంబైన భాషా వితానమునకు అని ముంతాజ్ మహల్ లో ఒక పద్యం.
1: ఇళ్లలో ఉన్నంత వరకు అయితే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడడం.

0: అలవాటు చేయాలి. ఇది తల్లిదండ్రులు ఎవరికి వాళ్ళు తమ బాధ్యతగా భావిస్తే కానీ వచ్చే తరానికి ఆ తెలుగు రాకుండా పోయే ప్రమాదం నుంచి మనం తప్పించుకోవాలని అంటే, వచ్చే తరానికి మనం తెలుగు భాషను అందించాలని అంటే.
1: పోతన గారు అలాగే జాషువా గారు, శ్రీశ్రీ గారు కూడా. సో శ్రీశ్రీ గారి కవిత్వ శైలి భాషకే ఒక అందాన్ని తీసుకొస్తుంది. అంటే తెలుగు భాషలో ఎంత మాధుర్యం ఉందో శ్రీశ్రీ అలాగే జాషువా గారు నిరూపించారు. పోతన కవిత్వము అందరికీ, వేమన పద్యము పోతన కవిత్వం అందరికీ తెలుగు వాళ్ళకు వచ్చేస్తుంది. అంత బాగా మనకు వాళ్ళు కావ్యాల్ని అందించారు, పద్యాల్ని.
2: మీరు విన్న ఈ మాటలు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 29వ తేదీ ఉదయం 8:35 ప్రసారమవుతున్న మన తెలుగు ప్రత్యేక కార్యక్రమంలోనివి. వ్యాఖ్యానం సమర్పణ శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి.

రేపు సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు చిత్రసీమ, 5:15 ప్రసారమయ్యే యువవాణి కార్యక్రమంలో ప్రఫుల్ల చంద్రరాయ్ రూపకం వినవచ్చు. 6:30 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీకృష్ణ రాయవారం రంగస్థల పద్యనాటకం ఉపప్లావ్య ఘట్టం భీముని పాత్రలో శ్రీ ఎంసి వెంకటేశ్వర్లు పాడిన రంగస్థల పద్యాలు వినవచ్చు. రేపు రాత్రి 9:30 చిత్రసీమలో అలనాటి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారం కాబో కొన్ని కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:05, తెలుగులో వార్తలు విందాం. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్ దేశంలోని తాష్కెంట్ నగరంలో పర్యటిస్తారు. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైస్వాల్ తెలిపారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒడిషా బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉజ్బెకిస్తాన్ దేశంలో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఆయన తాష్కెంట్ నగరంలో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షవ్కత్ మిర్జియోయేవ్ ప్రధానమంత్రి ప్రతినిధి స్థాయిలు జరుపుతారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి తాష్కెంట్లోని లాల్ బహదూర్ శాస్త్రి స్మారక చిహ్నాన్ని సందర్శించనున్నారు. అలాగే తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లోని మహాత్మాగాంధీ కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి సందర్శించనున్నారు. నేపాల్ టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 547కు చేరింది. ప్రవాహంలో కొట్టుకుపోయిన వారి మృతదేహాలు, ప్రాణాలతో బయటపడిన వారి కోసం సహాయక బృందాలు నదీ తీరాలు, నిర్జన ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేయగా ఇంకా 1545 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ప్రభావిత జిల్లాల నుంచి అధికారులు ఇప్పటికే 800 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నైరుతి చైనాలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో మరిన్ని వరదలు వచ్చే ప్రమాదం ఉందనే ఆందోళనల నడుమ అధికారులు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. త్రిశూలి ప్రాంతంలో నదీ నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో స్థానికులను తక్షణమే ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశించారు. భౌగోళిక పరిస్థితులు కఠినంగా ఉండడం, ప్రతికూల వాతావరణం నెలకొనడంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరులకు ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఇతర దేశాల పౌరసత్వం కలిగిన దాదాపు 100 మంది భారత సంతతి వ్యక్తుల ఆచూకీ కూడా తెలియలేదని ఆయన అన్నారు. ఢిల్లీలో ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడిన రణధీర్ జైస్వాల్, త్రిశూలి 1 జల విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయ

0: లను వరద ప్రభావిత ప్రాంతం నుంచి సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. చైనా వైపు చిక్కుకుపోయిన మరో 96 మంది భారతీయ పౌరులు సురక్షితంగా నేపాల్లోకి ప్రవేశించారని, వారిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతం నుంచి నిన్న కాఠ్మండు చేరుకున్న తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయ పౌరులు ఈరోజు మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకున్నారని ఆయన వివరించారు.
1: 21 భారతీయ నాగరిక్ జో ఫసే హువే థే కైలాశ్ మానసరోవర్ కి యాత్రా పే గయే థే కల్ కఠ్మండు పహుంచే ఉస్ క్షేత్ర సే జహాన్ పర్ యే హాద్సా హువా ఔర్ కల్ హమారే రాజదూత్ ఉన్సే మిలే ఉన్కా హాల్చాల్ పూచా ఔర్ హమారీ ఎంబసీ నే ఉన్కే లియే యే ట్రావెల్ అరేంజ్మెంట్ బనాయా ఆజ్ వో దిల్లీ పహుంచ చుకే హై ఉస్కే అలావే 63 భారతీయ నాగరిక్ జో త్రిశూలి హైడ్రో పవర్ మే కామ్ కర్తే హై త్రిశూలి 1 ఉన్కో భీ వహాన్ సే బచాయా గయా హై 96 భారతీయ నాగరిక్ చీన్ సే నేపాల్ కి తరఫ్ ఆ చుకే హై ఔర్ యే సభీ లోగ్ సురక్షిత్ హై.
0: చైనా వైపు ఉన్న దాదాపు 400 మంది భారతీయ పౌరులు సురక్షితంగా ఉన్నారని, తమ కుటుంబాలతో సంప్రదింపుల్లోనే ఉన్నారని జైస్వాల్ తెలిపారు. వారిని సురక్షితంగా తరలించేందుకు బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులు, బృంద నాయకులు, ట్రావెల్ ఏజెంట్లతో సమన్వయం చేసుకుంటోందని అన్నారు. మరోవైపు నేపాల్కు భారత్ మానవతా దృక్పథంతో సహాయాన్ని మరింత వేగవంతం చేసింది. నేపాల్లో కొనసాగుతున్న సహాయక రక్షణ చర్యలకు మద్దతుగా భారత్ 47 టన్నులకు పైగా అత్యవసర సహాయక సామాగ్రిని పంపినట్లు జైస్వాల్ చెప్పారు. కాగా నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతంలో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన తమిళనాడుకు చెందిన 21 మంది ప్రయాణికుల బృందాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి సోషల్ మీడియా ద్వారా నేపాల్ ప్రభుత్వం అక్కడ రక్షణ చర్యలు చేపట్టిన సైన్యానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే యాత్రికులు సురక్షితంగా భారత్ తిరిగి వచ్చేలా సహాయం అందించిన ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయాన్ని ఆయన అభినందించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన గత 12 విస్తరించి విప్లవాత్మక ఫలితాలను అందించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ పథకం ఆర్థిక రంగాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో, దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెలవగా, వాటిలోని మొత్తం డిపాజిట్లు 3.17 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ప్రతిష్టాత్మక గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయ ఆటగాడిగా నిలిచినందుకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ చారిత్రాత్మక విజయం ప్రజ్ఞానంద అసాధారణ ప్రతిభ, పట్టుదల, ప్రశాంతత, అత్యుత్తమ ప్రదర్శన సాధించాలనే నిరంతర తపనకు నిదర్శనమని ఉపరాష్టపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రజ్ఞానంద మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశానికి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఉపరాష్టపతి భవన్లో పాఠశాల విద్యార్థులతో కలిసి రక్షాబంధన్ వేడుకలను జరుపుకున్నారు. రక్షాబంధన్ అనేది ప్రేమ, నమ్మకం, రక్షణలకు ప్రతీకగా నిలిచే ఒక అందమైన బంధమని ఈ సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. భారత్ కువైట్ సంయుక్త రక్షణ కమిటీ తొలి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది. ఈ భేటీలో శిక్షణ, సైనిక విన్యాసాలు, మిలిటరీ మెడిసిన్, స్టాఫ్ ట్యాక్స్, రక్షణ పరిశ్రమ, పరిశోధన, అభివృద్ది వంటి వివిధ రంగాల్లో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. 2024 డిసెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కువైట్ పర్యటన సందర్భంగా కుదిరిన రక్షణ సహకార ఒప్పందం లక్ష్యాలను ఆచరణలో పెట్టేందుకు ఈ తొలి జేడీసీ సమావేశం ఎంతగానో తోడ్పడనుంది. దేశంలో చక్కెర కొరత ఏమీ లేదని, వినియోగదారులకు అందుబాటు ధరలలో చక్కెర లభించేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల మిల్లుల వద్ద చక్కెర ధరలు దాదాపు 20% మేర తగ్గాయని, రిటైల్ మార్కెట్లోనూ ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయ మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడకుండా సరుకు నిరంతరం అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా చక్కెర ధరలు, నిల్వలు, సరఫరా పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. నార్వే రాజు 89 సంవత్సరాల 5వ హెరాల్డ్ ఆస్లోలోని ఆసుపత్రిలో ఈరోజు కన్నుమూశారు. ఆయన కుమారుడు ప్రిన్స్ హోకోన్ నార్వే తదుపరి రాజుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో నార్వే పర్యటన సందర్భంగా రాజు హెరాల్డ్తో జరిపిన సమావేశాన్ని సామాజిక మాధ్యమ వేదికగా ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. ఒడిషా, బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తూర్పు ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, జార్ఖండ్, సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఇదే తరహా పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. పీఎస్ఏ బుడాపెస్ట్ స్క్వాష్ ఓపెన్ ఫైనల్లో భారత క్రీడాకారుడు వేలవన్ సెంథిల్ కుమార్ ఈ రాత్రి హంగరీకి చెందిన బాలాజ్ ఫార్కాస్తో తలపడనున్నారు. నిన్న రాత్రి జరిగిన సెమీఫైనల్లో స్వదేశీ ఆటగాడు వీర్ చోట్రానిపై 3-2 తేడాతో విజయం సాధించి వేలవన్ ఫైనల్కు చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్ దేశంలోని తాష్కెంట్ నగరంలో పర్యటిస్తారు. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒడిశా, బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం.
3: ఆకాశవాణి కడప కేంద్రం సమయం 7:15.

పంట సీమలు. ఈనాటి పంట సీమలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. కార్యక్రమంలో వివిధ పంటలలో అడవి పందుల యాజమాన్యం అన్న అంశం గురించి తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కీటక శాస్త్ర విభాగ శాస్త్రవేత్త డాక్టర్ పిఎన్ హారతి గారి ప్రసంగం విందాం.

అందరికీ నమస్కారం. నా పేరు హారతి. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తిరుపతి నందు కీటక శాస్త్ర విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. వివిధ పంటల్లో అడవి పందుల యాజమాన్యం. మన దేశంలో సాగు చేయు వివిధ పంటల్లో కీటకాలు, తెగుళ్లు, కలుపు మొక్కలు, పక్షుల వలన మరియు వాతావరణ సమస్యలు, అనగా సమయానికి వర్షాలు పడకపోవడం, అకాల వర్షం, అతివృష్టి వలన పంట దిగుబడికి తీవ్ర నష్టం కలుగుతున్నది. ఈ మధ్య కాలంలో క్షీరదాలైన ఎలుకలు, జింకలు, దుప్పులు, కోతులు, ఉడుతలు, కుందేళ్లు, అడవి పందులు మరియు ఏనుగుల బెడద ఎక్కువగా పెరిగి చెప్పుకోదగ్గ నష్టాన్ని కలుగజేస్తున్నాయి. మన దక్షిణ మండలంలో గత కొద్ది సంవత్సరాలుగా వేరుశనగ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గుతున్నది. దీనికి ముఖ్యమైన కారణాలలో అడవి పంది బెడద ఒకటి. ప్రధానంగా వేరుశనగ విత్తిన తర్వాత మరియు కాయలు అభివృద్ధి చెందే దశలో ఇవి పంటలను నాశనం చేయడం వలన రైతులు పూర్తిగా

వేరుశనగ సాగుకు సుముఖత చూపటం లేదు. ఇవి వేరుశనగ పంటనే కాక వరి, మొక్కజొన్న వంటి ఆహార పంటలను, చెరకు మరియు కూరగాయ పంటలను కూడా నాశనం చేస్తున్నాయి. అడవి పందులు పంటను తినడం ద్వారానే కాక విస్తృతంగా సంచరించడం వలన కూడా పంట నాశనమవుతున్నది. గత కొద్ది సంవత్సరాలుగా అటవీ విస్తీర్ణం తగ్గటము మరియు వర్షాభావ పరిస్థితుల వలన అడవి పందులకు చాలినంత ఆహారం అడవులలో దొరకకపోవడం, అడవి పందులను వేటాడే జంతువులు అంతరించిపోవడం వలన అడవి పందుల సంఖ్య గణనీయంగా పెరిగి ఆహారం కొరకు అటవీ సమీప గ్రామాల్లోని పంటలను నాశనం చేస్తున్నాయి. ఈ అడవి పందుల యొక్క ఆవాసం మరియు ఆహారపు అలవాట్లను ఒకసారి చూద్దాం. అడవి పందులు ఉధృతి ఎక్కువగా గడ్డి ప్రాంతాలు, అడవులు, నదీ పరివాహక వ్యవసాయ క్షేత్రాల్లో అధికంగా ఉంటుంది. అడవి పందులు చూడటానికి నల్లగా ఉండి ఒంటి నిండా బూడిద, గోధుమ, తెల్లటి వెంట్రుకలు కలిగి ఉంటాయి. వీటి మూతి పొడవుగా ఉండి నిక్కు పొడిచిన చెవులు, పొడవైన కుచ్చుతోక కలిగి ఉంటాయి. మగపందులు దాదాపు 90 నుండి 100 సెంటీమీటర్ల ఎత్తు మరియు 135 నుండి 235 కేజీల బరువు ఉంటాయి. అడవి పందుల్లో ముఖ్యంగా వాసన పసిగట్టే గుణం అధికంగాను, చూపు మరియు వినికిడి జ్ఞానం చాలా తక్కువగా ఉంటుంది. ఇవి వర్షాకాలంలో ఎక్కువగా సంతాన ఉత్పత్తి చేస్తాయి. ఇవి 4 నుండి 12 పిల్లలను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇవి గుంపులు గుంపులుగా దాదాపు 15 నుండి 35 వరకు ఉంటాయి. ప్రతి గుంపుకు ఆడపందులు నాయకత్వం వహిస్తాయి. ఇవి మిశ్రమ భక్షణ రకానికి చెందిన జంతువులు, అనగా మాంసాహారం మరియు శాకాహారం రెండింటినీ భుజిస్తాయి. వీటి శాకాహారంలో ప్రధానంగా పంట మొక్కల వేర్లు, దుంపలు, వివిధ రకాల గడ్డలను తింటాయి. మాంసాహారంలో భాగంగా కీటకాలు, పాములు, పాడైపోయిన జంతు కళేబరాలు మొదలగునవి ఉంటాయి. మనకు మన పంటల్లో ఈ యొక్క అడవి పందుల వలన నష్టాలే కాకుండా లాభాలు కూడా, అంటే ఇవి రావడం వలన మన పొలంలోకి కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. అడవి పందుల మూతి గట్టి ఎముకతో ఉండడం వలన భూమిని తవ్వుటకు అనుకూలంగా ఉంటుంది. అందువల్ల వేల కొరకు భూమిలో గుంతలు తవ్వుతాయి. అప్పుడు భూమి గుల్లపరచబడి గాలి ప్రసారం బాగా జరుగుతుంది మరియు వర్షపు నీరు సులభంగా భూమి లోపలికి ఇంకుతుంది. ఈ ప్రక్రియలో రాలిపోయిన ఆకులు, చెత్త మొదలగు వ్యర్థ పదార్థాలు భూమి లోపలికి చేరి కుళ్ళిపోయి ఎరువులుగా మారి భూసారాన్ని పెంచుతాయి. భూమి లోపలికి తవ్వడం మూలంగా బయటపడిన వేరు పురుగులను ఇవి తింటాయి. దాని వలన వేరు పురుగుల సమస్య కొంతవరకు నివారించబడుతుంది. అలాగే భూమిలో నీరు ఇంకే స్వభావంను పెంచి ముఖ్యమైన కలుపు, అంటే తుంగ వంటి గడ్డి జాతి మొక్కలను నిర్మూలిస్తాయి. ముఖ్యంగా ఈ యొక్క అడవి పందుల యొక్క వెంట్రుకలను బ్రష్ల తయారీలో వాడుతారు. ఎందుకంటే అడవి పందుల వలన వివిధ పంటల్లో ఎంత మేరకు నష్టం వాటిల్లుతుందో ఇప్పుడు చూద్దాం. మొక్కజొన్నలో అయితే 23 నుంచి 47% వరకు, అలాగే వేరుశనగలో 20 నుంచి 48%, చెరుకు పంటలో 18 నుంచి 36% వరకు, వరిలో 11 నుంచి 30% వరకు, జొన్నలో 10 నుంచి 20% వరకు, అలాగే కూరగాయ పంటల్లో 5 నుంచి 10% వరకు వీటి వలన నష్టం జరుగుతుందని గమనించడం జరిగింది. ఇలా పంటలను నష్టం చేయడమే కాకుండా ఇవి ఇతర జంతువులకు వైరస్ రోగాలను కూడా వ్యాప్తి చేస్తాయి. ఇంకా రాత్రి పూటల్లో పొలాల వద్ద ఉన్న మనుషుల మీదకు దాడి చేసి కూడా గాయపరుస్తున్నాయి. భౌతిక పద్ధతి 2, జీవకంచెలను వాడటం 3, రసాయనిక పద్ధతులు 4, జీవ ఆర్తనాద పద్ధతి 5, సాంప్రదాయ పద్ధతులు. ముఖ్యంగా మనకు చాలా వరకు భౌతిక పద్ధతులని ఉపయోగించి మనము ఈ యొక్క అడవి పందుల బెడదను తగ్గించుకోవచ్చును. భౌతిక పద్ధతులు లేదా ఆంగ్లంలో ఫిజికల్ బ్యారియర్స్ అంటాము. భౌతికంగా మనము ప్రహరీలను ఏర్పాటు చేసుకోవడం,
ఇందులో

మొదటగా ఇనుప ముళ్ళ కంచె తీగ అంటే బార్బుడ్ వైర్ ఫెన్స్ అంటాము ఆంగ్లంలో. పంట పొలం గట్టు వెంబడి ఒక అడుగు దూరంలో ముళ్లను కలిగి ఉన్న ఇనుప తీగను పంట పొలం చుట్టూ కర్రల సహాయంతో ఒక అడుగు ఎత్తులో మూడు వరుసల్లో బిగించి కట్టినట్లయితే అడవి పందుల రాకను ఈ ముళ్ళ కంచె నిరోధిస్తుంది. ఇనుప ముళ్ళ తీగ కంచెను ఒక ఎకరా పొలం చుట్టూ నిర్మించడానికి మనకు ఇనుప ముళ్ళ తీగ చుట్ట అవసరం ఉంటుంది. ఆ చుట్ట వెల దాదాపు 6,855 నుండి 7,400 వరకు ఉంటుంది. మూడు వరుసల్లో తీగను బిగించటానికి కర్రలు మరియు కూలీలకు అయ్యే ఖర్చు 1,000 నుంచి 1,500 అవుతుంది. మొత్తం ఒక ఎకరానికి అయ్యే ఖర్చు సుమారుగా 8,900 వరకు అవుతుంది. ఇలానే మనకు రకరకాల కంచెలు వాడుకునే పద్ధతులున్నాయి. రెండవ పద్ధతి వలయాకార ముళ్ళ కంచె పద్ధతి. ఆంగ్లంలో దీనిని రేజర్ ఫెన్స్ అంటారు. ఈ పద్ధతిలో వలయాకారంలో ఉన్న ఇనుప కంచెను పొలం గట్ల వెంబడి పంటకు ఒక అడుగు దూరం నుండి అమర్చినట్లయితే అడవి పందులు ఈ కంచెను దాటుటకు ప్రయత్నించినప్పుడు ఈ కంచెకు ఉండే చిన్న పదునైన బ్లేడ్ల వంటి నిర్మాణాలు అడవి పందుల దేహానికి తీవ్రమైన గాయాలను కలుగజేస్తాయి. గాయపడిన పందులు అరుస్తూ పారిపోయినప్పుడు మిగతా పందులు ఏదో ఆపద ఉందని భయపడి వెనుకకు వెళ్లిపోతాయి. ఈ పద్ధతి చాలా సమర్థవంతంగా అడవి పందులు లోనికి చెరబడకుండా నిరోధిస్తుంది. వలయాకార రక్షణ కంచెను పంట పొలం చుట్టూ బిగించి కట్టినట్లయితే అడవి పందుల రాకను ఈ ముళ్ళ కంచె సమర్థవంతంగా నిరోధిస్తుంది. వలయాకార రక్షణ కంచెను ఒక ఎకరా పొలం చుట్టూ నిర్మించడానికి అయ్యే ఖర్చు దాదాపు 21,000 నుండి 22,000 వరకు అవుతుంది. మూడవదైన ఇనుప వల కంచె అంటే చైన్ లింక్ ఫెన్స్ అంటారు. పంట పొలం నుండి ఒక అడుగు దూరంలో ఇనుప వల కంచెను 3 అడుగుల ఎత్తు వరకు ఏర్పాటు చేయడం ద్వారా అది సమర్థవంతంగా అడవి పందుల ప్రవేశాన్ని నిరోధించును. ఇనుప వల కంచెను ఒక ఎకరా పొలం చుట్టూ నిర్మించడానికి అయ్యే ఖర్చు దాదాపు 13,500 నుండి 14,500 వరకు అవుతుంది. ఈ యొక్క ఇనుప వల కంచెను కర్రలు నాటుకొని దానికి ఈ యొక్క ఇనుప వల కంచెను బిగించుకోవాలి. ఇంకొక పద్ధతి ఏంటంటే ముఖ్యమైనది కూడా, సౌర కంచె పద్ధతి, సోలార్ ఫెన్స్ పద్ధతి. ఈ మధ్య కాలంలో సోలార్ ఫెన్స్ పద్ధతి సమర్థవంతంగా పనిచేస్తూ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇందులో సోలార్ ప్లేట్ల ద్వారా 12 వోల్ట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయబడి కంచెలాగా ఏర్పాటు చేసిన వైర్ల ద్వారా ప్రసారం జరిగి అడవి పందులకు స్వల్ప మోతాదులో షాక్ తగిలి పంట పొలాల వైపు ఈ పందులు రావడానికి జంకుతాయి. అంటే ఈ ఎలక్ట్రిక్ షాక్ మనము ఇంట్లో వాడే దోమల బ్యాటు ఎంత విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందో అంత విద్యుత్తు ఇందులో ఉత్పత్తి అవుతుంది. జీవ వైవిధ్య సంరక్షణ చట్టం 1972 ప్రకారం వన్యప్రాణులను సంహరించుట నేరం కావున సోలార్ పద్ధతి ద్వారా ఉత్పత్తి చేయబడు విద్యుత్తు అడవి పందులకు ప్రాణహాని జరగకుండా కేవలం షాక్ ను మాత్రమే కలిగిస్తుంది. ఈ షాక్ తగిలి అరుస్తూ పారిపోయినప్పుడు మిగతా పందులు ఏదో ఆపద ఉన్నదని భయపడి వెనుకకు వెళ్లిపోతాయి. ఈ పద్ధతి చాలా సమర్థవంతంగా అడవి పందుల బెడదను తగ్గిస్తుంది. పొలం చుట్టూ సౌరశక్తి కంచెను 3 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయడం ద్వారా అది సమర్థవంతంగా అడవి పందుల ప్రవేశాన్ని నిరోధిస్తుంది. ఈ సోలార్ కంచెను ఒక ఎకరా పొలం చుట్టూ సుస్థిరంగా కాంక్రీట్ దిమ్మెలతో నిర్మించడానికి సుమారు 40,000 నుండి 50,000 వరకు అవుతుంది. అదే ఈ యొక్క కర్రలతో గనక ఏర్పాటు చేసుకున్నట్లయితే రైతులకు 25,000 వరకు ఖర్చు వస్తుంది. ఈ యొక్క సౌరశక్తి కంచెను 5 నుంచి 8 ఎకరాల విస్తీర్ణం వరకు కూడా దీనిని వాడుకోవచ్చు. ఐదవది గ్యాలనైజ్డ్ ఐరన్ తీగ కంచె అంటే జిఐ వైర్ కంచె అంటారు. పంట పొలంలో పంట చుట్టూ ఒక అడుగు దూరంలో జిఐ తీగను భూమికి ఒక అడుగు ఎత్తులో 3 వరుసలలో బిగించి

కట్టినట్లయితే ఇది కంచెలాగా ఉండి అడవి పందులు పంట పొలంలోనికి రాకుండా నిరోధిస్తాయి. ఈ యొక్క కర్రలు మనము 6 నుంచి 8 అడుగుల

కాకుండా కందకం తవ్వడం అనే పద్ధతి కూడా ఉన్నది. ఈ కందకం తవ్వే పద్ధతిలో పంట పొలం చుట్టూ ఒక అడుగు దూరంలో గట్ల వెంబడి 2 అడుగుల వెడల్పు 1.5 అడుగు లోతైన కందకాలను అంటే ట్రెంచ్లను ఏర్పాటు చేసినట్లయితే అడవి పందులు పొలం లోపలికి ప్రవేశించలేవు. ఈ పద్ధతి ఒక్క అడవి పందుల నివారణ మాత్రమే కాకుండా వర్షాభావ పరిస్థితుల్లో నేలలోని తేమను వృద్ధి చేస్తుంది మరియు ఒక పొలం నుండి ఇంకో పొలంలోకి సోకే పురుగుల తాకిడిని తగ్గించడానికి కూడా తోడ్పడుతుంది. ఈ యొక్క కందకాలను జేసీపీ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క 2 అడుగుల వెడల్పు 1.5 అడుగుల లోతు కందకాన్ని తవ్వడానికి అయ్యే ఖర్చు సుమారుగా 10,000 అవుతుంది. ఇంకొక పద్ధతి కూడా ఉంది. ఇది ఏంటంటే వల పద్ధతిని అమలు పరిచే విధానం. అంటే ఈ యొక్క చేపలకు పట్టడానికి వాడే వల ఉంటుంది. అది 100 మిల్లీమీటర్ల గళ్లను కలిగిన HDPE నైలాన్ వైర్ తో నిర్మితమైన వల. ఇది 6 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది మరియు తేలికగా ఉండి దృఢంగా ఉంటుంది. పంట పొలం చుట్టూ 3 మీటర్లకు 1 చొప్పున దృఢమైన వెదురు బొంగులు భూమి నుండి 3 అడుగులు ఎత్తు ఉండేటట్లుగా బిగుతుగా పాతుకోవాలి. నైలాన్ వల పై అంచు గళ్ల నుండి GI వైరును చొప్పించి కర్ర దుంగలపై అంచుకు బిగుతుగా లాగి కట్టవలను మరియు పటిష్టతకు మధ్య భాగంలో కూడా ఒక వరుస GI వైర్ను కట్టుకోవచ్చును. మిగిలిన 3 అడుగుల నైలాన్ వలను భూమిపై సమాంతరంగా పరిచి బిగుతుగా లాగి ఏటవాలుగా కర్ర పెగ్గులను పాతుకోవాలి. ఈ విధంగా అమర్చిన నైలాన్ వల పంట పొలం చుట్టూ ఒక గోడ వలె కనిపిస్తుంది. రాత్రి సమయాల్లో పంట పొలాలపైకి దాడి చేసే అడవి పందులు, కుందేళ్లు మరియు ఇతర జంతువులు పొలం సమీపానికి వచ్చి వలపై అడుగు వేయగానే వాటి కాలిగిట్టలు వలలో చిక్కుకొని అవి భయపడి వెనుతిరుగుతాయి. వాటి అరుపులతో మిగతా గుంపు కూడా పారిపోతుంది. ఈ విధంగా నైలాన్ వల పద్ధతి సమర్థవంతంగా పనిచేస్తుంది. సుమారు 70-80% పంటలకు రక్షణ కలుగజేస్తుంది. నైలాన్ వల 1 సంవత్సరం పాటు మన్నిక ఉంటుంది. ఎక్కడైనా వల పాడైపోయినట్లయితే అక్కడ కొత్త వలను అమర్చుకోవాలి. ఈ పద్ధతి పంట చుట్టూ గోడ వలె ఉంటూ పంటను రక్షిస్తుంది. ఈ యొక్క వల పద్ధతి పాటించినందువలన అయ్యే ఖర్చు సుమారు 6,000 నుండి 7,000 ఒక ఎకరానికి అవుతుంది. ఇంతవరకు మనము ఈ యొక్క భౌతిక పద్ధతులను గమనించాం. ఇప్పుడు రెండవ పద్ధతి ఏంటంటే జీవ కంచెలు ఏర్పాటు చేసుకోవడం, లేదా జీవ కంచను బయోఫెన్సింగ్ అంటాము ఆంగ్లంలో. ఈ బయోఫెన్సింగ్ పద్ధతిలో ముఖ్యంగా మనము ఏం చేస్తామంటే మన ముఖ్యమైన పంట చుట్టూ 4-5 వరుసలు ఇతర పంటల్ని వేసుకుంటాం. వాటిలో వేరుశనగ పంట పొలాల చుట్టూ 4-5 వరుసలు కుసుమ పంటను అంటే దగ్గర దగ్గరగా వేసుకుంటాము. ఈ యొక్క 4-5 వరుసలు వరుసకి వరుసకి మధ్య 30 సెంటీమీటర్లే ఉండాలి. అదే మొక్కకి మొక్కకి మధ్య 15 సెంటీమీటర్ల గ్యాప్ ఉంచి వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు ఈ యొక్క కుసుమ పంట ముళ్ళను కలిగి ఉంటుంది. కాబట్టి ఈ 4-5 వరుసల్లో ఉన్న కుసుమ పంట కంచిలాగా ఉంటుంది. ఈ కుసుమ పంటకి ముళ్ళుంటాయి. కాబట్టి అడవి పందులు వచ్చి ముట్టితో భూమిని తవ్వడానికి ప్రయత్నించినప్పుడు ఆ ముళ్ళు ముట్టపై చర్మానికి గుచ్చుకొని తీవ్రమైన నొప్పిని కలుగజేస్తుంది. మరియు కుసుమ పంట వాసన వేరుశనగ పంట వాసన కన్నా ఘాటుగా ఉంటుంది మరియు ఇది సులభంగా ఈ యొక్క వాసన సులభంగా వ్యాపిస్తుంది. అందువలన దూరంలో ఉన్న పందులు వేరుశనగ వాసనను పసిగట్టలేక లోపలికి చొచ్చుకొని పోవడానికి విముఖతను చూపుతాయి. ఈ యొక్క కుసుమ పంట వలన కూడా రైతుకు అదనపు ఆదాయం సమకూరుతుంది. ఇంకా ఈ యొక్క మొక్కజొన్న పంట చుట్టూ 4-5 వరుసలు ఆముదం పంటను దగ్గరగా వేసుకోవాలి. అంటే 4-5 వరుసలు ఆముదం పంట వేసుకున్నప్పుడు వరుసకి వరుసకి మధ్య 45 సెంటీమీటర్ల దూరం ఉండాలి. మొక్కకి మొక్కకి మధ్య 30 సెంటీమీటర్ల ఎడమ ఉండాలి. ఇలా

0: వేసుకున్న ఆముదము పంట మొక్కజొన్న పంట వాసన కన్నా ఘాటుగా ఉండి త్వరగా వ్యాపిస్తుంది. అందువల్ల దూరంలో ఉన్న పందులు మొక్కజొన్న వాసనను గట్టలేక లోపలికి చొచ్చిపోవడానికి విముఖత చూపుతాయి. ఇంకా ఆముదంపు పంటను అడవి పందులు తినడానికి ఇష్టపడవు. ఫలితంగా మన పంట రక్షింపబడుతుంది. ఇంకా ఈ యొక్క మొక్కజొన్నతో పంట నుండే కాకుండా ఈ యొక్క ఆముదం పంట నుంచి కూడా అదనపు ఆదాయం సమకూరుతుంది. ఇంకా ఈ యొక్క పొలం చుట్టూ అల్లము మరియు పసుపు పంటను కూడా సాగు చేసుకోవచ్చు. అల్లం పంటకు ఈ యొక్క అల్లం పంటను కూడా 4 నుంచి 5 వరుసల్లో వేసుకోవచ్చు. అది 30 సెంటీమీటర్ల వరుసల మధ్య దూరము, మొక్కకి మొక్కకి మధ్య 20 సెంటీమీటర్ల దూరం కలిగి ఉండాలి. అలాగే పసుపు పంటకైతే వరుసల మధ్య 45 సెంటీమీటర్ల దూరము, మొక్కకి మొక్కకి మధ్య 20 సెంటీమీటర్ల ఎడముండేటట్లు చూసుకుని పొలం చుట్టూ దగ్గర దగ్గరగా వీటిని నాటడం వలన ప్రధాన పంట వాసనను పందులు గుర్తించలేవు. తద్వారా పంట ఏదైతే ప్రధాన పంట అయిందో అది పందుల దాడి నుంచి రక్షింపబడుతుంది మరియు మనకు ఈ 2 పంటల ద్వారా అదనపు ఆదాయం చేకూరుతుంది. ఇంకా ఈ యొక్క జీవకంచెల పద్ధతిలో పదునైన ముళ్ళు కలిగిన మొక్కలని పొలం అంచుల్లో వేసుకోవడం లేదా ఎడారి మొక్కల్ని పొలం చుట్టూ నాటుకోవడం. వివిధ రేగుజాతి మొక్కలకు ముళ్ళు కలిగి ఉంటాయి. అవి కాకుండా ఎడారి మొక్కలైన అగేవ్ గాని, జిజిపస్ కానీ, లేదు క్యాక్టస్ కానీ, ఓపెన్షియా మొక్కలను మరియు గచ్చ పొదలను గట్ల వెంబడి పెంచినట్లయితే వాటి యొక్క ముళ్ళు అడవి పందులకు గాయాలను కలుగు చేసి పందులు పంట పొలాల్లోకి చొరబడకుండా నిరోధిస్తాయి. ఇవే కాకుండా వాకాయ చెట్లను పొలం చుట్టూ నాటుకోవడం, ఈ యొక్క వాకాయ చెట్లను గట్ల వెంబడి పెంచడం మూలాన వాటి పదునైన ముళ్ళ వలన అడవి పందుల దేహం గాయపడి అడవి పందులు అరుస్తూ పారిపోతాయి. ఈ యొక్క కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క వాకాయ గింజలను చింతపండుకు ప్రత్యాయంగా ఉపయోగిస్తున్నారు. ఈ వాకాయలను జాములు, పచ్చళ్ళు మరియు పళ్ళ రసాల తయారులో విరివిగా ఉపయోగిస్తున్నారు. వాకాయ ఉత్పత్తులకు మార్కెట్లో అధిక ప్రాముఖ్యత ఉండడం వలన ఈ ఉత్పత్తుల ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో ఈ యొక్క పద్ధతిని వాడి రైతులు అధిక లాభాన్ని ఆర్జిస్తున్నారు. 3వ పద్ధతి అయిన రసాయనక పద్ధతులను గురించి తెలుసుకుందాం. కులిన కోడి రుడ్లు ద్రావణం పంట పొలం చుట్టూ పిచికారీ చేయు పద్ధతి. ఈ పద్ధతిలో మనము కులిన కోడిగుడ్లు లేదా మామూలు కోడిగుడ్లను సేకరించి ద్రావణాన్ని తయారు చేసుకుంటాము. ఈ ద్రావణం 20 మిల్లీలీటర్లు కోడిగుడ్డుని 1 లీటర్ నీటికి కలిపి పంట పొలం చుట్టూ 1 అడుగు వెడల్పులో చదును చేసిన తడి భూమి పైన పిచికారీ చేసుకోవాలి. ఏ రోజైతే మనము ఈ యొక్క గుడ్డు మిశ్రమాన్ని పిచికారీ చేయాలనుకుంటున్నామో ముందు రోజు మనము అంచుల వెంబడి 1 అడుగు దూరంలో ప్రాంతాన్ని బాగా తడిపి ఉంచుకోవాలి. ఇలా తడి చేసిన దానిపై ఈ యొక్క కోడిగుడ్ల ద్రావణాన్ని మిశ్రమాన్ని పిచికారీ చేసుకోవడం వలన ఘాటైన వాసన వెలువడుతుంది. ఈ వాసన పంట వాసన కంటే ఘాటుగా ఉండి సులభంగా వ్యాపించి పందులను పంట వాసన పసిగట్టకుండా చేయడం వల్ల పందులు దూరం నుండే వెనుకకు తిరిగి వెళ్లిపోతాయి. 3వ పద్ధతి అయిన గంధకం పంది కొవ్వు నూనె మిశ్రమాన్ని వాడడం. ఈ పద్ధతిలో పంది కొవ్వు నూనెను సేకరించి తగినంత గంధపు పొడిని కలిపి మిశ్రమంగా తయారు చేసి ఉంచుకోవాలి. పంట పొలం గట్టు చుట్టూ 3 మీటర్ల ఎడంతో కర్ర దుంగలు పాతుకోవాలి. ఈ కర్ర దుంగలకు కొబ్బరి తాడును భూమికి 1 అడుగు ఎత్తులో మొదలుపెట్టి మధ్య 1 అడుగు స్థలం ఉండేటట్లు చూసుకొని 3 వరుసలుగా బిగుతుగా లాగి కట్టుకోవాలి. ఇలా తాడుకు ముందుగా తయారు చేసుకున్న పంది కొవ్వు మరియు గంధకపు మిశ్రమాన్ని దట్టంగా పూయాలి. ఈ మిశ్రమం నుండి వెలువడే ఘాటైన వాసనలు చాలా రోజుల వరకు ఉండి రాత్రి వేళల్లో సంచరించు అడవి పందులకు శ్వాసపరమైన ఇబ్బందులు కలుగజేస్తాయి. సహజంగా జంతువులకు ఆవాస పరిధి ఉంటుంది. అలాగే ఈ పందులు కూడా ఆవాస పరిధిని కలిగి ఉంటాయి. ఒక జంతు జాతి యొక్క నివసించు పరిధిలోనికి వేరొక జంతువు వెళ్ళదు. ఇలా పంది కొవ్వు నూనెను పూయటం వలన వేరొక పందుల సమూహం ఉన్నదని పసిగట్టి దూరం నుండి అడవి పందులు వెనుతిరుగుతాయి. ఈ వాసన ఎక్కువ రోజులు వ్యాపించి ఉండాలంటే 10 రోజులకు ఒక మారు మిశ్రమ ద్రావణాన్ని తాడుకు పూయాలి. తత్ఫలితంగా పందులు పంట పొలాల సమీపం నుండి దూరంగా వెళ్లిపోతాయి. ఈ రకంగా పంటలు రక్షింపబడుతుంది. ఇదే కాకుండా వృక్ష సంబంధిత లేపనాలను కూడా వాడుకోవచ్చు. మనకు మార్కెట్లో ఇకోడానాను ఆముదపు నూనెతో తయారు చేసిన మందు లభిస్తున్నది. 1 లీటర్ మందును 2-3 లీటర్ల నీటిలో కలిపిన మందు ద్రావణంలో కొబ్బరి లేదా మందపాటి నారతాడును ఒక రాత్రంతా నానబెట్టి దానిని పొలం చుట్టూ 2 వరుసలను నేల నుండి 1 అడుగు దూరంలో వెదురు పుల్లల సాయంతో ఏర్పరచుకోవాలి. సాధారణ వాతావరణ పరిస్థితులలో 1 నెల రోజుల వరకు ఈ యొక్క మందు అడవి పందిని వికర్షిస్తుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు 2 వారాల తరువాత తాడుపై నీటిని పిచికారీ చేయవలెను. ఇంకొక పద్ధతి ఏంటంటే ఈ యొక్క 5 లీటర్ల వేస్ట్ ఆయిల్ కు 1 కిలో గంధకపు పొడిని బాగా కలిపి అందులోనికి కొబ్బరి తాడు గాని లేదా నవర్ తాడు గాని, అంటే కాటన్ నవర్ తాడు గాని లేదా ఏదన్నా కాటన్ చీర పేలికలను అందులో 1 రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు పాతుకున్న కర్ర దుంగలకు 2 వరుసలలో దీన్ని కట్టాలి. ఇలా కట్టడం ద్వారా ఈ యొక్క పంది ఆ తాడు నుండి వెలువడుతున్న వాసనకు దుర్గంధానికి పందులు వికర్షించబడి పంట పొలాల్లోనికి రాకుండా ఉంటాయి. 4వ పద్ధతి ముఖ్యమైన పద్ధతి, ఇది జీవ ఆర్తనాద పద్ధతి. ఈ పద్ధతిలో అడవి పందుల ఆర్తనాదాలు మరియు అడవి పందులను వేటాడే జంతువులైన సింహాలు, పులులు, చిరుతలు, అడవి కుక్కలు, నక్కలు మరియు తోడేళ్లు మొదలగునవి అడవి పందులను వేటాడేటప్పుడు చేసే భయంకర గాండ్రింపు శబ్దాలను ప్రత్యక్షంగా రికార్డ్ చేసి సునిశ్చితమైన స్పీకర్ల ద్వారా పంట పొలం దగ్గర ప్రాంతం నుండి ప్రసారం చేసినట్లయితే తీవ్ర భయాందోళనలకు గురై పంట పొలాల నుండి దూరంగా పారిపోతాయి. ఇటువంటి ఆర్తనాద యంత్రాలు విద్యుత్తు లేదా సౌరశక్తి ఫలకాల ద్వారా పనిచేస్తాయి. నుంచి వెలువడే గాండింపు శబ్దాలు 10 నుంచి 12 ఎకరాల వరకు వ్యాపిస్తాయి. వీటి ఖరీదు 19,000 నుండి 22,000 వరకు ఉంటుంది. ఇంకా చివరిగా మనము వెంట్రుకలను వెదజల్లు పద్ధతి. ఈ పద్ధతిలో క్షౌరశాలలో దొరికే వ్యర్థమైన వెంట్రుకలను సేకరించి పంట పొలాల చుట్టూ గట్ల వెంబడి 1 అడుగు వెడల్పు ప్రాంతాన్ని చదును చేసి వెంట్రుకలను పల్చగా చల్లాలి. అడవి పందులకు నేలను తవ్వే అలవాటు ఉంటుంది కాబట్టి అవి వాసన చూసుకుంటూ అలవాటు ప్రకారం అవి నేల మీద తమ ముట్టె భాగాన్ని ఉంచి గాలి పీల్చడం వలన ఈ వెంట్రుకలు వాటి ముక్కుల్లోనికి ప్రవేశించి శ్వాసపరంగా తీవ్ర ఇబ్బందికి గురవుతాయి. దీని వలన ఈ యొక్క పందులు పంటలోనికి వెళ్ళవు. దాని వలన పంటలు రక్షింపబడతాయి. ఇది సాధారణంగా రైతులు ఉపయోగించే పద్ధతి ఏంటంటే చీరలు కట్టడం. పంట పొలాలను చుట్టూ చీరలను కర్రలను పాతుకొని ఈ చీరల పద్ధతిలో రైతులు మొదట కర్రలు పాతుకోవాలి. పాతుకున్న కర్రలకు చీరలను చుట్టాలి. ఇలా కట్టినట్లయితే ఈ చీరలు గోడలాగా పందులకు అడ్డుగా ఉంటుంది. అడవి పందులు రాత్రి సమయాల్లో దాడి చేసినప్పుడు ఆ చీరల స్పర్శతో మనుషులు ఉన్నట్లు భ్రమపడి వెళ్లిపోతాయి. ఈ రకంగా పంటలను రక్షించుకోవచ్చును. మనకు అంటే పంట పొలంలో ఎక్కడైనా మనకు విద్యుత్తు సరఫరా గనక ఉన్నట్లయితే అటువంటి చోట పైరు చుట్టూ కాంతిని వెదజల్లే ట్యూబ్ లైట్లను అమర్చి వాటిని వెలిగించినప్పుడు రాత్రిపూట సంచరించే అడవి పందులు ఈ కాంతిని చూసినప్పుడు అక్కడే ఎవరో మనుషులు ఉన్నారని భ్రమ చెంది సంశయంతో పొలాల్లోకి ప్రవేశించకుండా వెనుతిరిగిపోతాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో రైతులు ఏం చేస్తున్నారంటే అంబులెన్స్ కి వాడే లైట్లు, అలాంటివి లైట్లను పొలం నలుమూలలా ఏర్పాటు చేసుకుని వాటిని భయభ్రాంతులకు గురి చేసి పంటలను కాపాడుకుంటున్నారు. ఇంకొక పద్ధతి ఏంటంటే రాత్రి వేళల్లో టపాకాయలను పేల్చడము. అడవి పందులు బెడద ఎక్కువగా ఉన్న పంట పొలాలలో రైతులు రాత్రి వేళల్లో శబ్ద ప్రయోగాలు అంటే టపాసులు కాల్చడం, కేకలు వేయడం, ఖాళీ డబ్బాలతో శబ్దాలు చేయడం వంటివి చేసి లేదా సెల్ ఫోన్ ద్వారా బ్యాటరీలను ఉపయోగించి భయంకరమైన శబ్దాలను ఉత్పత్తి చేయడం ద్వారా ఈ యొక్క పందులను భయభ్రాంతులకు గురి చేసి పంట నుంచి తరిమి వేయవచ్చును. ఇంకొక పద్ధతి ఏంటంటే అక్కడక్కడ పులి బొమ్మల్ని ఏర్పాటు చేసి దానికి తోడుగా ఈ యొక్క పులి యొక్క గాండ్రింపు శబ్దాలను ఉంచడం ద్వారా కూడా మనము ఈ యొక్క పందులని పొలంలోకి రాకుండా చూసుకోవచ్చును.
1: ఇంతవరకు మీరు వివిధ పంటలలో అడవి పందుల బెడద నివారణ గురించి యాజమాన్య పద్ధతులకు తెలియజేశారు. తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కీటక శాస్త్ర విభాగ శాస్త్రవేత్త డాక్టర్ పిఎన్ హారతి గారు. ఈనాటి పంట సీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:45. ప్రకటించిన వికసిత్ భారత్ కార్యక్రమం కొద్ది క్షణాల్లో విందాం.

0: సపోర్ట్ ఫర్ ఇన్నోవేషన్ స్టార్టప్ జెన్సిస్ పథకం. ఈ అంశం గురించి అలెప్ హబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ సామశివరావు కన్రాతి గారు.
1: భారత ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ సపోర్ట్ చేస్తున్న అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఎలీప్ వి హబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహూరుల్లా గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ జహూరుల్లా గారు.
2: నమస్కారం సార్.
1: ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అమలుపరుస్తున్న జెనెసిస్ పథకం గురించి తెలియజేయండి.
2: సో ఈ ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా స్థాపించబడిన ఈ స్కీము, దీని పేరు మేటీ జెనెసిస్, జనరేషన్ నెక్స్ట్ ఫర్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. GENESIS. సో దానికి జనరేషన్ నెక్స్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని నామకరణం చేయబడింది. సో ఈ స్కీమ్ 2025లో స్టార్ట్ చేశారండి. సో దీంట్లో ముఖ్యంగా వచ్చేసి ఈ స్కీమ్ మన ఇన్నోవేటివ్ స్టార్టప్స్, అంటే ఈ ఇన్నోవేషన్ ఉన్న ఎటువంటి పర్సన్ అయినా సరే, మన భారతదేశానికి సంబంధించిన ఎటువంటి పౌరులైనా సరే, 18 ఇయర్స్ ఉన్నవాళ్ళు జనరల్గా ఈ బిజినెస్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ROC రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ కూడా ఒక 18 ఇయర్స్ ఉన్న వాళ్లకు చేయాలి కాబట్టి. సో ఇలా Tier 2, Tier 3 రీజియన్స్, అంటే ఈ సిటీస్ కాకుండా టౌన్స్ మండలాల్లో ఉండే యువతకు, అలానే ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పినట్టు, సో వీళ్లకు ఈ జెనెసిస్ స్కీమ్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది.
1: జెనెసిస్ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి?
2: సో ముఖ్యంగా ఈ జెనెసిస్ స్కీమ్ కింద ఈ నేను చెప్పినటువంటి ఈ Tier 2, Tier 3 రీజియన్స్, అంటే ఈ డిస్ట్రిక్ట్స్, మండలాల్లో, అలానే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎటువంటి ఇన్నోవేషన్స్ చేసే వాళ్ళైనా సరే, ఇప్పుడు పల్లెటూర్లలో ఎక్కువగా ఫీల్డ్స్, అగ్రికల్చర్ ఫీల్డ్స్లో మనకు డ్రోన్స్ ఉపయోగించి, సో అలానే ఒక మోటార్ పంప్ని IoT ద్వారా ఆన్ ఆఫ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, అలానే ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేసి ఎటువంటి ఆవిష్కరణలు అయినా సరే, సో వాటికి స్కీమ్ ద్వారా కొన్ని గ్రాంట్లు ఉన్నాయి. ఆ గ్రాంట్ల ద్వారా దీనికి మనము సపోర్ట్ అన్నటువంటిది దొరుకుతుంది. సో ఎలక్ట్రానిక్స్ ఐటీకి సంబంధించిన ఎటువంటి టెక్నాలజీ అయినా సరే, సో జనరల్గా మనకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలానే మిషన్ లెర్నింగ్, అలానే వచ్చేసి ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అని, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, అలానే వచ్చేసి రోబోటిక్స్, ఇప్పుడు ఎక్కువగా రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీస్, ఇప్పుడు మన భారతదేశం ఎక్కువగా క్వాంటమ్ టెక్నాలజీ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అలానే దీనిలో రీసెర్చ్ కూడా బాగానే నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మన భారతదేశంలో. సో అలానే కొన్ని స్టేట్స్ కూడా చాలా వరకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అందులో మన తెలంగాణ స్టేట్ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే, సో తమిళనాడు అయినా సరే, కర్ణాటక అయినా సరే, సో ఇలా ఎన్నో స్టేట్స్ ముందుకొచ్చాయి క్వాంటమ్ టెక్నాలజీస్ మీద. సో అందులో కూడా ఇన్నోవేషన్స్ ఉంటే కనుక, సో ఈ మేటీ జెనెసిస్ డీప్ టెక్నాలజీస్, అంటే బాగా లోతుగా రీసెర్చ్ చేసినటువంటి ప్రోడక్ట్స్ని తయారు చేసిన వాటికి ఇందులో ముఖ్యంగా సహకరిస్తామండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు ఎలక్ట్రానిక్ ఐటీకి సంబంధించిన ఎటువంటి ఇన్నోవేషన్స్కైనా ఈ పథకం వర్తిస్తుంది అని, అంటే వీటిలో కూడా స్పెసిఫిక్గా ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంటా, లేకపోతే ఒక హార్డ్వేర్ డెవలప్మెంటా, ఏ దాంట్లో అంటే ఇన్నోవేషన్లో వీళ్ళకి ఈ పథకం వర్తిస్తుంది?
2: సో ఇందులో 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఐడియా స్టేజ్, ఇంకొకటి వచ్చేసి POC స్టేజ్, అలానే ప్రోటోటైప్ స్టేజ్. సో ఈ 3 రకాలటువంటి స్టేజెస్లో ఉన్న ఏ ఇన్నోవేషన్ అయినా సరే, సో దానికి మనకు ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీకి ఇప్పుడు నేను చెప్పిన కొన్ని టెక్నాలజీస్, సో వాటిలో వీళ్ళు ఎటువంటి స్టేజ్లో ఉన్నా సరే వాళ్లకు ఈ గ్రాంట్ ఆర్ స్కీమ్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా కొన్ని స్కీములు ఉన్నాయి, సబ్ స్కీములు ఉన్నాయి, అలాంటి వాటి ద్వారా వాళ్లకు ఒక ఒక మార్కెట్లో వెళ్ళడానికి వాళ్లకు కావాల్సిన పర్చేస్ ఆర్డర్ వర్క్ ఆర్డర్ అని అంటారు. సో అలాంటి కస్టమర్ నుంచి వచ్చిన పర్చేస్ ఆర్డర్స్ అలాంటివి కూడా వాళ్ళు వాటిని అవి వాటిని కన్వర్ట్ చేయడానికి, అంటే పర్చేస్ ఆర్డర్స్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి వాళ్ళకు జనరల్గా డబ్బులు ముందు ఒక ఇన్వెస్ట్మెంట్ డబ్బులు అనేటువంటి ఉండవు. సో వాళ్ళు ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి. సో కాబట్టి గ్రాంట్ ద్వారా వాళ్లకు మంచి సహాయం ఏర్పడుతుంది. సో దాని ద్వారా వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ని కూడా వాళ్ళు కంప్లీట్ చేయొచ్చు అన్నమాట.
1: ఈ స్కీమ్ ఎకో సిస్టమ్ నిర్మాణం ఎలా ఉంటుంది, ఇప్పటిదాకా ఎంతమందికి మద్దతు లభించింది, ఎంతమందికి మీరు మద్దతు ఇవ్వగలుగుతారు?
2: సో ఇప్పటి వరకు అంటే ఈ స్కీమ్ ద్వారా ఒక 5 సంవత్సరాల వరకు కనీసం అంటే ఒక 10,000 స్టార్టప్స్కి టార్గెట్ చేసి వాళ్లకు ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది మంత్రిత్వ శాఖ ద్వారా. అలానే కనీసం అంటే ఒక 500 స్టార్టప్ల వరకు దీని ద్వారా తోడ్పాటునిచ్చి వాళ్లకు ఈ డీప్ టెక్ టెక్నాలజీస్ వాటి మీద వాళ్లకు సపోర్ట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. సో అందులో ఇప్పటి వరకు ఒక 1 ఫేజ్ వరకు కంప్లీట్ అయ్యిందని చెప్పొచ్చు. సో ఇందులో ఒక దేశవ్యాప్తంగా 30 పైన ఇంక్యుబేటర్లు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా మనది అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ వీహబ్ ద్వారా మేము దీని ద్వారా మా స్టార్టప్స్కి కూడా ఈ గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా ఒక 3 గ్రాంట్లు, ఈఐఆర్ 10 లక్షలు, అలానే పైలట్ గ్రాంట్ అని చెప్పేసి ఒక 40 లక్షలు, అలానే మ్యాచింగ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఒక 50 లక్షలు. సో ఈ 3 రకాల గ్రాంట్ల ద్వారా వాళ్లకు స్టార్టప్స్ ఇన్నోవేటర్స్కి మనము టైర్ 2, టైర్ 3 రీజియన్స్ నుంచి వచ్చిన వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: స్టార్టప్స్కు నిధులు ఎలా కేటాయిస్తారు, వాటి పూర్తి వివరాలు తెలియజేయండి.
2: సో ఇప్పుడు నేను చెప్పినటువంటి మైటీ జెనసిస్ కింద ఈఐఆర్ 10 లక్షలు, ఇందులో ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ ఐటీ ఇన్నోవేషన్స్ ఉన్న డీప్ టెక్ ఉన్న స్టార్టప్స్ టైర్ 2, టైర్ 3లో పనిచేసే స్టార్టప్స్కి ఈ ఒక ప్రోటోటైప్ తీసుకొస్తే, లేదా ఒక POC ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటాము. సో ఇది తీసుకొచ్చిన తర్వాత వాళ్లకు ఎవాల్యుయేట్ చేస్తాం, స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది ఏర్పరిచి ఆ కమిటీ మెంబర్స్ ద్వారా వాళ్ళు ఒకవేళ సెలెక్ట్ చేస్తే దాన్ని ఒక వాళ్ళకు ఒక రిజెక్ట్ చేస్తే ఎనీహౌ మళ్ళీ వాళ్ళు దాని మీద వర్కౌట్ చేసి మళ్ళీ మనం ఒక ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్లు కూడా వాళ్లకు తీసుకోవచ్చు. కానీ సెలెక్ట్ చేసిన వాళ్లకు తప్పకుండా వాళ్ళకు ఒక 10 లాక్స్ వరకు కేటాయించడం జరుగుతుంది ఈ ఈఐఆర్ ఎంటర్ప్రినర్షిప్ ఇన్ రెసిడెన్స్. సో ఇది ఒక గ్రాంట్. అలానే ఇంకొక గ్రాంట్ పైలట్ స్కీమ్ అని చెప్పేసి, సో ఈ మైటీ జెనెసిస్ పైలట్ స్కీమ్ కింద 40 లక్షల రూపాయలు ఒక స్టార్టప్కి పర్చేస్ ఆర్డర్ కావాలి అంటే సో వాళ్లకు ఒక 40 లక్షల రూపాయల వరకు వాళ్లకు అందజేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ద్వారా జరుగుతుంది. మన వైపు నుంచి ఉన్న స్క్రీనింగ్ కమిటీ ఇంటర్నల్గా సెలెక్ట్ చేస్తుంది ఆ ఇన్నోవేటర్ స్టార్టప్కి. అలానే మైటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పరచడం జరుగుతుంది. వాళ్ళు కూడా దీన్ని సెలెక్ట్ ఆర్ రిజెక్ట్ కూడా చేయొచ్చు. సో ఈ విధంగా ఈ పైలట్ స్కీమ్లో ముఖ్యంగా 40 లక్షల వరకు వాళ్ళకి గ్రాంట్ రావడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా ఎలిజిబిలిటీలో చూస్తే వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ ఒక కంపెనీ నుండి ఒక 70 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ నుండి ఒక పర్చేస్ ఆర్డర్ చూపించడము, లేకపోతే

0: లేకపోతే ఒక పీఓ, అదే ఈ పబ్లిక్ లిస్టింగ్ ఐపీఓ పబ్లిక్ లిస్టింగ్ కంపెనీ నుంచి అయినా కానీ, లిమిటెడ్ కంపెనీ నుంచి అయినా కానీ ఒక పర్చేస్ ఆర్డర్ని తీసుకురావడము, చూపించడము కమిటీ మెంబర్స్కి, ఇది ఒక ఎలిజిబిలిటీ. అలానే ఒక స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పర్చేస్ ఆర్డర్ ఆర్ వర్క్ ఆర్డర్ అది కూడా చూపిస్తే కూడా వాళ్ళు దీనికి అర్హులు అవుతారు. సో ఈ విధంగా అలానే ఒక యూనికార్న్ కంపెనీ, ఒక స్టార్టప్ యూనికార్న్ కంపెనీ ద్వారా కూడా ఒక వర్క్ ఆర్డర్ని వాళ్ళు తీసుకొస్తే చూపిస్తే అది కూడా ఒక అర్హత లాగా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కండిషన్స్ మీద ఈ పైలట్ స్కీమ్ అన్నటువంటిది 40 లక్షల వరకు వాళ్ళు కేటాయించడం జరుగుతుంది. అలానే థర్డ్ కేటగిరీ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ మెయిటీ జెనసిస్. సో ఇందులో ముఖ్యంగా ఈ 50 లక్షలు అన్నది గ్రాంట్, 1:1 కాంట్రిబ్యూషన్ అంటాం. అంటే ఒక ఇన్వెస్టర్ ద్వారా మీరు ఈ 50 లక్షల గ్రాంట్కి ఈక్వలెంట్గా 50 లక్షలు మీరు కనుక ఒక ఇన్వెస్టర్ ద్వారా చూపిస్తే మీ అకౌంట్లో, సో ఆ ఇన్వెస్టర్ కూడా అది కూడా ఒక వ్యాలిడేషన్ చేస్తాము. ఒక అగ్రిమెంట్ని ఏర్పరిచిన తర్వాత వాళ్ళు 50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేస్తారు ఈ కంపెనీలో అని తెలిసిన తర్వాత, అర్హత వచ్చిన తర్వాత అప్పుడు మేము కూడా ఈ స్కీమ్ ద్వారా 50 లక్షల వరకు వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: ఈ జెనసిస్ పథకానికి అర్హతలు ఏమిటి, అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి సర్టిఫికెట్లు అవసరమవుతాయి?
0: సో మన దేశ పౌరులు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అలానే ఒక Tier 2, Tier 3 రీజియన్లో పనిచేసే వాళ్ళు, సో కంపెనీ స్టార్టప్ కంపెనీ కూడా అక్కడే రిజిస్టర్ చేసి ఉండాలి. సో ఇంకొకటి వచ్చేసి వీళ్ళు ఖచ్చితంగా ఒక స్టార్టప్ కంపెనీ రిజిస్టర్ చేసి ఉండాలి. అందులో DPIT రిజిస్ట్రేషన్ చాలా ముఖ్యమైనది. సో DPIT రిజిస్ట్రేషన్ అన్నది కంపెనీ ఒక పార్ట్నర్షిప్, అలానే ప్రైవేట్ లిమిటెడ్, అలానే LLP రిజిస్ట్రేషన్ చేసినటువంటి కంపెనీకి DPIT సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ DPIT సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సో వాళ్ళు దీనికి అర్హులవుతారు. సో ఈ నేను చెప్పిన ఈ కండిషన్స్, అలానే ఇన్నోవేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు చేసిన ఆవిష్కరణ ఎటువంటి, ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీలో ఇటువైపు ఒక డివైజెస్ని కనిపెట్టడం అయినా సరే, లేకపోతే ఒక ప్రోడక్ట్ అయినా సరే, అలానే ఒక సాఫ్ట్వేర్ అయినా సరే, AML ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్తో కూడిన ఒక సాఫ్ట్వేర్ మీరు తయారు చేశారు, లేకపోతే ఒక IoT డివైస్ చేశారు, లేకపోతే మీరు ఒక రోబోటిక్ డివైస్ చేశారు. సో ఇప్పుడు ఎక్కువగా పల్లెటూరులో మనం చూస్తూనే ఉంటాము, సో రోబోటిక్ డివైస్లు కూడా మనకు అగ్రికల్చర్లో ఉపయోగిస్తున్నారు. సో ఇవి వాటికి నీళ్లు చల్లడము, తర్వాత ఫర్టిలైజర్స్ చల్లడము, అలానే యువత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు క్రియేషన్ అండ్ ఇన్నోవేషన్లో. సో యువతకు ఇది ఒక మంచి ఫెసిలిటీ అన్నమాట. దీన్ని వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా ఒక ఫాస్ట్గా, ఒక తక్కువ స్టేజ్లోనే వాళ్ళకు ముందుకెళ్ళే ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది.
1: మీరు చెప్పిన ఈ అర్హతలు ఉన్నవాళ్ళు ఎలిత్ విహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కి వస్తే ఈ పూర్తి వివరాలతో పాటు వాళ్ళని అప్లై చేయటం కానీ, వాళ్ళకి ఆ స్కీమ్ అప్లికబుల్ చేసి ఆ అమౌంట్ శాంక్షన్ ఇవన్నీ మన దగ్గర జరుగుతాయా?
0: అవును, తప్పకుండా. సో మేము ఈ ఇప్పటి వరకు ఒక 12 మంది స్టార్టప్లకు ఈ మెయిటీ జెనసిస్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఒక 8 స్టార్టప్స్ EIR గ్రాంట్ 10 లక్షల వరకు ఇచ్చాము. అలానే ఒక 2 స్టార్టప్స్కి పైలట్ స్కీమ్ అన్నటువంటిది వాళ్ళకు సెలెక్ట్ చేయడం జరిగింది. అలానే ఒక 2 స్టార్టప్లకు ఈ ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఈ లేటెస్ట్గా ఒక ఫస్ట్ ఫేజ్లో అని చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం కూడా మేము నెక్స్ట్ మినిస్ట్రీ ద్వారా, మంత్రిత్వ శాఖ ద్వారా వెయిట్ చేస్తున్నాము. సో అది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మేము నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్దాము. సో ఇందులో ఈ స్టార్టప్స్కి వీళ్ళు మీకు ఒక ఎంక్వైరీ లాగా మీరు మా దగ్గర వచ్చినప్పుడు, నా దగ్గర ఒక ఇన్నోవేషన్ ఉంది, నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను ఇంతవరకు పనిచేశాను, ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది, లేకపోతే నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, నేను మార్కెట్లోకి వెళ్ళాలి అని చెప్పేసి మీరు మా దగ్గరికి, మా ఆఫీస్కి ఎప్పుడైనా సరే 10 to 6 రావచ్చు. సో మేము ఎలీప్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రగతినగర్ మా ఆఫీస్ అక్కడ ఉంది. సో మీరు మా ఆఫీస్కి ఎనీ డే వర్కింగ్ అవర్స్లో రావచ్చు అండ్ మాతో డిస్కస్ చేయొచ్చు. ఆ తర్వాత మేము మీకు ప్రీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అనేటువంటి ద్వారా మేము మీకు సహాయపడతాము. దాని ద్వారా ఒక 3 మంత్స్ వాళ్ళకు నర్చర్ చేసి సో ఒక స్టేజ్కి వాళ్ళకి తీసుకుని వస్తాము. సో దాని ద్వారా మళ్ళీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అందులో కూడా వాళ్ళకు నెక్స్ట్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది. అంటే ఒక ఐడియా స్టేజ్ నుంచి ఎర్లీ స్టేజ్కి వచ్చిన స్టార్టప్, అలానే ఎర్లీ స్టేజ్ నుంచి నెక్స్ట్ గ్రోత్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది మన ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా.
1: ఎలీప్ విహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహరుల్లా గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ జాబ్స్ కోసం అని చెప్పేసి ఎక్కువ మంది ఆలోచిస్తుంటారు. సో మనకు ఇండియాలో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇందులో ముఖ్యంగా ఇన్నోవేషన్స్ని ఒక నెక్స్ట్ స్టేజ్కి తీసుకుని వెళ్ళాలి, ఒక స్టార్టప్ లాగా మార్చాలి అని అన్నప్పుడే యూత్కి ఎక్కువగా అది ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా జాబ్స్ అనేటువంటి ఎప్పుడు క్రియేట్ అవుతాయంటే, సో మనకు యూత్ ఇన్నోవేషన్స్ని ఒక స్టార్టప్ లాగా మారినప్పుడు, సో వాళ్ళు ఒక 100,000 మందికి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో స్టార్టప్స్ అండ్ ఇలాంటి స్కీమ్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి దానికోసము. సో యూత్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు మీ ఇన్నోవేషన్స్ క్రియేటివిటీ మీరు తీసుకొని రండి మా దగ్గర, మేము మీకు ఒక స్టేజ్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది, ఒక మంచి స్టార్టప్ని తయారు చేస్తాము, దీని ద్వారా మీరు డెవలప్ అవుతారు, నెక్స్ట్ మీకు మంచి మీరు ఉపాధి ఇచ్చే వాళ్ళలాగా క్రియేట్ అవుతారు, అలానే మన దేశ ప్రగతికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది, మన ఎకనామిక్ కండిషన్, మన కంట్రీ సూపర్ పవర్లో, అలానే 2047 వికసిత్ భారత్ మన మిషన్ అండ్ మిషన్ కూడా ఒక $1 trillion నేషన్గా కూడా మనది డెవలప్ అవడానికి చాలా చాలా దోహదపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి కడప కేంద్రం. శ్రోతలు ఎంతగానో ఎదురు చూసే చిత్రసీమ సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా రంజిత్, మురళీధర్, వర్ధిని, రీటా, మాలవిక గానం చేసిన శక్తి చిత్రంలోని పాట విందాం. సాహిత్యం చొన్నవిత్తుల, స్వరాలు కూర్చిన వారు మణిశర్మ.

0: ఏ పదాన్నైనా మనం పలికింది పలికినట్లుగా రాయడానికి వీలయ్యేటువంటి అవకాశం తెలుగులో ఉంది. గుర్రం జాషువా గారు తెలుగు భాషను గురించి ఒక పద్యం చెప్పారు, నేను ఆ పద్యం మీకు వినిపిస్తాను. 6 అక్షరంబుల ఎసక మెసగు కలికి భాషకు తెలుగునకు అలవిగాక అలవియే తాజి లావణ్యము అభినుతింప తదితరంబైన భాషా వితానమునకు అని ముంతాజ్ మహల్ లో ఒక పద్యం.
1: ఇళ్లలో ఉన్నంత వరకు అయితే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడడం అలవాటు చేయాలి. ఇది తల్లిదండ్రులు ఎవరికి వాళ్ళు తమ బాధ్యతగా భావిస్తే కానీ వచ్చే తరానికి ఆ తెలుగు రాకుండా పోయే ప్రమాదం నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే, వచ్చే తరానికి మనం తెలుగు భాషను అందించాలి అని అంటే.
2: పోతన గారు అలాగే జాషువా గారు, శ్రీశ్రీ గారు కూడా. సో శ్రీశ్రీ గారి కవిత్వ శైలి భాషకే ఒక అందాన్ని తీసుకొస్తుంది. అంటే తెలుగు భాషలో ఎంత మాధుర్యం ఉందో శ్రీశ్రీ అలాగే జాషువా గారు నిరూపించారు. పోతన కవిత్వము అందరికి వేమన పద్యము, పోతన కవిత్వం అందరికి తెలుగు వాళ్ళకు వచ్చేస్తుంది. అంత బాగా మనకు వాళ్ళు కావ్యాల్ని అందించారు, పద్యాల్ని.
3: మీరు విన్న ఈ మాటలు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 29వ తేదీ ఉదయం 8:35 ప్రసారమవుతున్న మన తెలుగు ప్రత్యేక కార్యక్రమంలోనివి. వ్యాఖ్యానం సమర్పణ శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి.
4: చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. కార్యక్రమంలో ఉదిత్ నారాయణ్ చిత్రగానం చేసిన భలే దొంగలు చిత్రంలోని పాట విందాం. సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, స్వరాలు కూర్చినవారు KM రాధాకృష్ణన్.

0: చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: Up to 85% LTVతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: వాణిజ్య ప్రకటనలు విన్నారు. చిత్రసీమలో తరువాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శ్రీలేఖ గానం చేసిన సాహస వీరుడు సాగరకన్య చిత్రంలోని పాట విందాం. స్వరాలు కూర్చిన వారు ఎంఎం కీరవాణి, సాహిత్యం వేటూరి.

0: చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. ఇప్పుడొక వాణిజ్య ప్రకటన విందాం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు కార్యక్రమంలో ఇప్పుడు

దీపిక, విష్ణు, శ్రీలేఖ గానం చేసిన లిటిల్ సోల్జర్స్ చిత్రంలోని పాట విందాం. సాహిత్యం సీతారామశాస్త్రి.

0: పెద్ద డ్రామా, దీన్ని బాగా తొందామా? ఇది పేరెంట్స్ కి పరీక్ష, ఇది బ్రదర్ కి శిక్ష. దీనికి యాంటీబయాటిక్ లేదా? దీనికి నీరసం రాదా? దీంతో మాట్లాడను, దీంతో ఆట్లాడను. ఇదో సైతాన్, ఇదో తూఫాన్.
1: ఇదో నా బంగారు.

0: ఏ పదాన్నైనా మనం పలికింది పలికినట్లుగా రాయడానికి వీలయ్యేటువంటి అవకాశం తెలుగులో ఉంది. గురుమోహన్ జాషువా గారు తెలుగు భాషను గురించి ఒక పద్యం చెప్పారు, నేను ఆ పద్యం మీకు వినిపిస్తాను. ఏమది, ఆరు అక్షరంబుల ఎసక మెసగు కలికి భాషకు తెలుగునకు అలవిగాక అలవియే తాజి లావణ్యము అభివృతింప తదితరంబైన భాషా వితానమునకు అని ముంతాజ్ మహల్ లో ఒక పద్యం.
1: ఇళ్లలో ఉన్నంత వరకు అయితే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడడం అలవాటు చేయాలి. ఇది తల్లిదండ్రులు ఎవరికి వాళ్ళు తమ బాధ్యతగా భావిస్తే కానీ వచ్చే తరానికి ఆ తెలుగు రాకుండా పోయే ప్రమాదం నుంచి మనం తప్పించుకోవాలని అంటే, వచ్చే తరానికి మనం తెలుగు భాషను అందించాలి అంటే.
2: పోతన గారు అలాగే జాషువా గారు, శ్రీశ్రీ గారు కూడా. సో శ్రీశ్రీ గారి కవిత్వ శైలి భాషకే ఒక అందాన్ని తీసుకొస్తుంది. అంటే తెలుగు భాషలో ఎంత మాధుర్యం ఉందో శ్రీశ్రీ అలాగే జాషువా గారు నిరూపించారు. పోతన కవిత్వము అందరికీ, వేమన పద్యము పోతన కవిత్వం అందరికీ తెలుగు వాళ్ళకు వచ్చేస్తుంది. అంత బాగా మనకు వాళ్ళు కావ్యాల్ని అందించారు, పద్యాల్ని.
3: మీరు విన్న ఈ మాటలు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 29వ తేదీ ఉదయం 8:35 ప్రసారమవుతున్న మన తెలుగు ప్రత్యేక కార్యక్రమంలోనివి. వ్యాఖ్యానం సమర్పణ శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఈ ప్రసారంలో 10 గంటలకు ద్రౌపది స్వయంవరం హరికథ వినవచ్చు. కథకులు శ్రీమతి వి విజయకుమారి భాగవతారిణి. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8:30. జాతీయ వార్తలు విందాం విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్లో పర్యటించనున్నారు. ఆకస్మిక వరదల నేపథ్యంలో నేపాల్కు మరింత సహకారాన్ని అందించేందుకు భారత్ కృషి చేస్తోందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. గడిచిన 12 సంవత్సరాల్లో జనధన్ యోజన విప్లవాత్మక ఫలితాలను సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. టిబెట్లోని గిరాంగ్ కౌంటీలో ఆకస్మిక వరదలు సంభవించడంతో 260 మంది విదేశీయులతో సహా 558 మంది గల్లంతయ్యారని చైనా వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్లో పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యకులు షవకత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్ను సందర్శిస్తారు. ఈ పర్యటనలో 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు నరేంద్ర మోదీ, అధ్యకుడు మిర్జియోయేవ్ మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరుగుతాయి. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ అనుసంధానత, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాల వంటి రంగాలలో సహకారాన్ని ఇరువురు నేతలు సమీక్షించి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తారు. అలాగే వికసిత్ భారత్ 2047, ఉజ్బెకిస్తాన్ 2030 వంటి ఉమ్మడి అభివృద్ది లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లడంపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నేపాల్ నుండి క్షేమంగా న్యూఢిల్లీకి చేరిన తమిళనాడుకు చెందిన 21 మంది యాత్రికుల బృందాన్ని కలిశారు. ఈ యాత్రికులు నిన్న వరద ప్రభావిత ప్రాంతం నుండి ఖాట్మండుకు చేరుకుని ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ నేపాల్ ప్రభుత్వానికి, సైన్యానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే అక్కడి భారత రాయబార కార్యాలయాన్ని కూడా సామాజిక మాధ్యమ పోస్టులో అభినందించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆకస్మిక వరదల తరువాత ప్రజల సహాయక రక్షణ చర్యలలో నేపాల్కు మద్దతు ఇవ్వడానికి భారత్ కృషి చేస్తోందన్నారు. జన్ధన్ యోజన గతంలో ఎన్నడూ లేని విధంగా విప్లవాత్మకంగా ఫలితాలను సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ పథకం ప్రారంభమై 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం పోస్టులో జనధన్ యోజన సాటిలేని ప్రభావాన్ని చూపిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఆర్థిక సమ్మిళితాన్ని పెంపొందించడంలోనూ, ప్రజలను సాధికారులుగా తీర్చిదిద్దడంలోనూ జనధన్ యోజన కీలక పాత్ర పోషిందని తెలిపారు. చైనా నేపాల్ సరిహద్దు వెంబడి టిబెట్లోని గిరాంగ్ కౌంటీలో ఆకస్మిక వరదలు సంభవించడంతో 5 మరణించారని, 558 మంది గల్లంతయ్యారని చైనా ఈరోజు తెలిపింది. గల్లంతైన వారిలో 260 మంది విదేశీయులుగా గుర్తించారు. పర్యాటకులు, స్థానిక నివాసితులతో సహా 1000 మందికి పైగా ప్రజలను గిరాంగ్ నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పర్యాటకులెవరూ అక్కడ చిక్కుకుపోలేదని అధికారులు తెలిపారు. కైలాష్ మానస్ సరోవర్ యాత్ర కోసం టిబెట్కు వెళ్లిన పెద్ద సంఖ్యలో భారతీయ యాత్రికులు వరదలు వచ్చినప్పుడు సరిహద్దు ప్రాంతంలో ఉన్నారు. గల్లంతైన వారిని గుర్తించేందుకు విదేశీ రాయబార కార్యాలయాలతో సమన్వయం చేసుకుంటున్నామని చైనా వెల్లడించింది. వరదల కారణంగా రహదారులు, కమ్యూనికేషన్లు, విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. అధికారులు 100,000 మంది సహాయక సిబ్బందిని, టన్నుల కొద్దీ అత్యవసర సామాగ్రిని ప్రభావిత ప్రాంతానికి తరలిస్తున్నారు. రక్షాబంధన్ పండుగ సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఆనందకరమైన సందర్భం ప్రేమ, ఆప్యాయత, ఐక్యత బంధాలను బలపరుస్తుందని, అలాగే కరుణ, సామరస్యం, పరస్పర గౌరవం వంటి విలువలను నిలబెట్టడానికి ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుందని

0: రాష్టపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి ఆనందం, శాంతి, శ్రేయస్సు కలగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. నేపాల్, టిబెట్లలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 547కు పెరిగింది. 1545 మంది గల్లంతయ్యారు. ప్రభావిత జిల్లాల నుండి నేపాల్ భద్రతా సిబ్బంది 800 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదిలా ఉండగా నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో ఈరోజు 5.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో నేపాల్లో తాజాగా వరద హెచ్చరిక జారీ అయింది. నదీ మట్టాలు పెరగవచ్చనే హెచ్చరికతో త్రిశూలి ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. నేపాల్లో ఆకస్మిక వరదల తరువాత 320 మంది భారతీయ పౌరులు ఇప్పటి వరకు సంప్రదించడానికి అందుబాటులోకి రాలేదని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఆ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, త్రిశూలి 1 జల విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయ పౌరులను ప్రభావిత ప్రాంతం నుండి రక్షించినట్టు తెలిపారు. చైనా వైపు చిక్కుకుపోయిన మరో 96 మంది భారతీయ పౌరులు సురక్షితంగా భూమార్గం ద్వారా నేపాల్లోకి ప్రవేశించారని, వారిని తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంటూ,
1: our MEA control room here is working round the clock, as is the case with the control rooms in our embassy in Kathmandu, as also our embassy in Beijing. From on the Chinese side, we have 400 Indian nationals. They are safe. They have been in touch with their family because phones, etc., I'm told, is working on that side. Our embassy has been in touch with several of them, in fact, with their team leaders and their travel agent. Many of their family members also contacted us through the helpline numbers that our embassy is running.
0: భారత్ కువైట్ సంయుక్త రక్షణ కమిటీ జేడీసీ ప్రారంభ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది. శిక్షణ, సైనిక విన్యాసాలు, సైనిక వైద్యం, అధికార స్థాయి చర్చలు, రక్షణ పరిశ్రమ, పరిశోధన అభివృద్ది వంటి అనేక రంగాలలో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ సమావేశంలో ఇరు దేశాలు అంగీకరించాయి. రక్షణ శాఖ జాయింట్ సెక్రటరీ అమితాబ్ ప్రసాద్, 5 సభ్యుల కువైట్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన బ్రిగేడియర్ జనరల్ రాత్ అల్ సక్రాన్ ఈ సమావేశానికి సహ అధ్యక్షత వహించారు. భారత ప్రతినిధి బృందంలో త్రివిధ దళాలు, రక్షణ ఉత్పత్తి విభాగం, రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ, సాయుధ దళాల వైద్య సేవలు, విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లోని మాల్దా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఈ నెలలో 60 మంది నవజాత శిశువులు మృతి చెందినట్టు వచ్చిన వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఓ మీడియా నివేదికను సుమోటోగా స్వీకరించి ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ముఖ్య కార్యదర్శికి నోటీసు జారీ చేస్తూ ఈ అంశంపై 2 వారాల్లోగా వివరణాత్మక నివేదికను సమర్పించాలని కోరింది. వార్తా నివేదికలోని విషయాలు నిజమైతే అది మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన తీవ్రమైన సమస్యలను లేవనెత్తుతుందని కమిషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది. టెలికమ్యూనికేషన్ల శాఖ డిఓటీ ప్రవేశపెట్టిన సంచార్ సాథి కార్యక్రమం జూలై నెలలో 77,000 కంటే ఎక్కువ మొబైల్ హ్యాండ్సెట్లను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సహాయపడిందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రశంసించారు. దీని ద్వారా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ హ్యాండ్సెట్లను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో డాట్ కీలక మైలురాయిని అధిగమించిందన్నారు. ఈ కార్యక్రమంపై పెరుగుతున్న ప్రజల విశ్వాసాన్ని ఈ విజయం వెల్లడిస్తుందని పేర్కొన్నారు. దేశ వృద్ధికి కంపెనీ సెక్రటరీలు మరింతగా దోహదపడాలని కేంద్ర ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఐసీఎస్ఐ ప్రతినిధి బృందంతో ఆయన ఈరోజు మాట్లాడుతూ, భారతదేశ అభివృద్ది ప్రయాణంలో వృత్తిపరంగా

0: మైన నైపుణ్యం, సుపరిపాలన రెండు కలిసి సాగాలన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్లో పర్యటించనున్నారు. ఆకస్మిక వరదల నేపథ్యంలో నేపాల్కు మరింత సహకారాన్ని అందించేందుకు భారత్ కృషి చేస్తోందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. గడిచిన 12 సంవత్సరాలలో జనధన్ యోజన విప్లవాత్మక ఫలితాలను సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. టిబెట్లోని గ్రాంగ్ కౌంటీలో ఆకస్మిక వరదలు సంభవించడంతో 260 మంది విదేశీయులతో సహా 558 మంది గల్లంతయ్యారని చైనా వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కడప కేంద్రం. రేపు ప్రసారం కాబో కొన్ని కార్యక్రమ వివరాలు. రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 భక్తిరంజనీ కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు గానం చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం వినవచ్చు. 6:30 సూక్తి రత్నావళి, వ్యాఖ్యాత శ్రీ విద్వాన్ ఎస్ సుబ్బరాయుడు. 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన కాస్మెటిక్ గైనకాలజీ గురించి డాక్టర్ రాటాల శిరీష గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. అనంతరం కుమారి గవ్వల ప్రణతి పాడిన భక్తిగీతాలు వినవచ్చు.
2: మొత్తం చిన్నదైపోయి వసుధైక కుటుంబంగా పరిగణిస్తున్న రోజుల్లో భాషల వ్యవహారంలో ప్రతి భాష కూడా ఆదాన ప్రదానాలతో ఇతర భాషల్ని కలుపుకుంటూనే నడవాలి. ఇది అవసరం కూడా. భాషాశాస్త్ర పరిభాషలో దీనిని బారోయింగ్ అంటారు, అంటే అప్పు తెచ్చుకోవడం అన్నమాట. ప్రపంచంలో అన్ని భాషలకు ఇది అవసరమే. తనకు తెలియని, తన వద్ద లేని ఇతర పదాలను, ఇతర వస్తువులను అవసరాలకు అనుగుణంగా మరో భాష నుంచి మనం గ్రహిస్తూ ఉంటాం.
1: మీరు విన్న ఆ మాటలు రేపు ఉదయం 8:35 ప్రసారమయ్యే తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మన తెలుగు ప్రత్యేక కార్యక్రమంలోనిది. వ్యాఖ్యానం మరియు నిర్వహణ శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. తప్పక వినండి మన తెలుగు ప్రత్యేక కార్యక్రమం.

రేపు సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ, 5:15 యో అనే కార్యక్రమంలో ప్రఫుల్ల చంద్రరాయ్ రూపకం వినవచ్చు. 6:30 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీకృష్ణ రాయబారం రంగస్థల పద్యనాటకం ఉపప్లావ్య ఘట్టం భీముని పాత్రలో శ్రీ ఎంసి వెంకటేశ్వర్లు పాడిన రంగస్థల పద్యాలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 9:30 చిత్రసీమలో అలనాటి చిత్రగీతాలు వినవచ్చు.

ఆదివారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి కార్యక్రమాలపై మహిళా శ్రోతలు తమ అభిప్రాయాలను మాతో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా పంచుకోవచ్చు. మరి మహిళా శ్రోతలు, మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852244197, మరొక నంబర్ 2441119. గుర్తుంచుకోండి, ప్రతి శనివారం మధ్యాహ్నం 1:30

ఈ రాత్రి 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:00 ద్రౌపది స్వయంవరం హరికథ వినవచ్చు. కథకులు శ్రీమతి వి విజయకుమారి భాగవతారిణి.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8:45. ముందుగా సమాచార సంధ్య. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్, 9:30 కరెంట్ అఫైర్స్ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు ద్రౌపది స్వయంవరం. ద్రౌపది స్వయంవరం హరికథ వింటారు. కథకులు శ్రీమతి వి విజయకుమారి భాగవతారిణి. విందాం ద్రౌపది స్వయంవరం హరికథ.

పంచమ వేదము అని ఖ్యాతి వహించిన శ్రీమన్ మహాభారతమునందలి ద్రౌపదీ స్వయంవరమును కథాగానము చేస్తాను. ఆశాంతం కథాశ్రవణం చేసి భగవదనుగ్రహానికి పాత్రులై మీ పవిత్ర ఆశీస్సులు అందిస్తారని ఆశిస్తూ, జై ఇందిరారమణ గోవింద, లక్ష్మీ రమణ గోవింద, ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బల అధ్య

లాక్షణికులు సర్వ లక్ష్యముల సంగ్రహమన ఐతిహాసకులు ఇతిహాసమనిది పరమ పౌరాణిక బహు పురాణముల సము

ఏకచక్రపురములో పాండవులు క్షేమంగా ఉన్న రోజులలో బ్రాహ్మణుని వలన ద్రౌపది స్వయంవర వార్త విని కుంతీదేవి ఇలా అన్నది, కుమారులారా, ఏకచక్రపురమునకు వచ్చి చాలా దినములైనది. పాంచాల ప్రభువైన ద్రుపదుడు ధర్మాత్ముడని ఆ విప్రుని వల్ల విన్నాం కదా. అదియునుగాక ద్రౌపదీ స్వయంవరమును తిలకించు కుతూహలము కలుగుచున్నది. మనము పాంచాలమునకు వెళ్ళుదము అని అనగా తల్లి ఆజ్ఞకు లోబడి పాండవులు ఆ ఏకచక్రపుర అగ్రహారమునగల విప్ర కుటుంబములకు తమ ప్రయాణమును గురించి తెలిపి వారి వలన సెలవు తీసుకుని ప్రయాణమైరి. అర్జునుడు ఒక చేత కొరవిని చేతబట్టి దారి చూపుతూ ఖడ్గముతో దారి చేయుచూ ముందునకేగుచుండగా అతని వెనుక కుంతి, ధర్మజ, భీమ, నకుల, సహదేవులు నడుస్తున్నారు. ఆ అరణ్యంలో అర్ధరాత్రి వేళ అంగారపర్ణుడను గంధర్వుడు భార్యలతో స్నానము చేయుచూ పాండవులను చూచి, ఓయి మానవ మాతృలారా, ఎవరు

మానవ మాతృలారా, ఎవరు మీరు? దేవతలు, యక్షులు, గంధర్వులు, రాక్షసులు తిరిగే సమయంలో నిర్భయులై వచ్చే మీరెవరు? దూరముగా నుండుడు, ఈ వనములు, గంగాతీరములు నావియే. వీరభోజ్యమైన ఈ పుణ్యభూమిలో తిరుగు అర్హత మానవ మాత్రులకు ఈ సమయమున లేదు. అర్ధరాత్రిలో తిరుగు వారిని ఎంతవారైనా మేము జయింతుము. ప్రాణములపై ఆశ ఉన్న ఆవలకు పండు అని పలుకుతున్న అంగారపర్ణునిగా అంచి అర్జునుడిట్లన్నాడు.

చేవగల వీరులము కావుననే ఇటు వచ్చినాము. అడవులు, పుణ్యతీర్థములు, నదులు, కొండలు సర్వజనీనములు గదా. నీ మాటలు కట్టిపెట్టుము, నోటికి బుద్ధి చెప్పుకొనుము. శస్త్రాస్త్ర విధులున్న చోట నీ ప్రతాపములు చూపుకుము అని నా అర్జునుని పలుకులు పెడచెవినబెట్టి అంగారపర్ణుడు పాండవులపైకి శస్త్రాస్త్ర ప్రయోగింప. అర్జునుడు తన చేతగల కొరవిని అభిమంత్రించి అంగారపర్ణుని పైకి వేయగా ఆగ్నేయాస్త్ర ప్రభావమచే నిప్పులు గురిపించుచు తాకగా అంగారపర్ణుని రెక్కలు భస్మమై అతడు రథము నుండి నేల మీద పడ్డాడు. అర్జునుడు వాని శికను బట్టి జరజర ఈడ్చుకుని వచ్చి ధర్మరాజు పాదాలపై పడవేయ, ఇంతలో అంగారపర్ణుని పట్టపు దేవేరియగు కుంభీనసి పాండవులను సమీపించి ధర్మరాజు పాదాలపైన బడి ఇట్లు ప్రార్థిస్తోంది.

ఇట్లు కన్నీరు మున్నీరుగా వాపోవు కుంభీనసి ఆర్తిని పరికించి కరుణారసమూర్తి యొగు ధర్మజుడు కరిగిపోయినాడు. వెంటనే అర్జునునితో ఇట్లా ఆజ్ఞాపించాడు, అర్జున అంగారపర్ణుణ్ణి బంధవిముక్తుణ్ణి చేసి కాపాడమన్నాడు. అన్న ఆజ్ఞతో అర్జునుడట్లు చేయగా అంగారపర్ణుడు అవమానముతో తలవంచుకుని నిలచియుండగా, అంగారపర్ణ నీ బీరములేమైనవి అనగా అతడన్నాడు,

అర్జున, పరిసరముల ప్రభావంతో కన్నుగానని దుర్మదముతో మిమ్మిట్లు తోలనాడితిని. కనుక నా అపరాధం మన్నించుడు. మీరు ప్రయోగించిన ఆగ్నేయాస్త్రము అమోఘమైనది, అది నాకు నేర్పండి. నా వద్ద కామగమనము గల్లిగిన గుర్రములు కొన్ని గలవు, అవి మీకిత్తును. తీసుకుని నన్ను మీ మిత్రునిగా చూచుకుమ్ము. మనకు నేటి నుండి మైత్రి కావలయును అనగా అర్జునుడు, చెల్లెమీ బా

అంగారపర్ణ, ఆగ్నేయ అస్త్రము నిచ్చెద. నీవిచ్చు అశ్వములు నీవద్దనే ఉండనిమ్ము. అవసరమగునప్పుడు గ్రహింతును, స్నేహము పాటింతును. కాని అంగారపర్ణ, మేము పాండవులమని తెలిసి కూడా మమ్మెందుకు చులకనగా చూచితివి అనా? మహనీయులారా, మీలో దివ్య అగ్ని తేజస్సు లేకుండుట వలన మీరు దేవతాంశ సంభవులని తెలిసి కూడా మిమ్మల్ని చులకనగా చేయుటకు కారణమైనది. అగ్నిని పరిగ్రహించి 2000ల ఉపాసనమును, అగ్ని ఆరాధనము చేయుచున్నా మీలో తేజస్సు ఓజస్సు పెరిగి అజేయులగుదురు. ఇచటికి క్రోశదూరములో ఉత్కచమను పుణ్యతీర్థము గలదు. తీర్థ తీరమున ధౌమ్యుడను మహర్షి తపస్సు చేసుకొనుచున్నాడు. ఆ మహానీయుడు మీ పురోహితత్వమునకు సమ్మతించిన మీరు ధన్యులగుదురు. అర్జున, నీవు ప్రయోగించిన ఆగ్నేయాస్త్రముతో నా రెక్కలు భస్మమైనాయి. ఇంకా నాది విద్య విశేషముతో చిత్రమగు రథమును సృష్టించుకుని జీవిస్తాను. కాన ఈనాటి నుండి నాకు చిత్రరథుడు అని పేరు సార్థకమగుగాక. ఇక సెలవని స్త్రీలతో పాటు రథమిక్కి అంగారపర్ణుడు వెళ్ళిపోయాడు. అతడు చెప్పినట్లుగానే గంగానదీనుత్తరించి ఉత్కచ తీర్థమునకు చేరారు. అగ్నిహోత్రుని వలె వెలుగుచున్న ధౌమ్య మహర్షుల వారికి సాష్టాంగ నమస్కారములు నర్చి తమ పౌరోహితమును పరిగ్రహింపవలసిందిగా ప్రార్థించారు పాండవులు. వచ్చిన వారు దేవతామూర్తులని తెలుసుకుని వశిష్ఠ మహర్షి పౌరోహితమును పరిగ్రహించి సూర్యవంశపు రాజులను తరింపచేసి తాను తరించిన విధమూహించి పాండవులు తనినిలా కోరినది భాగ్యమని భావించి సమ్మతించి వారిచే అగ్ని ఆరాధనము గావించెను. తరువాత పాండవులు కాంపిల్య నగరము సమీపింప అప్పటికే అతటికి చనుదించిన నానాదేశాల రాజకుమారులను రాజప్రతినిధులు ఎదురేగి ఆహ్వానించి రాజలాంఛనములతో నగరములోనికి తోడుకొని పోవచుండగా బ్రాహ్మణ వేషములతోనున్న పాండవులకు ఆ మర్యాదలు లేక ధర్మజుడు ఖిన్నుడై ఉండగా గమనించి అర్జునుడిట్లన్నాడు, అన్నయ్యా వినే.

అన్నయ్యా, కోటబురుజుపై మ్రోగుచుండెడి భేరీ శబ్దము రండి రండి అని వినిపించుచున్నది. కోటబురుజుపై గల జెండాకు కట్టిన దారపు కుచ్చులు ముందు వెనుకలకు ఊగుచూ జనసమూహమును రమ్మని పిలిచెడి రీతిగానున్నది. అచేతనముగు వస్తుజాలమే జనులను ఆహ్వానించుచుండా మనకు ఇతరులతో ఆహ్వానమక్కరలేదు, జయము మనదే అంటూ అన్నగారితో పాటు అలా పలుకుతూ ముందుకు నడిచారు. ఆ మహానగరములో ప్రతి ఇంటికి బంధువులు స్నేహితులు ద్రౌపది స్వయంవరమును దర్శించుటకై వచ్చియుండుటచే పాండవులకు విడిది చేయుటకు స్థలమే దొరకక తిరిగి తిరిగి చివరకు ఊరి వెలుపలనున్న కుంభకార గృహమునకు వెళ్ళి ఆశ్రయించిన ఆ ఇంటి యజమాని వారి తేజోరూపములకు ఆకర్షితుడై నమస్కరించి, కుండలు ఆరబెట్టుకుని స్థలము ఖాళీగానున్నది, ఆ చోట మీరు ఉండవచ్చు అనిన పాండవులు సమ్మతించి ఆ ప్రదేశమున తడికెల నడ్డు పెట్టుకుని నిలచియుండిరి. ఆనాడు పట్టణము నాలుగు దిక్కులో నాలుగు సముద్రాల వలె ఘోషిస్తూ ఉన్నాయి. నానా దేశాల నుండి వచ్చిన రాజుల స్కంధావారాలతో పురమంతా ఎక్కడ చూచినా అడుగు మోపడానికి వీల్లేకుండా ఉంది. ఎక్కడ విన్నా ఒకటే మాట, స్వయంవర మండపంలో ఉన్న విల్లు మోపెట్టి వైహాయసమైన మత్స్యయంత్రాన్ని ఐదు బాణములతో పడగొట్టిన వీరుణ్ణి ద్రౌపదీదేవి వరిస్తుందోహో అని ఒకటే ఘోష. ఆ ఘోష విని ధరణీసులందరూ పరితోషముతో అలంకరించుకోసాగారు. అనంతరం తమ తమ రాజ చిహ్నాలన్నీ ధరించి రథాలెక్కి రాజపుత్రిక స్వయంవర మండపానికి బయలుదేరారు. ఆ మండపము నగర పూర్వోత్తర దిగ్భాగంలో ఉంది. ఉన్నత ప్రాకారాలతో విశాల ద్వార తోరణాలతో కైలాస శిఖరాల విలాసాన్ని పరిహాసము చేస్తున్న సౌధ శిఖరాలతో చూడముచ్చటగా ఉన్న ప్రదేశానికి ప్రభువులతో పాటు బ్రాహ్మణులు కూడా వెళ్లారు. బ్రాహ్మణులతో పాటు పాండవులు వెళ్లారు. ఇంతలో రంగమధ్యములో ఉన్న బంగారు మండపంలో దుందుభినాదాలు భోరును చెలరేగాయి. అందరి చూపులు అటువైపు సాగాయి. వజ్రభూషణాలతో ముత్యాల హారాలు జోడించి ధరించి తెల్లని పూలమాల చేతబట్టి మన్మధుని ఆరవ బాణముల పాంచాల రాజకుమారి పరిచారికా సహితయై ఆ కళ్యాణ మండపానికి విచ్చేసింది. రాజపురోహితుడు వివాహోపకరణాలన్నీ సమకూర్చుకుని అగ్నిహోత్రాన్ని వెల్చడం ప్రారంభించాడు. అంతలో జనుల కలకలాన్ని వాయిద్యఘోషను వారిస్తూ దృష్టద్యుమ్నుడు అటు ద్రుపదుడు చెల్లెలికి అగ్రభాగంలో నిలబడ్డారు. ఇక ద్రుపదుడంటున్నాడు మేఘ గంభీర స్వరముతో ఇలా అన్నాడు,

రాజవరేణ్యులారా, సభాసదులారా, ఇదిగో ఈ యజ్ఞ సమీపములో గంధ పుష్ప ధూప దీపాలతో పూజింపబడి ఈ విల్లు, ఈ 5 బాణాలు, పైనున్న మత్స్యయంత్రము చూడండి. ఈ విల్లు ఎక్కుపెట్టి ఈ 5 బాణాలతో మత్స్యయంత్రాన్ని భేదించిన వీరుణ్ణి బాల వరిస్తుంది. మీరందరూ మీ కార్ముక కౌశలాన్ని చూపించండి. సభంతా అతని మాటలు వింటూ నిశ్శబ్దమయ్యింది. ఇక దృష్టద్యుమ్నుడు సభనంతా ఒకసారి పరికించి చూచి చెల్లెలను సమీపించి, అమ్మా కృష్ణ, లోకములో ఉండే రాకుమారులందరూ నీ స్వయంవరానికి వచ్చారు. చూడు తల్లి, అదిగో వాళ్ళు నూరుగురు దుర్యోధన దుశ్శాసన దుర్ముఖ ప్రముఖులైనటువంటి కౌరవ కుమారులు. ఆ సమీపంలో ఉన్నవారు కర్ణాశ్వత్థామాది సోమదత్త భూరిశ్రవ శ్రుతసేనులు. ఇదిగో ఇటువైపు చూడు, శల్య విరాట జరాసంధాది గాంధారపతులు. అటుగా ఉన్న వాళ్లే యదు వృష్ణి భోజ అంధకులు, సుమిత్ర సుకుమార సుశర్మ శిశుపాలాది నానా దేశాధీశులు ఆ సీనులై ఉన్నారు. ఇలా నీ కుడివైపున తిరిగి చూడు, వేదధ్వని ముఖరితమైన బ్రాహ్మణ సమూహమిది. వీళ్ళందరిలో ఈ లక్ష్యాన్ని ఎవరు భేదిస్తే అతనిని నీ చేతి స్వయంవర మాలికతో అలంకరించి వరించు. దృష్టద్యుమ్నుడు చెల్లెలని వచ్చిన రాజలోకాన్ని వివరంగా చూపిస్తూ చెల్లెలతో అన్నాడు, ద్రౌపదీ స్వయంవరాన్ని నేత్రప్రవంగా చూడ్డానికి వచ్చిన దేవగంధర్వ కిన్నెరాది దివిజ విమానాలతో ఆకాశమంతా నిండిపోయింది. మళ్లీ ఒక్క

వారి వీణ వేణు వాయిద్యరవం వీణుల విందుగా మ్రోగింది. మాల్యానులేపనాల సౌరభాన్ని మోసుకువస్తూ మలయమారతం మెల్లగా వీచి అందరినీ హెచ్చరించింది. గాలికి కదులుతున్న చేలాంచలాన్ని సవరించుకుంటూ సిగ్గుతో నిలబడి ఉన్న ద్రుపదరాజనందనను చూడగానే రాజనందనుల గుండెలు జల్లుమన్నాయి. కొంతమంది ఆమెను చూస్తూ తమతో పాటు తమ సామర్థ్యాలను కూడా మర్చిపోయారు. విసవిస నడిచిపోయి విల్లందుకు పోయారు. ఉన్న బలమంతా ఉపయోగించినా అది సాధ్యపడితేనా? సిగ్గుతో తలలు వంచుకుని వెనుదిరిగారు. ఇదేదో మాయాధనువు, దీన్ని మోపెట్టడం మానవ మాత్రులకు సాధ్యమయ్యే పని కాదు. మనము దీనికోసం ప్రాకులాడి అవమానం పొందడమెందుకు అనుకుని కొందరు దాని జోలికే పోలేదు. సాహసించి వెళ్లిన వాళ్లందరూ ఆ విల్లు మోపెట్టడం బ్రహ్మతరం కూడా కాదు. ఒకవేళ మోపెట్టినా వైహాయస మత్స్యంత్రాన్ని ఎవడు భేదించగలడు, ఇదేం లాభం లేదు అనుకుంటూ రాకుమారులు కొంతమంది చింతతో తమ ఇంటిదారు వెతుక్కున్నారు. యదువృష్ణి భోజ అంధకులందరినీ యాదవ వీరుడు కృష్ణుడు ఆ వింటి జోలికి పోవద్దని కనుసైగలతో వారించాడు. కొంచెం సేపు ఎవరూ లేవకపోయేసరికి సభ నలువైపులా కలయజూచి శిశుపాలుడు లేచాడు. వింటి కొప్పున నారి తగిలించబోయాడు. ఒక్క మినపగించవాసిలో అది తగులుకునేదే. కానీ అప్పటికీ అతని బలం అంతా అయిపోయింది. ఆయాసముతో తిరిగి వచ్చి కూర్చున్నాడు. వెంటనే తన పరాక్రమం ప్రదర్శించాలని జరాసంధుడు లేచాడు. సారించిన నారి ఆవగింజంత మాత్రములో తగులుకుంటుందనగా అతని శక్తి తరిగిపోయింది. మద్రరాజు శల్యుడు సారించబోయే నారి పెసరగింజంత దూరములో ఆగిపోయింది. వెనుదిరిగాడు శల్యుడు. అంగరాజ్యాధిపతి కర్ణుడు చెయ్యి చాచి సారించబోయే నారి వెంట్రుక వాసులో వెనుకకు పోయింది. చేసేదేమీ లేక రోషముతో బుసలు కొడుతూ తిరిగి వచ్చాడు. ద్రుపద దృష్టద్యుమ్నులిద్దరూ ఇంకా కృష్ణకు వివాహము కాదేమోనన్న దిగులుతో కాబోలు విషాదంగా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. తరువాత దృష్టద్యుమ్నుడు రాజలోకమును పరికిస్తూ

దృష్టద్యుమ్నుని మాటలు విన్న బలరాముడు క్షత్రియ జాతికే తలవంపు గలిగిడి సమయమును గమనించి కృష్ణుని వైపు చూచి, సోదరా, ఇంత జరుగుతున్నా నవ్వుచూ కూర్చుండట తగదు. జాతి గౌరవ రక్షణకై నీవు ప్రయత్నింతువా లేక నన్ను ప్రయత్నింపమందువా అన, అన్నయ్యా, ఆవేశము వలదు, ద్రౌపది మనకు వరుసగాదు. ఆమెను వరించుటకై అర్జునుడు రాగలడు అన్నాడు. కృష్ణ, నీకు తెలియనిదా, వారణావతంలో లక్క ఇంటిలో భస్మమైన పాండవులు మరలా ఎట్లు రాగలరు అనగా కృష్ణుడు నవ్వుచూ ఇలా అన్నాడు, అన్నయ్యా, పాండవులు జీవించియే ఉన్నారు, ఈ స్వయంవరమునకు వచ్చి

పాండవులు వారణావతములో లక్క ఇంటిలో కాలిపోయినారని కౌరవులు సంతోషించుచున్నారు. కాని పాండవులు బ్రతికి ఉన్నారు, సభకు వచ్చి ఉన్నారు. అదిగో అతడే అర్జునుడు అని కృష్ణుడు అన్నకు తెలుపుతుండగా, విశాలమైన వక్షస్థలము, సన్నని నడుము, విశాలమైన కన్నులతో, చూచువారిని ఆకర్షించు రూపముతో, బ్రాహ్మణుల మధ్య నుండి వచ్చు ఒక యువకుని చూచి సభలో గలవారు ఆశ్చర్యము పొందిరి. పరిపరి విధముల అనుకొనుచున్నారు.

రంగ మధ్యమున నిల్వంబడి ధనువు కన్నా రగ వీక్షోపగా నవ్వినారు. రగ పూర్వ పరిచితంబగు చాపమంబో.

అంత అర్జునుడు అవలీలగా మీనయంత్రము తెగవేయ స్వయంవర మాలను అర్జునుని కంఠసీమును అలంకరించింది ద్రౌపది. ఇందిరారమణ గోవింద, అది చూచి కర్ణుడు శల్యుడు ద్రుపదరాజును చూచి ఇట్లన్నారు.

ధన వ్రాతముల గ్రహారముల పారముగా నిడుటుపుగా గిటువే కూతును సంగబోడునొక కూలతనమున పారువా చీ తులువా.

0: ద్రుపద, బ్రాహ్మణుని ఎడల ప్రేమ ఉన్నా పప్పు భోజనం పెట్టించు, శాల్వలివ్వు, ధనధాన్యముల భూములు అగ్రహారములు అపారముగా ఇచ్చుట ఒప్పుగాని కూతునిచ్చి పెళ్లి చేయుట తగునా? తులువా, నిజమైన పనులను తెలిసిన వారు సమ్మతింతురా అని ఆవేశముతోనున్న కర్ణశల్యులకు దృష్టద్యుమ్నుడు ఇట్లు సమాధానము చెప్పాడు.
1: బాలను మీన యంత్రమేయ గలవాని కొసంగుదు మంటిమే, బాలను యంత్రమేయ గలవాని కొసంగుదు మంటిమే, ఆ నారా.

కర్ణ శల్యులారా, వినుడు, మత్స్యయంత్రము కొట్టగలవానికి మా బాల నిత్తుమని అంటిమి గాని రాజులకేనేమీ మనలేదే. ఒకవేళ మీరే కొట్టియున్నా మీకే ఆమెనిచ్చి పెండ్లి చేసియుందుము గదా. ఇప్పుడు

ఈ కారు కూతలేలా? కర్ణా, అది ఎట్లుండని నీ సంగతి చెప్పుము. నీవు రాజువేనా అని అడుగుతున్నాడు. ఆ సమయములో కృష్ణుడు ఇట్లన్నాడు, కర్ణా, బ్రాహ్మణుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రను నాలుగు జాతులలోనూ పెండ్లి చేసుకునుటకు తగును. అనగా కర్ణుడు కూడా ఇలా అంటున్నాడు, కృష్ణ, పారుడు నాలుగు వర్ణముల వారి క్రమముగా పెండ్లియాడు టాచారము గాని ముందుగానే క్షత్రియ కన్యను పెండ్లియాడు టాచారములా లేదు. ఇందుకు కారకుడు ద్రుపదుడే, దండింపవలసిందే అని విజృంభింప, ద్రుపదుడు క్షత్రియుల కన్నా బ్రాహ్మణులే బలవంతులుగానున్నారని, వారి మరుగున చేరిన క్షేమమగునని వారి వెనుక నిలచాడు. ఆ ఛాందసులు తమ శక్తి ఎదుటివారి శక్తి గమనించు విజ్ఞత లేక అభిజాత్యాహంకారముతో ఒకరికొకరు ఇలా పలుకుకొనుచున్నారు.

తమ ఉత్తరీయములకు చెంబులు ముడివైచి ముందు ఉన్నవారి మూతిపై మోదాడు. ఇంకొక ఆయనన్నాడు, ఒరే శాస్త్రులు, నన్నేల మొదితివిరా, అనగా నీవా అవధానులు, తగిలినా శుద్ధపట్టు వేసుకును అని ఒక ఆయన. మరొకడు దర్భాసనమును చిత్రాసనమును తన కింద ఉన్నవాని తీసి చుట్టి ఆవేశముతో పళ్ళు గొరుకుతూ జనముపై విసిరివేచాడు. తానేమో ఘనకార్యము చేసినట్లు, చావండి, నాకాగ్రహము కలిగితే ఇంతే. మరింకొక ఆయన, మాతో యుద్ధం చేస్తారా, మీ పని పడతాము చూడండి అని మొలలోనున్న నశ్యపు డబ్బీని తీసి మూత తీసి రివురివున శత్రువులపై రువ్వగా ఆ ధూళికి కళ్ళు మండి కన్నులు మూసుకొనగా, మూర్ఖులారా అనుభవించండి అని ఒకరు, నిలువుటద్దములలో తమ ప్రతిబింబములను చూచుకుని శత్రువులుగా భావించి నిలువుటద్దములను పగలగొట్టేడి వారు కొంతమంది, ఓరే శాత్రవా, మా జోలికి ఒత్తువా, చూడు నిన్నేమి చేతునో అని తన వద్ద నీటిని తీసుకుని పుక్కిటబట్టి ఎదురుగా ఉన్న వాని ముఖముపై ఉమ్మివేయువారు ఒకరు. ప్రక్కనున్నవాణ్ణి గట్టిగా తొడపాశములు పెట్టి, అయ్యో దీక్షితులు, నన్నే లగ్గిచ్చితివిరా అనా, నేను యుద్ధావేశములో ఉన్నాను, నాకు ఇప్పుడు స్వపరభేదము లేవు అని విజృంభిస్తూ పరిపరి విధములుగా ఈ విధంగా ఉన్నటువంటి బ్రాహ్మణులను చూచి అర్జునుడు వారిని వారించి కర్ణుడితో ఇట్లన్నాడు.

యుద్ధములో నన్ను జయించి తరువాత ద్రుపదుని పైకి వెళ్ళము. తన కుమార్తెను నాకిచ్చి పెండ్లి చేయాలన్నదే ద్రుపదుని అపరాధమా? రోమపాద మహారాజు తన కుమార్తె శాంతాదేవిని ఋష్యశృంగునికి, శరియాతి మహారాజు తన కుమార్తె సుకన్యను చ్యవన మహర్షికి, నలచక్రవర్తి తన కూతురు ఇంద్రసేనును మౌద్గల్యునికి, విదర్భరాజు తన కూతురు లోపాముద్రను అగస్త్య మహర్షికి ఇచ్చి వివాహము చేయలేదా? పూర్వపు రాజులు తమ కుమార్తెలను బ్రాహ్మణోత్తములకిచ్చి పెండ్లి చేయుట ఆచారమై వచ్చుచుండగా ఇప్పుడు ద్రుపదరాజు చేయు పని అధర్మమెలా అవుతుంది? ధనువు

అంటూ కర్ణుడితో యుద్ధానికి తలపడ్డాడు అర్జునుడు. ఆ ప్రక్కనే ఉన్న వృక్షాన్ని పెకలించి భుజాన వేసుకుని భీముడు ప్రక్కనే నిలచాడు సహాయముగా. ఆకర్ణాంతము నారి సారించి ప్రయోగిస్తున్న కర్ణార్జునుల శర పరంపరలతో ఆకాశమంతా చీకటి కమ్మింది. ఇక కర్ణుడన్నాడట, ఎటును మేదిని సురుల కిట్టి పరాక్రమమెన్నడే నిగన్పట్టదో, నన్నెదుర్కొనగా వాసవ శంకర భార్గవార్జునుల్ దొట్టి మగాధనుర్ధరులలో నెవ

మహావీరా, బ్రాహ్మణులకు ఇంత పరాక్రమము ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు. ఇంతసేపు నన్నెదిరించిన వారు వీరులు లేరు. ఇంద్రుడు గాని శివుడు గాని పరశురాముడు గాని పాండవ మధ్యముడైన అర్జునుడు గాని నన్ను ఎదిరించగలరు. వారలలో నీవెవడవు? చెప్పవలసింది అనగా, కర్ణా, సర్వశస్త్రాస్త్ర విద్యలలోనూ ఆరితేరిన వాణ్ణే, బ్రహ్మతేజస్విని. నిన్ను యుద్ధములో అవలీలగా జయించగలను. మాటలు దక్కి చక్కగా నిలబడి పోరాడు అంటూ అర్జునుడు వింటి నారి మ్రోగిస్తూ అన్నాడు. నీకు నమస్కారం. బ్రాహ్మణ తేజం అజేయమని నాకు తెలుసు అంటూ కర్ణుడు యుద్ధ విముఖుడై మరలిపోయాడు. భీముడు శల్యుని తాకి మల్లయుద్ధం చేస్తున్నాడు. భీముడు శల్యుణ్ణి రెండు చేతులతోనూ బిగించి పట్టుకుని ఎత్తి క్రింద పడేశాడు. శల్యుడు ఆ దెబ్బకు తట్టుకోలేక మెల్లగా లేచి ఒళ్ళు దులుపుకుంటూ వెళ్ళిపోయాడు. బ్రాహ్మణులంతా నవ్వుతూ చప్పట్లు కొట్టారు, భీముణ్ణి మెచ్చుకున్నారు. పరశురాముడో హరుడో నరుడో కాక మిగిలిన వాళ్ళు కర్ణుని ఓడించగలరా? భీముడో బలరాముడో తప్ప ఒరులు శల్యుణ్ణి గెలవగలరా? వీళ్ళెవరో అంతు తేల్చుకోవాలి. దుర్యోధనాది రాజపుత్రులంతా ఇలా కూడబలుక్కుంటా ఉంటే కృష్ణుడు విని వాళ్లను సమీపించాడు. దుర్యోధన, అతడెవరైతేనే ఎవ్వరికీ సాధ్యముగాని యంత్రాన్ని సాధించి స్వయంవరములో పాంచాల కన్యను వరించాడు. ఇందులో అధర్మమేముంది? పైగా మిమ్ములందరినీ తానొక్కడై జయించాడు. అతన్ని ఆక్రమించడం మంచిది కాదు అంటూ కృష్ణుడు రాజపుత్రులందరినీ కూడా వారించాడు. వాళ్ళు కూడా అలాగే అనుకుని తమ తమ రాజ్యాలకు వెళ్ళిపోయారు. ఇక ద్రౌపదిని వెంటనిడుకుని కుంభకార గృహాన్ని సమీపించి తల్లితో చాతుర్యముగా భీమార్జునులు ఇట్లన్నారు.

అమ్మా, ఈనాడు మంచి భిక్ష తెచ్చితిమి. ఇది భగవంతుని దయతో దొరికినది. పరమపూజ్యుడు గురువకు ద్రోణాచార్యుల వారి ఆశీర్వాదముతో భిక్ష తెచ్చితిమి అనగా విని కుంతీదేవి సంతోషముతో, కుమారులారా, తెచ్చిన భిక్షను మీరెవరు పంచుకుని అనుభవింపుడు అని వారి వెనుకనున్న సుందరాంగిని గని జరిగినదంతయు తెలుసుకుని, ధర్మనందన, మీరు భిక్ష తెచ్చితిమి అనగా ఎప్పటి వలె ఏ ఊరు పంచుకొనుడు అంటిని. నా పలుకులకు ప్రతికూలమెప్పుడూ కలగలేదు. నా యాజ్ఞకు కుమారులెప్పుడూ జవదాటలేదు. కానీ మీరే ఊరు ఒక కన్యను పెండ్లాడుట ధర్మవిరుద్ధం గాదా అని విచారించు తల్లిని ఓదార్చాడు ధర్మరాజు. ఇంతలో అక్కడికి బలరామకృష్ణులు వచ్చి పాండవులను పలకరించి ప్రీతిపూర్వకముగా కౌగలించుకున్నారు. కుంతికి నమస్కరించారు. పాండవులను గాంచి

ఇలా అనేక విషయములు ముచ్చటించి వెళ్లిపోయారు బలరామకృష్ణులు. ఇక్కడ ద్రుపదుడు వారు ఎవరో తెలుసుకోవాలని అనేక విధాల ఆలోచించి చివరకు చాతుర్వర్ణాల కుచితమైన రథాలను వెంటబెట్టుకుని వెళ్లి పాండవులను ఆహ్వానించగా వారు దృష్టద్యుమ్నుని ఆహ్వానమందుకుని రాజోచితములైన కాంచన రథాలెక్కి కుంతీదేవిని, ద్రౌపదిని కూడా ఒక బంగారు రథంలో ఎక్కించి రాజసౌధానికి వచ్చారు. మేమే పాండవులమని తెలియజేశారు. ద్రుపద మహారాజు మహదానంద భరితుడై, ధర్మరాజా, నా పూర్వం పుణ్యం నా పుత్రిక నోముల ఫలము పండి మీరిలా వచ్చారు. సుముహూర్తం నిర్ణయించి విధియుక్తముగా మా కృష్ణను అర్జునుడు పరిణయము చేసుకుంటే బావుంటుంది అనగా ధర్మరాజు ఇలా అన్నాడు, ద్రుపద మహారాజా, ఈ కన్యను మేము ఐదుగురు వివాహము చేసుకుంటాము. మా అమ్మగారి ఆజ్ఞ కూడా అదే. ఆమె ఆజ్ఞ మాకు మీరరానిది అనగా ధర్మరాజా, ఇదెక్కడ విపరీతము? ఒక కాంతకు పెక్కుభర్తలుండడం ఎక్కడా కనీ విని ఎరుగుదుమా అంటూ బాధపడుతుండగా వారి బాధను తెలుసుకున్నట్లు వేదవ్యాసుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ద్రుపదునికి ద్రౌపది యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేశాడు. పరమ

పూర్వజన్మలో నలచక్రవర్తి కుమార్తె ఇంద్రసేన మౌద్గల్యునికి భార్య అయ్యింది. మౌద్గల్య మహాముని కుష్టివ్యాధి విపరీతమైనప్పుడు ఆయనకు సేవ చేస్తుండగా ఒకనాడు భోజనం తెచ్చి భర్తకు పెట్టగా ఆయన భోంచేస్తుండగా మౌద్గల్యుని యొక్క బొటనవేలు ఊడి ఆ భోజనంలో పడింది. అయితే భర్త తినగా మిగిలిన భోజనాన్ని తినడం అలవాటు గనక ఆ వేలును కనులు కద్దుకొని తీసి ప్రక్కన పెట్టి అసహ్యించుకోకుండా భోజనాన్ని

హృదయపూర్వకంగా ఆరగించింది. అతివాని కోరిక ఏమి తెలుసుకో, కొరుకో అనగా, స్వామి మిమ్మల్ని వివాహం చేసుకున్న తర్వాత ఏ కోరిక నాకు తెరలేదు గనక మీరు అపురూప సౌందర్యగాత్రులై 5 రూపాలుగా మారి నా కోరిక తీర్చవలసిందని కోరగా ఆయన అలాగే చేశాడు. తదనంతరం తపస్సు చేసి బ్రహ్మమయుడై బ్రహ్మలోకం చేరుకున్నాడు. కాలవశాన కాలధర్మం జరిగింది నాలాయని ఇంద్రసేన. ఇది ఒక జన్మ. రెండవ జన్మలో కాశీరాజుగారి కుమార్తెగా పుట్టి వివాహ యోగ్యం లేక బాధపడుతూ పశుపతిని గుర్చి తపస్సు చేసింది. పరమేశ్వరుడు ఆమె నిశ్చలమైనటువంటి తపస్సుకు ఆమె భక్తికి మెచ్చి ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అనగా, పతిందేహి పతిందేహి పతిందేహి పతిందేహి పతిందేహి పతిందేహి అను 5 మార్లు కోరగా 5గురు భర్తలగుదురుగాక అని వరమిచ్చాడు. కనుక నిస్సంకోచంగా ద్రౌపదికి పాండవులకిచ్చి వివాహము జరిపించు ద్రుపద అంటూ పంచ ఇంద్రోపాఖ్యానం కూడా ఇక్కడ తెలియజేశాడు. తదనంతరం పరమానంద భరితుడై ద్రుపద మహారాజుల వారు అన్ని ఏర్పాట్లు గావించి బంధుజన సమూహాన్ని ఆహ్వానించి పచ్చని పందిర్ల నడుమ, పచ్చని తోరణాల మధ్య, మంగళ వాయిద్యాల నడుమ సర్వజన నయనానందకరంగా ద్రౌపదీ కళ్యాణము అత్యంత వైభవంగా జరిపించాడు. అందరూ సంతోషించారు. అన్ని లోకాల వారు ఆ దేవాతిదేవుడైన కృష్ణ పరమాత్ముల వారికి మంగళ నీరాజనాలు సమర్పణ చేస్తున్నారు.

ఇంతవరకు మీరు ద్రౌపదీ స్వయంవరం హరికథ విన్నారు. కథకులు శ్రీమతి వి విజయకుమారి భాగవతారిణి.

రేపు ఉదయం 8:35 తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మన తెలుగు ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. వ్యాఖ్యానం మరియు నిర్వహణ శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి.

ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 11 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో ముందుగా హిందీలోను, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మళ్ళీ వ్యాఖ్యాత శ్రీ విద్వాన్ ఎస్ సుబ్బరాయుడు. 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, అనంతరం ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన కాస్మెటిక్ గైనకాలజీ గురించి డాక్టర్ రాటాల శిరీష గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. అనంతరం కుమారి గవ్వల ప్రణతి పాడిన భక్తిగీతాలు వినవచ్చు. 8:35 తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మన తెలుగు ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. వ్యాఖ్యానం మరియు నిర్వహణ శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. 9:00 హలో బ్రిజి శ్రోతలు ఫోన్ ద్వారా ప్రత్యక్షంగా కోరుకునే చిత్రగీతాలు వినవచ్చు. 10:00 వసుదైక కుటుంబం, అనంతరం మనోరంజని శ్రోతలు వాట్సప్ ద్వారా కోరిన చిత్రగీతాలు ప్రసారమవుతాయి. రేపు మధ్యాహ్నం 1:30 మహిళా భారతి కార్యక్రమంలో ప్రతిస్పందన. ఈ వారం ప్రసారమైన మహిళాభారతి కార్యక్రమాలపై మహిళా శ్రోతల స్పందన వినవచ్చు. 2:15 చిత్రసీమ, 2:30 హిందుస్థానీ సంగీతంలో ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ గారి గాత్రం వినవచ్చు. రేపు సాయంత్రం 5:15 యువవాణి కార్యక్రమంలో ప్రఫుల్ల చంద్రరాయ్ రూపకం వినవచ్చు. పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో 6:30 శ్రీకృష్ణ రాయబారం రంగస్థల పద్య నాటకం, ఉపప్లావ్య ఘట్టం భీముని పాత్రలో శ్రీ ఎంసి వెంకటేశ్వర్లు పాడిన రంగస్థల పద్యాలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి వినవచ్చు. ఇవి రేపు ప్రసారం కాబోవు కొన్ని కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 11:12. ఆత్మవిశ్వాసం ఉన్నవారు తప్పక విజయం సాధిస్తారు. ఈ మంచి మాటతో ఈనాటి ప్రసారం సమాప్తం. తిరిగి 333.3 మీటర్లు అనగా 900 కిలోహెడ్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెడ్స్ ఎఫ్ఎంపై రేపటి ప్రభాత ప్రసారం 5:55 ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.